ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 6వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:59.

దేశభక్తి గీతమన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: స్తుతిమాల విన్నారు. ఈనాటి భక్తి రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి.
1: ప్రేమైన రేడియో శ్రోతలారా, నెమ్మది, సంతోషము, సమాధానము కలగజేసే యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. నేటి సమాజంలో విస్తారమైన ధనం ఉంటే నెమ్మది ఉంటుందని మనుషులు తలుచుకునేవారుగా ఉంటున్నారు. విస్తారమైనటువంటి ధనము యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండుట మేలని సొలొమోను భక్తుడు సామెతలను గ్రంథములో వ్రాయిచున్నాడు. సామెతల గ్రంథం 15:16 చెప్పబడినది. యోబు అను భక్తుడు కూడా 3:26 నందు నాకు నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, సుఖము లేదు అని చెప్పుచున్నాడు. ఎన్ని దినములు, ఎన్ని వారములు, ఎన్ని మాసములు, ఎన్ని సంవత్సరములు ఇట్టి పరిస్థితులు గుండా మనమందరము వెళ్ళుచున్నాం. దేవుని గ్రంథమునందు యోహాను సువార్త 14:1-2 మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడని వ్రాయబడి ఉన్నది. భక్తుడైన దావీదు సైతం 38:7 నా శరీరములో ఆరోగ్యము లేదు అనుచుంటున్నాడు. దేవాది దేవుడు అనారోగ్యముతో బాధపడుచున్న వ్యక్తితో యోహాను సువార్త 11:4 లాజరును వ్యాధిగ్రస్తునితో ఇలాగను అంటున్నాడు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని ద్వారా మహిమపరచబడుటకే వచ్చినదని ప్రభువారు తెలుపుతున్నారు. యాకోబు భక్తుడు కూడా యాకోబు సువార్త పత్రికలో 5:14 మీలో ఎవడైనను రోగి అయ్యున్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించి ప్రార్థన చేయించుకునవలసి ఉన్నది అని తెలుపుతున్నాడు. భక్తుడైన మోషే ఇశ్రాయేలీయులకు రాస్తూ నిర్గమాకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఆయన అంటున్నాడు. యెషయా గ్రంథమునందు కూడా 1:6 స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. మన ఆరోగ్యము నిమిత్తమై మన ప్రభువుల వారు మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడ్డాడు, మన యొక్క కలవరి సిలువలో ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో ఎర్రని ఎండలో గొలుగుతా కొండపై కొట్టువారికి ఆయన తన వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికివేయి వారికి తన చెంపలను అప్పగించాడు, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి తన ముఖమును దాచుకునలేదని యెషయా గ్రంథకర్త 50:6 వ్రాయబడి ఉంటున్నది. మార్కు సువార్త 5:34 మనం గమనించినట్లయితే 12 నుండి రక్తస్రావ రోగముతో బాధపడుచున్న స్త్రీ వచ్చి స్వస్థత కొరకాయ ఆ ప్రభువును వేడుకున్నప్పుడు, ఆ ప్రభు యొక్క వస్త్రమును ముట్టినప్పుడు సమాధానమును పొందింది. అలాగనే లూకా సువార్త 13:10 18 నుండి దయ్యం పట్టిన స్త్రీని

ఆయన దయ్యము నుండి విడుదల చేశాడు. అలాగుననే దేవాది దేవుడు మానవుల పట్ల నెమ్మది, విశ్రాంతి, సుఖము, తృప్తి, ఆరోగ్యము, విడుదల దయచేయ

0: వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అని వ్రాయిచున్నాడు. దావీదు భక్తుడు సైతం కీర్తన గ్రంథం 22:26 దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి పొందుదురు అంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు భక్తుడు 65:4 ఈ మాటలు రాయిచున్నాడు, మందిరములోని మేలు చేత తృప్తి పొందేదము. ఇంకను అంటున్నాడు 81:16 కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుతున్నానంటున్నాడు. దేవుడు మనకందరికీ నెమ్మది దయచేస్తుంటున్నాడు. ఆయన నెమ్మది, సుఖము, శాంతినిచ్చే దేవుడు, మనల్ని దుఃఖపరిచే దేవుడు కాదు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులారా, రేడియో శ్రోతలారా, ఈ మాటలు వింటున్న మీరు నెమ్మది, సుఖము, తృప్తి కావాలంటే మీరు దేవుని వేడుకొనవలసి ఉంటున్నది. కాబట్టి దేవుడు దయచేసేవాడుగా ఉంటున్నాడు.
1: సూక్తి రత్నవళి విన్నారు. వ్యాఖ్యాత బ్రదర్ తిప్పిరిపాటి జేమ్స్ గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఈరోజు మనం చెరుకు పంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చెరుకు పంటను సుమారు 86,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు నుండి 67,00,000 టన్నుల వరకు చెరుకు ఉత్పత్తి అవుతోంది. ఈ చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. అధిక చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితి ఉండాలి, అనువైన రకాన్ని మనం ఎంచుకోవాలి, సాగు భూమి బాగా ఉండాలి, అలాగే సాగు పద్ధతులు కూడా మనకు తెలిసి ఉండాలి. వీటన్నిటితో పాటు సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనేవి కూడా అధిక దిగుబడి అలాగే ఎక్కువ పంచదార పొందటం అన్న అంశాలపై ప్రభావితం చూపిస్తాయి. సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు ఈ చెరుకు పంట ఏపుగా పెరుగుతుంది. రాత్రికన్నా పగటి వేళలో అధికంగా ఉండే జూన్, జూలై మాసాలు పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణం ఉంటే రసంలో పంచదార పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం హెచ్చుగా ఉంటే పంచదార శాతం అధికంగా ఉంటుంది. ఇది నవంబర్ నెల నుండి మొదలవుతుంది. ఈ చెరుకు పంటను నీటిపారుదల క్రింద అయితే ఏ రకాలను సాగు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 81A 99, 83A 30, 84A 125, 85A 261, 86V 96, 2001A 63, 87A 298, 97A 85, 2003V 46, 2002V 48, 2000V 59, 91V 83, 93A 145, 2003A 255, 2005A 128, 2009V 127, 2009A 107, 2005T 16. ఇది స్వల్పకాలిక రకం. కోఏ 76.02, కోటి 82.01, కో 78.05, 83V 15, 98A 163, 2000A 225, 2009A 252. ఇది మధ్యకాలిక రకం.

ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. ఇక వర్షాధార పరిస్థితులకు అనువైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి ఫిబ్రవరిలను నాటడానికి అనువైన రకాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోటి 82/01, కోఏ 76/02, కో 72/19, 81A/99, 85A/261, 84A/125, 90A/272, 87A/298, 83V/15, 93A/145, 97A/85, 2001A/63, 2003A/225, 2005A/128, 2009A/107. ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ వర్షాధార పరిస్థితులకు అనువైన రకాలు. వీటిని జనవరి ఫిబ్రవరిలో నాటడానికి వీలుగా ఉంటుంది. మే జూన్ నెలల్లో నాటడానికి అనువైన రకాలేంటంటే కోటి 82/01, 85A/261, 81A/99, 84A/125, 83A/30, 90A/272, 87A/298, 93A/145, 97A/85, 2001A/63, 2003A/25, 2005A/128, 2009A/107. ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ మే జూన్ నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. చౌడు భూముల్లో చెరుకు సాగు చేయటానికి ఇప్పుడు చెప్పబోయే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అవేంటంటే 81A/99, 87A/298, 2000V/59, 99V/30, కోటి 82/01, 93A/145, 2009A/107, 2009V/127, 2005T/16. ఈ రకాలన్నీ చౌడు భూములలో మాత్రమే సాగు చేసుకోవాలి. నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అంటే తోట భూములు ఈ చెరుకు పంటను పండించటానికి చాలా అనుకూలంగా ఉంటాయి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తేలిక నేలలు అంటే ఇసుక నేలలు, సేంద్రియ పదార్థాలు, ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, అది లేకుంటే 5 టన్నుల ఫిల్టర్ మడ్డి వేసి నేలను సారవంతం చేసి ఈ ఇసుక నేలల్లో కూడా చెరుకును నాటుకోవచ్చు. సారహీనమైన లోతు తక్కువ కలిగి నేల పైపొర గట్టిపడే భూములను లోతైన దుక్కి చేసి ఎకరాకు 1 టన్ను పొడిగా చేసిన వేరుశనగ తొక్కలను వరి ఊక వేసి చెరుకు పంట సాగు చేసుకునే భూములను మనం అభివృద్ధి చేసుకోవాలి. పాలచౌడు భూముల్లో చెరుకు నాటేటప్పుడు ముందుగా లవణాలను మురికినీటి కాలువల ద్వారా తీసివేయాలి. లవణ పరిమితి నేలలో 2 మిల్లీమోస్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. క్షారభూములకు జిప్సం వేసి అభివృద్ధిపరచి తర్వాతనే ఈ చెరకు పంటను మనం సాగు చేసుకోవాలి.

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్. దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రజెంట్ స్టార్ట్ చేసే యూత్కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఇక వార్తల్లోని వివరాలు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ఆయన పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: మన జీవితంలో తల్లిదండ్రులు జన్మనిస్తే గురువు ఆ జన్మకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోల్ పెరిగింది. మీకు ఏ సమాచారం కావాలన్నా మీకు మీ యొక్క క్లాస్ రూమ్ లో పనిచేసే స్టూడెంట్ కి గూగుల్ సమాచారం ఇస్తుంది. ఏఐ ఉపయోగించుకుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. కానీ ఎన్ని వచ్చినా మళ్లీ టీచర్ ని సప్లిమెంట్ చేయాలంటే దేనికి సాధ్యం కాదు, అది ఒక టీచర్ వల్లనే సాధ్యం.
0: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో సమతుల్య పౌష్టికాహారం అందరికీ అందేలా చూడటం అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈ నెల 1 నుంచి 5వ తేదీ వరకు కేంద్ర సమాచార ప్రసార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషకాహారం అంశంపై 5 రోజుల సమగ్ర సమాచార అవగాహన కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 9వ జాతీయ పోషణ మాసం 2026లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పిల్లలు, కిశోర బాలికలు, గర్భిణీలు, బాలింతలకు తగినంత సమతుల్య పోషకాహారం అందేలా చూడటం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకిరికల్లో 32 కోట్ల రూపాయలతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నకిరికల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో నిర్వహించిన 1000 రోజుల ప్రజాపాలన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, రైతుల కోసం రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ మహిళలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకే కిరాయికి పెట్టి ప్రతి నెలా 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని పేర్కొంటూ,
2: 1000 బస్సులు ఆడబిడ్డలు కొనిచ్చి అదే ఆర్టీసీకి కిరాయికి పెట్టి నెల నెల 75,000 రూపాయలు సంపాదించే వ్యాపారవేత్తలుగా ఈనాడు ఆడబిడ్డల్ని తీర్చిదిద్దిన. ఇదే కాదు, సోలారు విద్యుత్ ఉత్పత్తి విషయంలో పెట్రోల్ బంకులు నడపడంలో ఆడబిడ్డలకు స్వయంగా వ్యాపారం పెట్టించి 1000 మెగావాట్ల సోలారు విద్యుత్ ఉత్పత్తి చేపించి రాష్ట ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మే విధంగా ఒప్పందాలు చేయించిన.
0: తలసేమియా, సికిల్సెల్ వంటి వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలని వీటిని ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం, బాధిత కుటుంబాలకు జన్యు

0: సలహాలు ఇవ్వడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వ్యాధి నిర్దారణ పరీక్షల పరిధిని మరింత విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లోనే విస్తృతంగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను కేజీహెచ్ వంటి ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షించడం ద్వారా వ్యాధులను తొలిదశలోనే గుర్తించే అవకాశం పెరుగుతుందని చెప్పారు. బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించడంతో పాటు కుటుంబాలకు అవసరమైన జన్యు సలహాలు అందించడం ద్వారా భవిష్యత్ తరాలపై వ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు. శాసనసభ శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమావేశాల నిర్వహణ వసతులు భద్రతా ఏర్పాట్లపై సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని శాసనమండలి కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా సభాపతి మాట్లాడుతూ సభ్యులు కోరిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. గత సమావేశాల కంటే వేగంగా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఈ సమావేశానికి శాసన వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందిస్తూ వృత్తిపరమైన ప్రతిభను కనబరిచిన పాత్రికేయులను ప్రోత్సహించి వారి సేవలను గుర్తించి గౌరవించేందుకు 2025 సంవత్సరానికి 12 విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు అవార్డులు అందజేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అవార్డులకు అర్హులైన పాత్రికేయులను ఎంపిక చేసేందుకు ఆయా విభాగాలకు చెందిన జర్నలిస్టుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన జర్నలిస్టులు తమ దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత చిరునామాకు పంపించాలని ఆయన సూచించారు. జర్నలిజం రంగంలో ప్రతిభ కనబరిచిన పాత్రికేయులను గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డులను ప్రభుత్వం అందజేయనుందని ఆయన వెల్లడించారు. ఉద్యోగుల జీతాల పెంపు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వచ్చే నెల 1వ తేదీ నుంచి 2 డీఏలు చెల్లించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి చర్చించారు. అనంతరం విజయవాడలో నిన్న నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో ఈ వివరాలను ఆయన వెల్లడించారు. 2022కు సంబంధించిన లీవుల మొత్తాన్ని సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తామని, పోలీసులకు ఈ దసరాకు అదనపు సరెండర్ లీవ్ ఇస్తామని తెలిపారు. పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ను 70 ఏళ్ల వారికి 7 నుంచి 10%, 75 నుంచి 80 ఏళ్ల వారికి 12% నుంచి 15% పెంచుతామన్నారు. కృత్రిమ మేధ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్ 70,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో ఈ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టీసీఎస్ ప్రతినిధుల బృందం, రాష్ట ప్రభుత్వ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికే ఈ డేటా సెంటర్ చారిత్రాత్మక ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు తీర ప్రాంతం, దాన్ని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో విద్యారంగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వంశపారంపర్యంగా సంక్రమించే జన్యుపరమైన రక్త రుగ్మతలను ముందస్తుగా గుర్తించి సరైన వైద్య పర్యవేక్షణ అందించడం కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జర్నలిజం రంగంలో విశేష సేవలు అందించిన వారికి వివిధ విభాగాల్లో ఉత్తమ జర్నలిస్టు పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్తవాన్ యత్ వైశ్విక అనిశ్చితతాయాః మధ్యే అష్టదశాంశోత్తర సప్త ప్రతిశతాత్మిక త్రైమాసిక వృద్ధిః భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శయతి. సహ ఉక్తవాన్ యత్ భారతేన నీతి సంబద్ధ గతిరోధాత్ నీతి సంబద్ధ గతిశీలతాం ప్రతి దీర్ఘా యాత్రా కృతా. హ్యః నవదిల్ల్యాం శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యస్య మహావిద్యాలయస్య శతాబ్దీ సమారోహే సభాం సంబోధయన్ శ్రీమోదీ ఉక్తవాన్ యద్ విశ్వం భారతం తీవ్రగత్యా వర్ధమానాం ప్రముఖాం అర్థవ్యవస్థాం భవితుం పశ్యతి. ప్రధానమంత్రిణా అద్యతనోపలబ్ధీనాం పూర్వకాలీనైః సంఘర్షైః సహ తులనాం కుర్వతా ఉక్తం యత్ ఆతంకవాదః పరాజితః అస్తి, అథ చ సశస్త్రబలాని స్వభూమావేవ శత్రూన్ విరుద్ధం దృఢతయా ప్రహారం కుర్వంతి. జమ్మూకశ్మీరతః పూర్వోత్తర భారత్ పర్యంతం శాంతిశ్చ పునః స్థాపితా అస్తి.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహీ. అభి హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది. 7.8% కి గ్రోత్ భీ ఐసే సమయ మే ఆయీ హై జబ్ వెస్ట్ ఏషియా కా యుద్ధ చల్ రహా హై.
0: నిరంతర క్రియమాణానాం ఆలోచనానాం ప్రత్యుత్తర రూపేణ ప్రధానమంత్రి సుదృఢార్థిక తథ్యాంకాన్ ప్రస్తుతవాన్. అసౌ ఉక్తవాన్ యత్ స్మార్ట్ ఫోన్ ఇత్యేతస్య నిర్యాతః అధునా పంచదశాంశోత్తర ద్విలక్ష కోటి రూప్యకాధికః అభవత్. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఇత్యనేన మహావిద్యాలయేన విగతేషు వర్షేషు శైక్షణికోత్కృష్టతాయాః క్షేత్రే విశిష్టా ప్రతిష్ఠా ప్రాప్తా అస్తి. అసౌ ఎస్ఆర్సీసీ మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రాన్ అతి విశిష్టాన్ వర్ణయన్ తాన్ ఓజీస్ ఇతి విశిష్టాధునికోపాధినా సంబోధితవాన్. ప్రధానమంత్రిణా ఉక్తం యత్ పూర్వ విత్తమంత్రి అరుణ జైట్లీ అపి ఎస్ఆర్సీసీ మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రః ఆసీత్. అసౌ ఏతదపి కథితవాన్ యత్ అస్య మహావిద్యాలయస్య పూర్వ ఛాత్రాః ప్రత్యేకస్మిన్ క్షేత్రే స్వకీయం విశిష్టం చిహ్నం స్థాపితవంతః. ప్రధానమంత్రి మోదీ ఉక్తవాన్ యత్ శతవర్షీయం ఇదం మహత్వపూర్ణం చరణం మహావిద్యాలయస్య తథా రాష్ట్రస్య శిక్షాక్షేత్రస్య చ కృతే అత్యంతం మహత్వపూర్ణమస్తి. అసౌ సంస్థాపకం శ్రీరామం శ్రద్ధయా స్మృత్వా తస్య స్థాయి దృష్టిం ప్రతి సమ్మాననం ప్రకటితవాన్. రాష్ట్రపతి పదాసీనయా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా హ్యః డాక్టర్ దినేశ శర్మ ఇత్యేషః అండమాన్ నికోబార్ ద్వీప సమూహస్య ఉపరాజ్యపాల రూపేణ నియుక్తః. రాష్ట్రపతి భవనేన ప్రసారితే ఏకస్మిన్ విజ్ఞప్తౌ ఏతత్ సంసూచితమాసీత్. డాక్టర్ శర్మా సప్తదశాధిక ద్విసహస్రతమ వర్షస్య అక్టూబర్ మాసాత్ అండమాన నికోబార ద్వీప సమూహస్య ఉపరాజ్యపాల రూపేణ కార్యం కుర్వంతం సేవానివృత్తం అడ్మిరల్ దేవేంద్ర కుమార జోషిం అనుసరిష్యతి. డాక్టర్ శర్మ సంప్రతి ఉత్తరప్రదేశతః రాజ్యసభా సాంసదః అస్తి. అసౌ పూర్వం రాజ్యస్య ఉప ముఖ్యమంత్రి పదమపి అలంకృతవాన్. భారత నేపాలయోః ఉద్ధార దళాని చిలిమే సురంగే ఉద్ధార కార్యం నిరంతరం కుర్వంతి. నేపాలస్థితః భారతస్య రాజదూతః నవీన శ్రీవాస్తవః హ్యః ఉక్తవాన్ యత్ ఉద్ధార కార్యం

0: सुकरं कर्तुं समीपस्थस्य स्याब्रुबेसी प्रदेशात् सुरंगस्य प्रवेशद्वार पर्यन्तं संपर्क मार्गस्य निर्माण कार्यमपि प्रचलति। भारतर्तो विज्ञान विभागेन संसूचितं यत् श्वः यावत् उत्तर पूर्वीयेषु राज्येषु उप हिमालयीय पश्चिम बंगाल सिक्किम बिहारोत्तर प्रदेशोत्तराखण्ड पंजाब चंडीगढ़ हरियाणा पूर्व राजस्थान दिल्ली मध्य प्रदेशेषु च अतिवृष्टेः संभावना अस्ति। महिला क्रिकेट क्रीडायां भारतेन पाकिस्तान दलं सप्तस्तोभिः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు

ఈ ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు, ఆ తర్వాత విజ్ఞాన సమాచారం ఈ అంశాలు ఉంటాయి. 7:55 ఈ మాసపు పాట ప్రసారమవుతుంది. 8:00 హిందీలో, 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమం.

9:30 చిత్రమంజరి సినిమా పాటలు. ఈ ఉదయం 10:00 వార్తావాహిని ప్రసారమవుతుంది. 10:15 వాట్సాప్ మనోరంజని. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం. మా వాట్సాప్ నంబర్ 8562244919.

పదకొండు గంటలకు పోస్ట్ బాక్స్ నెంబర్ 111 ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాయిద్యం. 12:40 మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో పాటల పల్లకి ప్రసారమవుతుంది. 2:15 తిరిగి సాయంత్రం 5:00 చిత్రసీమ సినిమా పాటలు. ఈ మధ్యాహ్నం 2:30 బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో జమ్మలమడుగు శ్రీ సాయి ప్లే స్కూల్, శ్రీ సాయిబాబా ప్రైమరీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 3:00 నాటకం ప్రసారమవుతుంది.

ఈ సాయంత్రం 5:15 యువవాణి కార్యక్రమంలో కడప నగరానికి చెందిన వ్యక్తి, 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన శ్రీ లోమడ నాగేంద్ర సాయి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కుమారి బి తన్మయి. 6:30 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీ కె సాంబశివారెడ్డి బృందం వారి జానపద గీతాలు. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:15 పంట సీమల కార్యక్రమంలో వర్షాకాలం చలికాలంలో నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి పశు వైద్య నిపుణులాడు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు. 7:45 తిరిగి రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 రవివాసరి అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువత మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రగామి కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు నడిపించకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారతదేశం 7.8% త్రైమాసిక వృద్ధిని నమోదు చేయడం దేశ ఆర్థిక పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని, జమ్మూకాశ్మీర్ నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు శాంతి పునరుద్దరించబడిందని మోదీ అన్నారు.
1: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నేతే హువే దేఖ్ రహే. అభీ హఫ్తే భర్ మే హీ భారత్ కీ ఎకానమీ కో లేకర్ కై సారీ పాజిటివ్ ఖబరే ఆయి. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఔర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కీ రేటింగ్ అప్గ్రేడ్ కర్ దీ.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా ఎదిగిందని అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహటీలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవుతారు. ఎల్లుండి ఉపరాష్టపతి ఇంఫాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ధ స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను సందర్శిస్తారు. ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ డాక్టర్ దినేష్ శర్మను అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ మేరకు రాష్టపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. అండమాన్ నికోబార్ దీవులకు అక్టోబర్ 2017 నుండి లెఫ్టినెంట్ గవర్నర్గా సేవలందిస్తున్న అడ్మిరల్ రిటైర్డ్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ దినేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన

28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహుకరిస్తారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ 4 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలోని రియాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సౌదీ మంత్రులతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే సౌదీలో ఉన్న భారతీయ వ్యాపారవేత్తలు, నిపుణులు, కార్మికులతో ముఖాముఖి సమావేశమవుతారు. విదేశాల్లోని భారతీయ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ సమావేశాలు నిదర్శనమని విదేశాంగ శాఖ పేర్కొంది. మానవ వనరులు, నైపుణ్యాభివృద్ది, పర్యావరణం, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ పర్యటన మరింత బలోపేతం చేయనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో కీలక చర్చలు జరిపారు. యుఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా రష్యా అధ్యకులు పుతిన్ కీవ్పై 3 రోజుల పాటు దాడులు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయగా, ఉక్రెయిన్ అధ్యకులు జెలెన్స్కీ కూడా రేపటి వరకు మాస్కోపై దాడులు చేయబోమని ప్రకటించారు. రష్యాతో చర్చలు ముగించుకున్న యుఎస్ ప్రతినిధి బృందం శాంతి ప్రక్రియలో భాగంగా మొదటిసారిగా ఉక్రెయిన్లో పర్యటించనుంది. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2013 నాటి జీరం లోయ మావోయిస్టు దాడి కేసులో నిందితులైన 10 మందిని దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 11 మంది నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు. కోర్టు 2 మహిళలతో సహా 10 మంది నిందితులను 29 మంది హత్యకు, 15 మంది హత్యాయత్నానికి పాల్పడినట్టు దోషులుగా ప్రకటించింది. వీరికి విధించే శిక్షాకాలాన్ని ఈ నెల 16వ తేదీన వెల్లడిస్తుందని కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2013లో కాంగ్రెస్ నాయకుల కాన్వాయ్పై మావోయిస్టులు జీరం లోయలో దాడి చేశారు. ఈ దారుణ ఘటనలో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సహా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యంగ్ స్పిన్నర్లు శ్రీచరణి, ప్రేమారావత్, చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం 56 పరుగుల లక్ష్యాన్ని భారత్ 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 18 పరుగులతో నాటౌట్గా నిలిచారు. ఈ మ్యాచ్ హర్మన్ ప్రీత్ కు భారత కెప్టెన్గా 150వ T20 ఇంటర్నేషనల్ కాగా, అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్గా ఆమె చరిత్ర సృష్టించారు. T20 ఆసియా కప్లో పాకిస్తాన్తో జరిగిన 8 మ్యాచ్ల్లో భారత్కు ఇది 7వ విజయం. ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు అరేబియా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను ఐఎండీ కోరింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉత్తర ముంబైలోని కాండివలిలో 2వ నైపుణ్యాభివృద్ది కేంద్రాన్ని ప్రారంభించారు. ఉత్తర ముంబై వ్యాప్తంగా

0: ఇటువంటి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వివిధ సంస్థలు పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామని ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. యువత ప్రపంచానికి నాయకత్వం వహించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలను పునరుద్దరించేందుకు అమెరికా ప్రత్యేక రాయబుర్రలతో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ కీలక చర్చలు జరిపారు. దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, మీ ఉత్తరాలు, అనంతరం విజ్ఞాన సమాచారం, ఈ అంశాలు ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవనంలో మనం చాలా కోల్పోతున్నాం. ఉదయపు సూర్యోదయం, సెలయేర్ల గలగలలు, పంట పొలాల పరిమళాలు, స్వచ్ఛమైన గాలి, ఇలా ఒకసారి ఆ పరుగునాపి ప్రకృతిని ఆస్వాదిద్దాం, ప్రకృతిలో భాగమవుదాం. ఎందుకంటే ప్రకృతే మనకు ఆరోగ్య ఆయుష్య ప్రదాత.

డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ 1906 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్ర ప్రాంతంలో జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఈమెకు భారత జాతీయ ఉద్యమం పట్ల ఆసక్తి ఉండేది. 1924 జరిగిన కాకినాడ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున విద్యార్థిని వాలంటీర్గా పాల్గొన్నారు. సైమన్ కమిషన్ పర్యటన సమయంలో ఆ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నల్ల బ్యాడ్జీలు ధరించిన విద్యార్థినులకు నాయకత్వం వహించారు. వైద్యురాలుగా సేవలందిస్తూనే స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. డాక్టర్ గరాపట్టి సత్యనారాయణ గారు 1911 ఇదే రోజున అప్పటి బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఆంధ్ర ప్రాంతంలో జన్మించారు. విప్లవాత్మక స్వాతంత్ర ఉద్యమ కార్యకర్త అయిన వీరు తన చిన్న వయసులోనే అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాట సమయంలో 10 ఏళ్లకు పైగా కఠిన కారాగార శిక్షణ అనుభవించారు. రహస్య కార్యకలాపాల ద్వారా స్వాతంత్ర ఉద్యమానికి మద్దతునిచ్చారు. వీరభారతి, డంకా పత్రికల ద్వారా భారతదేశంలోని బ్రిటిష్ వలస పాలనపై తన తీవ్ర నిరసనను వ్యక్తం చేయడమే కాకుండా పాఠకులలో దేశభక్తి భావనను రగిలించారు సత్యనారాయణ గారు. శ్రీ సేలం రామస్వామి మొదలయ్యార్ 1852 ఇదే రోజున బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించారు. వీరు ఒక ప్రముఖ ప్రొఫెసర్, ఇంకా న్యాయవాది. 1882 నుంచి రాజకీయ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1885 యునైటెడ్ కింగ్డమ్లోని ఆంగ్ల పాలకుల ముందు భారతీయుల సమస్యలను, ఇంకా అభ్యంతరాలను వివరించడం కోసం వెళ్లిన ప్రతినిధి. భారత జాతీయ కాంగ్రెస్లో చేరి 1887 నాటి మద్రాస్ కాంగ్రెస్, 1888 నాటి అలహాబాద్ కాంగ్రెస్ సమావేశాలలో పాల్గొన్నారు. ఆధునిక పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన రసాయనవేత్త జాన్ డాల్టన్ ఇదే రోజున ఇంగ్లాండ్లో జన్మించారు. రసాయన శాస్త్రం అభివృద్ధికి, పదార్థాలన్నిటికీ విద్యుత్ ధర్మం ఉందనడానికి, అణుశక్తి వినియోగానికి డాల్టన్

పరమాణు సిద్ధాంతమే బాటలు పంచింది. తెలుగు కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహన్ గారు 1936 సంవత్సరం ఇదే రోజున బందర్లో జన్మించారు. తెలుగులో మినీ కవితా ప్రక్రియను చేపట్టిన కవుల్లో అద్దేపల్లి ఒకరు. 2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ విమర్శ కోసం ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు వీరు. తెలుగు రచయిత, సినీ గేయ రచయిత, ఇంకా లలిత గీతాల రచయిత అయిన వడ్డేపల్లి కృష్ణ గారు 2024వ సంవత్సరం ఇదే రోజున మరణించారు. జయ జయ హీ తెలంగాణ, రమణీయ రామప్ప మొదలగు అనేక సంగీత నృత్య రూపకాలు రాశారు. వీరు రచించిన 1000కి పైగా లలిత గీతాలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. అవండి చరిత్రలో ఈరోజు విశేషాలు. ఇప్పుడు విందాం మీ ఉత్తరాలు, శ్రోతల ఉత్తరాలకు జవాబులు. అందిస్తున్నవారు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి, శ్రీమతి ఎం కృష్ణ తులసి.

0: శ్రోతలకు నమస్కారం.
1: నమస్కారం.
0: మీ ఉత్తరాల కార్యక్రమానికి స్వాగతం.
1: స్వాగతం.
0: తులసి గారు, ఈ వారం ఎక్కువ సంఖ్యలో మనం ఉత్తరాల ద్వారా చాలా మంది శ్రోతలు రాశారు. ముందుగా వారు ఎలాంటి అభిప్రాయాలు రాశారో చూద్దాము.
1: అలాగేనండి.
0: కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ఖాదరాబాద్ శ్రోతలు హనీ అంటూ రాశారు. 7వ నెలలో ప్రసారమైనటువంటి బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో ఖాదరాబాద్ ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు సమర్పించినటువంటి కదంబ కార్యక్రమం వీరికి బాగా నచ్చిందట. రఘు చేసిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం బాగా నచ్చింది. హడాసా చెప్పినటువంటి కబీర్దాస్ పద్యాలు కూడా మాకు ఎంతగానో నచ్చాయి. పిల్లలు ఈ కార్యక్రమాన్ని బాగా రక్తి కట్టించారు అంటూ తమ అభిప్రాయం రాశారు. అలాగే ఇదే కార్యక్రమం నచ్చిందని కొంతమంది శ్రోతలు కూడా రాస్తున్నారు. కమాల్ బి అట, వీరు ఖాదరాబాద్ నుండి. బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమం మాకు నచ్చింది. ఖాదరాబాద్ ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. అందులో పాల్గొన్న పిల్లలందరూ కూడా చక్కచక్కటి అంశాలను ప్రదర్శించారు. ఇలాంటి చిన్నపిల్లల కార్యక్రమాలు మళ్లీ మళ్లీ ప్రసారం చేయాలని వారు కోరుకుంటున్నారట.
1: మాకు కూడా ఈ కార్యక్రమం నచ్చింది అంటూ ఏ ఓబ్లేస్ గారు రాశారండి. ద్రాక్షమని టోపీ కదా, బాగా నచ్చింది, బాగా చెప్పింది అంటూ తెలియజేశారండి. ఆ తర్వాత ఈ ఉత్తరాన్ని రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా వీరంతా ఏలూరు నుంచి రాశారు. 6వ తేదీన గురువారం సాయంత్రం ప్రసారమైన పల్లె ప్రాంతాల్లో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి హరిశ్చంద్ర పాత్ర పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన శ్రీ ఎల్లయ్య గారికి, హార్మోనియం సహకారం అందించిన శ్రీ వల్లి సాహెబ్ గారికి మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. 7వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమైన ఏకచిత్ర గానం శీర్షికన పల్లకిలో పెళ్లి కూతురు సినిమా నుంచి పాటలు విని ఆనందించాము. ఈ చిత్రానికి సంగీతం అందించిన శ్రీ ఎంఎం కీరవాణి గారు, పాటలు రచించిన శ్రీ చందబోసు గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు. మధ్యాహ్నం 2:15 శ్రీ రవికుమార్ రెడ్డి గారు నిర్వహించిన చిత్రసీమలోని పాటల్లో చీర అందాలు, సొగసులతో నిండిన పాటలు విని ఆనందించాము. రవికుమార్ రెడ్డి గారికి మా వందనాలు అందిస్తున్నాం అంటూ రాశారండి.
0: ఏలూరు శ్రోతలు రఘుపీర్ సింగ్, సుగుణాభాయి, రాధామున్న వీరి విధంగా రాశారండి. గత నెల 12వ తేదీ ఆదివారం ప్రసారమైనటువంటి కాంతరేఖలోని అంశాలన్నీ చాలా బాగున్నాయి. చరిత్రలో ఈరోజు, అలాగే విజ్ఞాన సమాచారం చాలా చాలా బాగుంది. మీ ఉత్తరాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎస్ జానిక్ గారి అకాల మరణం గురించి కొన్ని జీవిత విశేషాలు అందిస్తూ వారి కంఠం నుండి జాలువారిన సినీ గీతాలు వినిపించిన ఆనాటి వ్యాఖ్యాతకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. అలాగే 13వ తేదీ సోమవారం మధ్యాహ్నం కర్ణాటక సంగీతంలో పుదుక్కొట్టి ఆర్ రామనాథన్ గారి వయలిన్ వాద్యం కూడా చాలా బాగా నచ్చింది. సాయంత్రం ప్రసారమైనటువంటి పల్లె ప్రాంతాల్లో లక్ష్మీదేవి బృందం వారు ఆలపించినటువంటి జానపద గీతాలు కూడా మా ఇంటిల్లిపాది విని ఆనందించాము, ధన్యవాదాలు అంటున్నారు.
1: వీరే రాశారండి. 1వ తేదీ శనివారం సాయంత్రం ప్రసారమైన పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీకృష్ణ తులాభారం నాటకం నుంచి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మాకు వీణులు విందు చేశాయి. గానం చేసిన ఎస్ నాగమణి గారికి మా కళాభివందనాలు అందజేసుకుంటున్నాం. 2వ తేదీ ఆదివారం ఉదయం ప్రసారమైన కాంతిరేఖల్లో చరిత్రలో ఈరోజు శీర్షికన అందించిన విషయాలు మరవలేనివి, నిర్వహించిన వ్యాఖ్యత పేరు తెలియలేదు, వారికి మా నమస్తే. ఆ తర్వాత ప్రసారమైన మీ ఉత్తరాలు శీర్షికన మీ కేంద్రానికి అందిన ఉత్తరాలను పాత వాటిని కూడా చదివి వినిపిస్తున్నందుకు, అదేవిధంగా వాట్సాప్ అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపిస్తున్న ఎస్ రవికుమార్ రెడ్డి గారికి

0: కృష్ణ తులసి గారికి, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. 1:30 ప్రసారమైన పాటల పల్లకిలో జాతీయ జెండా రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారి జయంతిని పురస్కరించుకుని విలువైన మాటలు, సరిపడే పాటలు వివరాలతో పాటు స్నేహితుల దినోత్సవం వివరాలను అందిస్తూ ఎన్నిక చేసిన స్నేహితుల పాటలు కూడా విని ఆనందించాము. నిర్వహించిన మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారండి.
1: కొమరోలు మండలం గోపాలనపల్లి నుండి డేవిడ్ రాజు, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 15 ఆగస్టు 12:40 అహింసో పరమో ధర్మ డాక్యుమెంటరీ రూపకం చాలా చాలా బాగుంది. 2:30 అకాయపల్లె అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు అందించినటువంటి కదంబ కార్యక్రమం కూడా మాకు నచ్చింది. 20వ తేదీ గురువారం 2:15 వి రామకృష్ణ గారి జయంతి సందర్భంగా సమర్పించినటువంటి పాటలు మాకు బాగా నచ్చాయి. నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాత్రి 9:30 అలనాటి గీతాలు కూడా మాకెంతగానో నచ్చాయి. మహిళాభారతిలో రాఖీ పండుగ సందర్భంగా సక్కడి కార్యక్రమాన్ని నిర్వహించారు. నిర్వహించిన సృజన కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
0: గత నెల ఆదివారం ఉదయం ప్రసారమైన కార్యక్రమంలోని అంశాలన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. మధ్యాహ్నం కర్ణాటక సంగీతం కార్యక్రమంలో విజయ్ గారి వేణుగానం విని భక్తి పారవస్యం చెందాము. కార్యక్రమంలో బ్రహ్మముక్కటే అనే అన్నమాచారి కీర్తన మాకు చాలా బాగా నచ్చింది. ఈ కార్యక్రమానికి కీబోర్డు సహకరించిన శ్రీ హరికృష్ణ గారికి, తబలా సహకారం అందించిన శ్రీ చంద్రశేఖర్ గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు. మహిళా భారతిలో పాటల పల్లకి శీర్షికన రాఖీ పండుగను పురస్కరించుకుని అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి చక్కటి వ్యాఖ్యానం అందిస్తూ సరిపడే పాటల్ని సెలెక్ట్ చేసి వినిపించిన విజయశ్రీ గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారండి.
1: నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం కృష్ణగిరి నుండి వసుంధర, మధుప్రకాష్ వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 14 ఆగస్టు శుక్రవారం రాత్రి ప్రసారమైనటువంటి హిందీ సినీ గీతాలు చాలా చాలా బాగున్నాయి. 10:30 వేసినటువంటి అలనాటి గీతాలు కూడా బాగున్నాయి. డోలు కళాకారులు జంపాల రవికుమార్ గారితో పరిచయం చాలా బాగుంది. 16వ తేదీ రాత్రి ప్రసారమైనటువంటి అలనాటి గీతాలు కూడా మాకెంతగానో నచ్చాయి. ధన్యవాదాలు అంటున్నారు.
0: ఈ అభిప్రాయాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి అనున్య గారు రాశారండి. ఆదివారం ప్రసారమైన బాలవిహార్ చిన్నపిల్లల కదంబ కార్యక్రమంలో కాదరాబాద్ ప్రభుత్వ పాఠశాల బాలబాలికలు చేసిన ప్రోగ్రాం మాకు చాలా బాగా నచ్చింది. ఇందులో రఘు చేసిన అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయం చాలా బాగుంది. సుప్రియ చెప్పిన సామెతలు కూడా నచ్చాయి. అందరూ చాలా బాగా చెప్పారు. ప్రోగ్రాం చేసిన ఆకాశవాణికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాశారండి.
1: 14వ తేదీ గత నెల శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటక సంగీతంలో ప్రసారమైనటువంటి కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం బాగుంది. ఏకచిత్ర గానంలో సన్నాయి అప్పన్న సినిమా పాటలు వినిపించారు. సాయంత్రం ప్రసారమైనటువంటి పల్లె ప్రాంతాల్లో వెంకట నరసింహ బృందం వారు పాడినటువంటి చక్కభజన గీతాలు విని ఆనందించాము. ధన్యవాదాలు అంటున్నారు.
0: 20వ తేదీన గురువారం మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఉన్నికృష్ణన్ బృందం గానం చేసిన శ్యామశాస్త్రి కీర్తనలు విని ఆనందించాము. చక్కటి గాత్రంతో మంచి మంచి కీర్తనలు ఎన్నుకుని వినిపించారు ఉన్నికృష్ణన్ బృందానికి మా కళాభివందనాలు. 11:30 ప్రసారమైన ఫిల్మీ గానేలో వినిపించిన పాటలన్నీ మాకు చాలా బాగా నచ్చాయి. శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. మధ్యాహ్నం 2:15 చిత్రసీమ కార్యక్రమంలో అలనాటి మేటి గాయకుడు శ్రీ పి రామకృష్ణ గారు 1947వ సంవత్సరం జన్మించారని, వారి జీవిత విశేషాలు అలాగే ఇతర విషయాలు అందిస్తూ వారి గలం నుంచి జాలువారిన పాటలు మాకు శ్రవణానందకరంగా వినిపించినందుకు శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారికి అలాగే ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటూ రాశారండి.
1: నంద్యాల జిల్లా నొస్సం గ్రామం నుండి ముత్తల వీధి నుండి శ్రోతల ఫక్రుద్దీన్, రెహమున్ని, అబ్దుల్ కలాం, సుగమంచి వెంకట సుబ్బమ్మ, కొట్టం సుబ్బరాయుడు వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 22వ తేదీ రాత్రి 9:30 కలనాటి గీతాలు చాలా బాగున్నాయి. అలాగే 25వ తేదీ మహిళాభారతి కార్యక్రమంలో గాలిపాట కథానిక మాకు నచ్చింది. వినిపించిన కార్యక్రమాలన్నీ మాకు నచ్చుతున్నాయి. ధన్యవాదాలు అంటున్నారు. ఇవండి ఉత్తరాలుగా శ్రోతల స్పందనలు. ఇప్పుడు వాట్సాప్ల ద్వారా ఎలాంటి అభిప్రాయాలు పంపారో చూద్దాం. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఈ విధంగా రాశారండి. మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా చాలా బాగుంటాయి. 24వ తేదీ కాంతరేఖల్లో అనుభవం కథానిక చాలా బాగుంది. పుత్తా శ్రీనివాసులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కథానికలోని ప్రతి సన్నివేశం చాలా చక్కగా మాకు వినిపించినందుకు వారికి, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. అలాగే 28వ తేదీ కాంతరేఖల్లో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత భాగవత కథాసుధ చాలా బాగుంది. ఆ తర్వాత ప్రసారమైనటువంటి గాంధీ మార్గం కూడా మాకు నచ్చింది. వినిపించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
0: తర్వాత అభిప్రాయాన్ని హసీనా గారు జమ్మలమడుగు నుంచి రాశారండి. 29వ తేదీన శనివారం హలో అభిరుచిలో వాట్సాప్ మనోరంజనిలో శ్రోతలు కోరిన పాటలు చాలా బాగున్నాయి. 11:00 చిత్రసీమలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాష గురించి, తెలుగు చలన చిత్రాల్లో తెలుగు భాష గొప్పదనం తెలియజేసే పాటలను శ్రీమతి

వ్యక్తి బి సృజనకుమారి గారు వినిపించిన పాటలు, అలాగే 11:30 వినిపించిన హిందీ పాటలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి అంటూ రాశారండి. అలాగే 29వ తేదీన శనివారం ఉదయం 8:35 వ్యవహారిక

0: ంగా అందంగా తెలుగును ఆకట్టుకునే విధంగా చెప్పడంతో పాటు వివిధ ప్రముఖులు తెలుగు గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు, జీవి ప్రసాద్ గారు, శివశంకర్ గారు, కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారు ఇలా ఎంతో మంది తమ అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది. కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత వేంపల్లి షరీఫ్ గారు కూడా తెలుగు భాషను వారు ఇష్టపడడానికి గల కారణాలను కూడా తెలియజేయడం జరిగింది. అందులోనే రమ్యజ్యోతి గారు యువత తెలుగు భాష పట్ల అభిమానం కలిగి ఉండాలంటే అది ఇంటి నుంచే మొదలవ్వాలని ఎంతో మంచి విషయాలు తెలియజేశారు. మంచి కార్యక్రమాన్ని సమర్పించి వ్యాఖ్యానించిన శ్రీఎస్ రవికుమార్ రెడ్డి గారికి, ప్రసారం చేసిన ఆకాశవాణి కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ ఈ అభిప్రాయాన్ని హసీనా, సోనీ, సమీరా, సాదియా ఇంకా వారి కుటుంబ సభ్యులు రాశారండి.
1: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరికి కూడా ఆ రోజు ప్రసారమైనటువంటి మన తెలుగు కార్యక్రమం మాకు నచ్చింది అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.
0: తర్వాత అభిప్రాయాన్ని సావిత్రి యాదవ్ గారు రాశారండి కడప నుంచి. వీరేమంటున్నారంటే, తెలుగు దినోత్సవంలో ప్రముఖుల సందేశాలు చాలా బాగున్నాయి. నిజానికి తెలుగు చదవడం, రాయడం 80% విద్యార్థులకు రావడం లేదు. ఒక రిటైర్డ్ టీచర్ గా చెప్పడానికి అవమానంగా ఉంది. వార్తాపత్రికలు తమ వంతు కృషి చేసిన పేరెంట్స్, టీచర్స్, భాషావేత్తలు ఇంకా తెలుగును బతికించాలి, తెలుగు కంటి చూపులా ఉండాలి, పరభాషలు కంటి అద్దాల్లా ఎన్నైనా ఉండొచ్చు, తెలుగును ముందుగా పెద్దలే చాలా వరకు గౌరవించడం లేదు, అది నా బాధ అంటూ వ్యక్తం చేశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలు హసీనా, వారి కుటుంబ సభ్యులు ఈ విధంగా రాశారండి. 29వ తేదీ శనివారం మధ్యాహ్నం చిత్రసీమలో మేజర్ ధ్యాన్ చంద్ వారి జయంతిని పురస్కరించుకుని క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల గురించి వ్యాఖ్యానిస్తూ స్ఫూర్తిదాయకమైన పాటలు వినిపించిన సృజన్ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో వినిపించిన పాటలన్నీ మాకు నచ్చాయి అంటున్నారు.
0: 30వ తేదీన ఆదివారం ఉదయం కాంతిరేఖల్లో మేఉత్తరాల కార్యక్రమాన్ని శ్రీమతి జి శైలజ కుమారి గారు, సుధీర్ గారు శ్రోతల ఉత్తరాలను చాలా చక్కగా చదివి వినిపించారు. ఆ తర్వాత విజ్ఞాన సమాచారం శీర్షికన కె ఆంటోనీ అమల్నాథ్ గారు తెలియజేసిన అంశాలు చాలా బాగున్నాయి అంటూ వీరే రాశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలు హసీనా ఈ విధంగా రాశారండి. 31వ తేదీ సోమవారం ఉదయం కాంతరేఖల్లో ప్రసారమైనటువంటి అంశాలు, ఆరోగ్య సౌభాగ్యంలో భాగంగా గర్భవతులు ఎదుర్కొనే సమస్యల గురించి డాక్టర్ ధనిరెడ్డి శాలిని శకుంతల గారితో వి ఉమామహేశ్వర గారు జరిపినటువంటి పరిచయ కార్యక్రమం ద్వారా గర్భవతుల్లో జరిగే అనీమియా అలాగే ఇతర ఆరోగ్య విషయాలను చాలా చక్కగా జాగ్రత్తలను తెలియజేశారు. డాక్టర్ గారికి, పరిచయకర్తకు ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు.
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు రాశారండి. 29వ తేదీన ఉదయం 7:15 కాంతిరేఖల్లో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన రాటాల శిరీష గారితో పరిచయం వినిపించారు. ఆ తర్వాత శ్రీమతి కె విజయవాణి గారు రహదారుల భద్రత గురించి చాలా చక్కగా తెలియజేశారు. 8:35 తెలుగు భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా మన తెలుగు ప్రత్యేక కార్యక్రమం, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు చాలా చక్కటి కార్యక్రమం అందించారు, వారికి మా ధన్యవాదాలు. ఇదే కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారు కూడా సాయంత్రం 6:30 వినిపించారు, విని సంతోషించాము. ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారికి ఆకాశవాణికి సర్వదా కృతజ్ఞతలు. తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు. 30వ తేదీన ఉదయం 7:15 కాంతిరేఖల్లో మేయుత్తరాలు కార్యక్రమం చాలా బాగుంది. ఆ తర్వాత విజ్ఞాన సమాచారంలో చాలా విషయాలు తెలియజేశారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్ గారు, వారికి ధన్యవాదాలు. ఆదివారం 11:00 దేశ ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్ హిందీ తెలుగు భాషల్లో విన్నాను. కడప జిల్లాలో వరదరాజులు గారు అవకాడో పంట సాగు చేసి 4 టన్నుల దిగుబడిని సాధించిన రైతు, ఆ రైతును ప్రధాని మోదీ గారు ప్రస్తావించారు. వరదరాజులు గారితో పరిచయం 12:10 వినిపించారు, చాలా బాగుంది, ధన్యవాదాలు అంటూ రాశారండి.
1: జమ్మలమడుగు శ్రోతలు హసీనా ఈ విధంగా రాశారండి. 1వ తేదీ మంగళవారం చిత్రమంజరిలో సురేష్ గారు వినిపించినటువంటి పాటలు బాగున్నాయి, ఆ ప్రసారంలో వినిపించిన పాటలన్నీ మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల ఈ విధంగా రాశారు. 2వ తేదీ భక్తిరంజన్లో ప్రసారమైన భక్తి గీతాలు మాకు నచ్చాయి అంటున్నారు. వీరు రాసిన మరొక అభిప్రాయం ఈ విధంగా ఉంది. కాంతరేఖలో ప్రసారమవుతున్నటువంటి చరిత్రలో ఈరోజు విశేషాలు, అలాగే ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా నల్లి నారికేళం రూపకం చాలా చాలా బాగుంది. ఆ తర్వాత ప్రసారమైనటువంటి జానపద గేయ మాధురిలో మునయ్య గారు ఆలపించినటువంటి పాటలు మాకు నచ్చాయి, ధన్యవాదాలు అంటున్నారు.
0: తర్వాత అభిప్రాయాన్ని రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధ, మున్నా వీరంతా ఏలూరు నుంచి రాశారండి. యువాని కార్యక్రమంలో ప్రజ్ఞా శీర్షికన 3 రౌండ్లో ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఎంతో విలువైనవిగా ఉన్నాయి. సాయంత్రం ప్రసారమైన పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ గంగిరెడ్డి నాగిరెడ్డి గారు పాడిన జనపద గీతాలు మాకు నచ్చాయి. ఆ బృందానికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. 1వ తేదీన మంగళవారం మధ్యాహ్నం ప్రసారమైన కర్ణాటక సంగీతంలో శ్రీ పి సోమయాజులు గారి వయలిన్ వదనం మాకు నచ్చింది. ఆవలి తీరం వయోవృద్ధుల కార్యక్రమంలో ఉపాధ్యాయులుగా

0: పదవీ విరమణ చేసిన శ్రీ గోపి గారితో శ్రీ జి శ్రీధర్ గారు జరిపిన పరిచయం చాలా ఉపయుక్తంగా ఉంది. వారి జీవిత విశేషాలు అందిస్తూ వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలియజేయడం బాగుంది అంటూ రాశారండి.
1: వీరే రాసిన మరికొన్ని అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యాహ్నం ప్రసారమైనటువంటి చిత్రసీమలో ఒకే పదం ఆధారంగా వినిపిస్తున్నటువంటి పాటల కార్యక్రమంలో చక్కటి పాటలు సెలెక్ట్ చేసి వినిపిస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అంటూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వీరికి 2వ తేదీ కర్ణాటక సంగీత కార్యక్రమంలో చిట్టిబాబు గారి వీణావాద్యం కూడా మాకు నచ్చింది, ధన్యవాదాలు అంటున్నారు.
0: చివరిగా అభిప్రాయాన్ని వి సుకన్య ప్రసాద్ ప్రొద్దుటూరు నుంచి రాశారండి. ఆగస్టు 4వ తేదీన ఉదయం 7:15 భాగవత కథాసూదలో భాగంగా వినిపించిన రుక్మిణీ కళ్యాణ ఘట్టం విషయాలు మనసుకు హత్తుకునేలా వీణులు విందుగా వినిపించారు. అది కూడా కృష్ణాష్టమి రోజున వినిపించి ఎంతో ఆనందం కలిగించారు. నాకు చాలా పని ఉన్నా కదలకుండా కూర్చొని విన్నాను. కడప ఆకాశవాణి వారికి నా హృదయపూర్వక అభినందనలు అంటూ రాశారండి.
1: ఇవన్నీ మనం ఉత్తరాలుగా వాట్సాప్ల ద్వారా శ్రోతల వద్ద నుండి అందుకున్నటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు. ప్రతి ఒక్క శ్రోతకి పేరు పేరున ధన్యవాదాలు. ఆలస్యం లేకుండా కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఈ 2 పద్ధతుల ద్వారా తెలియజేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు. చివరిగా చిరునామా మీ ఉత్తరాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, కడప 516001. వాట్సాప్ నంబర్ అయితే
0: 8562244119.
1: మళ్లీ వచ్చే వారం శ్రోతలను మీ ఉత్తరాల కార్యక్రమంలో కలుసుకుంటాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నది ఎస్ రవికుమార్ రెడ్డి,
0: ఎం కృష్ణ తులసి. నమస్తే.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచారులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. సో ఆయన మొదటిసారి చూడడం ఆయనే, అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చేటి తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40. కార్యక్రమంలో ఇప్పుడు విందాం విజ్ఞాన సమాచారం. అందిస్తున్నవారు శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్.
2: ఈ వారం విజ్ఞాన విశేషాల సమాహారానికి స్వాగతం. ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత బుధగ్రహానికి చేరువలో అంతరిక్ష నౌక. ఐరోపా జపాన్ సంస్థలు 2018లో సంయుక్తంగా ప్రయోగించిన బెపీ కొలంబో ప్రధాన అంతరిక్ష నౌక నుండి సెప్టెంబర్ 3న వెలువడిన 2 చిన్న అంతరిక్ష నౌకలు జతకట్టి సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహం బుధుడికి చేరువలోకి వెళ్లాయి. బెపీ కొలంబో ఇప్పటికే 1,000 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని చుట్టి వెళ్లిందని ఈ అంతరిక్ష యాత్ర మేనేజర్ శాంటా మార్టినేజ్ తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే జతకట్టిన ఈ 2 అంతరిక్ష నౌకలు నవంబర్లో బుధుడి కక్షలోకి ప్రవేశిస్తాయన్నారు. అయితే ఇందుకు గాను ఇవి ఇంకా 33 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని వెల్లడించారు. ప్రతి పెద్ద పులికి ఓ ఆధార్. పెద్ద పులి, చీతా వంటి వన్యమృగాల మెడలో కాలర్ కట్టొచ్చు, అదే డిజిటల్ గంట. దీని ద్వారా పులి అడుగులు ఎటుపడుతున్నాయి, రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతోంది, ఏ ఆవాసాన్ని ఎక్కువగా ఉపయోగిస్తోంది, గ్రామాలు రహదారులకు ఎంత దగ్గరగా వెళ్తోంది అనే విషయాలను శాస్త్రీయంగా తెలుసుకోవచ్చు. జంతువుల మెడలో కనిపించేది చిన్న పరికరమే అయినా దాని ద్వారా లభించే సమాచారం ఎంతో విలువైంది. మనుషులకు ఆధార్ సంఖ్య

మాదిరిగా అడవుల్లో పెద్ద పులులు ప్రతిదానికి ఓ కోడ్ ఉంటుంది. K6, K1, S1, S2 ఇలా పేర్లు పెడుతుంటారు. కెమెరా ట్రాప్ల ద్వారా వాటి కదలికల్ని పర్యవేక్షిస్తారు. కొంతకాలం పాటు కనిపించకపోతే పక్క రాష్ట్రాలకు వచ్చిందేమో అంటూ అక్కడి అధికారులను ఆరా తీస్తారు. అయితే GPS రేడియో కాలర్ బిగిస్తే పెద్ద పులి సహా వన్యప్రాణుల కదలికల్ని ఎప్పటికప్పుడు కంప్యూటర్లో రికార్డు అవుతాయి. ఆటలు పాటలతో పాఠాలు నేర్చుకునేలా AI టూల్స్. కొత్త AI టూల్స్ తెచ్చిన IIT మద్రాస్, యునెస్కో, MGIEP. విద్యార్థులు పాఠాలను సులువుగా అర్థం చేసుకునేలా యునెస్కోకు చెందిన మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫర్ పీస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, యునెస్కో, MGIEPతో కలిసి IIT మద్రాస్ అధునాతన సాంకేతికతల్ని ముందుకు తెచ్చింది. కృత్రిమ మీద AI ఆధారిత అభ్యసన టూల్స్ ను పరిచయం చేస్తోంది. భారత్తో పాటు విద్యా సంబంధ సవాళ్లున్న అన్ని దేశాలకు ఈ సాంకేతికత అందేలా ఈ రెండు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆయా దేశాలు రూపొందించుకున్న పాఠ్యాంశాల్లో ఎలాంటి మార్పులు చేయకుండా వారి పాఠాలని పిల్లలకు నేర్పడంలో అధునాతన ఆలోచన విధానాన్ని AI అందించేలా టూల్స్ డిజైన్ చేశారు. త్వరలో ఇవి తక్కువ ధరకు ఉపాధ్యాయులకు అందుబాటులోకి రానున్నట్లు అవి వివరించాయి. జాతీయం చిన్న పరిశ్రమల దినోత్సవం. భారతదేశ పారిశ్రామిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర ఎనలేనిది. ఇవి స్థానిక ఉత్పత్తుల తయారీలో కీలకం. ప్రధానంగా హస్తకళలను ప్రోత్సహిస్తూ చేతి వృత్తిదారులకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నాయి. అంతేకాక కొత్త ఆవిష్కరణలను పెంపొందించడంలో, ఉపాధి కల్పనలో, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఇవి ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సంస్కృతిని కాపాడటంలో చిన్న తరహా పరిశ్రమలు పోషిస్తున్న పాత్రను గుర్తించుకోవాలనే లక్ష్యంతో ఏటా 30 మన దేశంలో జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవంగా నిర్వహిస్తారు. దేశంలోని వైవిధ్యభరిత పారిశ్రామిక రంగంలో ఆవిష్కరణ, సాంప్రదాయం, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించడంలో వీటి చొరవను ప్రశంసించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. జాతీయ క్రీడా దినోత్సవం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉత్సాహానికి క్రీడలు ఎంతో అవసరం. మెరుగైన ఆరోగ్యం, సామాజిక సమైక్యత, లింగ సమానత్వం, ఆర్థిక పురోగతి, అంతర్జాతీయ సహకారాన్ని ఇవి ప్రోత్సహిస్తాయి. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు చదువుతో పాటు ఆటల ప్రాముఖ్యాన్ని కూడా తెలపాలి. తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు ఈ మేరకు చర్యలు చేపట్టాలి. భారత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మన దేశంలో ఏటా 29 జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు. దీన్నే రాష్ట్రీయ ఖేల్ దివస్ అని కూడా అంటారు. వ్యక్తి జీవితంలో క్రీడలు పోషించే పాత్ర గురించి అవగాహన కల్పించడం, వాటిని నిత్య జీవితంలో భాగం చేసుకునేలా ప్రోత్సహించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. బీహార్లో ఫెయిల్ ఉండదిక, నైపుణ్య శిక్షణకు అర్హులతో భర్తీ. బీహార్లో ఇక 10-12 తరగతి విద్యార్థులెవరూ ఫెయిల్ కారు. కనీస మార్కులు రాకున్నా ఫెయిల్ అనే ఎక్కడా కనిపించదు. కారణం, బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల మార్క్షీట్లలో ఫెయిల్ అనే పదాన్ని బీహార్ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుండే ఎత్తివేస్తోంది. ఎవరైనా విద్యార్థి ఉత్తీర్ణులు అవటానికి అవసరమైన కనీస మార్కులు సాధించలేకపోతే మెమోలో ఫెయిల్ బదులుగా నైపుణ్య శిక్షణకు అర్హులు అనే పదంతో భర్తీ చేయాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విద్యార్థులను బీహార్ బోర్డ్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ అండ్ ఎగ్జామినేషన్ అందించే వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తారు. పరీక్షల్లో కనీస మార్కులు రానంత మాత్రాన విద్యార్థుల నైపుణ్యం లేనట్లు కాదని, అందుకే ఈ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మార్పును అమల్లోకి తేవటానికి విద్యాశాఖ నిబంధనలు సవరిస్తుందని బీహార్ విద్యాశాఖ మంత్రి మిథిలేష్ తివారి వివరించారు. ఎయిర్ వైస్ మార్షల్గా మహిళా అధికారి శక్తి శర్మ, వైద్యేతర రంగంలో తొలిసారి. భారత వాయుసేన చరిత్రలో తొలిసారిగా ఒక మహిళా అధికారి ఎయిర్ వైస్ మార్షల్ స్థాయికి చేరారు. ఇంతవరకు ఎయిర్ కమాండోర్ స్థాయి కలిగి ఉన్న శక్తి శర్మకు ఎయిర్ వైస్ మార్షల్గా పదోన్నతి లభించింది. సెప్టెంబర్ 1 అధికారులు వెల్లడించారు. అసిస్టెంట్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ గా వాయుసేన ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారని రక్షణ శాఖ తెలిపింది. వైద్యేతర రంగంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. 1994 జూన్ 18 వాయుసేన విద్యా విభాగంలో నియమితులైన AVM శక్తి శర్మ అపారమైన అనుభవం కలిగిన అధికారి.
ఆమె పలు

0: శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు క్షేత్రస్థాయిలో కూడా పనిచేశారు. ఇవండి ఈ వారం చోటు చేసుకున్న విజ్ఞాన విశేషాల సమాహారం.
1: శ్రీ కె ఆంటోనీ అమల్నాథ్ అందించిన విజ్ఞాన సమాచారం విన్నారు. కడప నగరం, ద్వారక నగర్లోని బిజవేముల వీరారెడ్డి రైతు బజార్లో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. బంగాళాదుంప కిలోకి 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 40 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయ 40 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, క్యాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికమ్ 60 రూపాయలు, టమోటాలు 20 రూపాయలు, మిరపకాయలు 35 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 50 రూపాయలు, కాకరకాయ 35 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 50 రూపాయలు, అలసందలు 45 రూపాయలు, అనపకాయ 50 రూపాయలు, ఉల్లిగడ్డలు 55 రూపాయలు,

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్, దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రజెంట్ స్టార్ట్ చేసే యూత్కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: కాంతిరేఖల్లోని వాటి అంశాలు మిమ్మల్ని అలరించాయని ఆశిస్తూ నమస్తే.
3: నమస్తే గర్ల్స్.

0: ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఈ మాసపు పాట ప్రసారమవుతుంది.
1: జరిగిందట ఆమని అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట వింటారు. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. వినండి ఈ మాసపు పాట.

కొత్త చీగురు తొడిగిందట ఆ మని అనే పల్లవిలో సాగే ఈ మాసపు పాట మీరింతవరకు విన్నారు. సంగీతం శ్రీ కలగా కృష్ణమోహన్, రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, గానం శ్రీమతి ప్రసన్నలక్ష్మి. ఈనాటి ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమం, జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, మంత్రులు పి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం, అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఒకతరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది, మరో తరం ఆ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తప్పించింది, ఇంకో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. నేడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ది కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, గొప్పగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యత అన్ని తరాలపై ఉందని, ముఖ్యంగా యువతరంపై ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసులు, ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సతీమణి అన్నా లెజీనోవాతో కలిసి రాగా, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ మల్లిబాబులు ఘనస్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రసంగించారు. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా లభించిన స్వాతంత్ర్యాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవటం కాదని, స్వాతంత్ర్యాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలని అన్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను రాష్ట రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా బస్టాండ్లోని మహిళా ప్రయాణికులతో మాట్లాడి, మహిళలకు అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం సంవత్సరకాలం నుంచి అమలుపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలు, వసతులపై ఆరా తీశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం క్యాంటీన్ను సందర్శించి ఆర్టీసీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో కలిసి మంత్రి అల్పాహారం స్వీకరించి వారితో ఆత్మీయంగా మాట్లాడారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి, కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 14 శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ అధ్యక్షతన జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక సమావేశంలో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ది, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు డిపిఆర్, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసుకు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. 323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణగూడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది. ఐఐటి మద్రాసు నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. గర్భిణీలకు రవాణా కష్టాలు దూరం చేయడంతో పాటు మాతా శిశు మరణాలను అరికట్టడమే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 18 కొత్త 102 తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించిన నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 వాహనాలను మంగళవారం కాకినాడ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వి వెంకటేశ్వరరావుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.

మీరింతవరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివి వరప్రసాద్, కాకినాడ జిల్లా ఆకాశవాణి.

కార్యక్రమంలో ఇప్పుడు శుద్ధ సన్యాసి రాగంలో దీక్షితార్ కృతి సుబ్రహ్మణ్యేన రక్షితోహం ఆదితాళం.

శ్రోతలు వింటున్నారు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి వీణావాద్యం. ఇప్పుడు వినండి కాపీరాగంలో పాపనాశం శివన్ రచన ఎన్న తవం సదైనే ఆదితాళం.

వినండి. వరాళి రాగంలో దీక్షిత రచన, మమవ మీనాక్షి, మిశ్రచాపుతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి రాజేశ్వరి గారి వీణావాద్య కచేరి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా పట్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ రచనకి కమాస్ రాగంలో తిల్లానా ఆదితాళం.

0: మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పి రాజేశ్వరి గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం పెరవల్లి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 9:35. చిత్రమంజరి సినిమా పాటలు. చంద్రబోసు సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా శ్రేయా ఘోషల్ గానం చేసిన పుష్ప 2 చిత్రగీతం.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: పోలీస్
3: మిస్ సీమా,
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి. లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.

0: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఈ ప్రసారంలో మధ్యాహ్నం 2:30 ప్రసారమవుతున్న బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో జమ్మలమడుగు శ్రీ సాయి ప్లే స్కూల్, శ్రీ సాయిబాబా ప్రైమరీ స్కూల్ బాలబాలికలు సమర్పించే కదంబ కార్యక్రమం వినవచ్చు. చిత్రమంజల్లో తరువాతి పాట గుంటూరు కారం చిత్రం కోసం సంజయ్ హెగ్డే గానం చేసిన గీతం. సంగీతం తమన్.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: చిత్రమంజల్లో తరువాత పాట

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రాం ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40. చిత్రమంజర్లో తరువాత శ్రేయా ఘోషల్ గానం చేసిన రూల్స్ రంజన్ చిత్రం నుంచి.

చిత్రమంజల్లో చివరగా మీరు విన్న పాట సామజవర గమనం చిత్ర కోసం సుధాంశు సోని గానం చేసింది. ఈ ప్రసారంలో 10:15 వాట్సాప్ మనోరంజన శీర్షికన మరికొన్ని సినిమా పాటలు వినవచ్చు.

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్. దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రజెంట్ స్టార్ట్ చేసే యూత్కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తావాహిని ప్రసారమవుతుంది.

0: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
1: ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము సోమవారం పాల్గొని ప్రసంగించారు. దేశ వస్త్ర రంగం కోట్లాది మందికి జీవనోపాధిని అందిస్తోందన్నారు. దేశ సాంస్కృతిక వారసత్వం విలువలకు అనుసంధానమై ఉంటూనే విద్యార్థులు ప్రపంచ దృక్పథాన్ని అలవర్చుకోవాలని ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలన్న లక్ష్యానికి యువత తమ వంతు సహకారం అందించాలని కోరారు. విద్యార్థులు కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగా కాకుండా ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించే ఉద్యోగదాతలుగా ఎదగాలని రాష్టపతి సూచించారు. ఫ్యాషన్ పరిశ్రమలో మహిళల పాత్ర క్రమంగా పెరుగుతోందని పేర్కొన్న రాష్టపతి, ఈ కార్యక్రమానికి హాజరైన దాదాపు 4,000 మంది విద్యార్థుల్లో సుమారు 80% మంది మహిళలేనని రాష్టపతి పేర్కొంటూ,
2: आप ऐसे समय में फैशन टेक्नोलॉजी के विभिन्न

0: विधाओं के स्नातक बन रहे हैं जो भारत आत्मनिर्भरता के अनेक आयामों पर तेजी से आगे बढ़ रहे हैं। आज हमारे देश पहले की तुलना में कहीं अधिक आत्मविश्वास के साथ विश्व पटल पर अपनी भूमिका को विस्तार दे रहे हैं। मुझे बताया गया है कि 20 साल पहले महिलाओं की संख्या केवल 20% था। अभी 4000 करीब जो बच्चे यहाँ उपस्थित है उनमें से 85% महिलाएं हैं।
1: ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన 2 రోజుల జాతీయ జల భద్రతా సదస్సు బుధవారం ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సుకు అధ్యక్షత వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయంతో టీమిండియా స్పూర్తిని బలోపేతం చేయటం, సహకార సమాఖ్యవాదాన్ని ప్రోత్సహించటం, జాతీయ ప్రాధాన్యతలపై సమిష్టి కార్యాచరణకు రూపకల్పన చేయటం లక్ష్యంగా నిర్వహించిన శాఖాపరమైన శిఖరాగ్ర సమావేశాల్లో ఇది తొలి సమావేశం. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. సదస్సులో రూపొందించిన ఆచరణాత్మక కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని సూచించారు. పట్టణీకరణ, జనాభా పెరుగుదల, భవిష్యత్తులో పెరగనున్న నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
2: చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రాన్ని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా విశ్వవిద్యాలయ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్టపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ జీవశాస్త్రం, రసాయన, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్ రంగాల్లో విశ్వవిద్యాలయ పరిశోధనా సామర్థ్యాలను ఈ సౌకర్యాలు మరింత పెంచుతాయని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ అభివృద్దికి తోడ్పడాలని సూచించారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తోందని ఉపరాష్టపతి తెలియజేస్తూ,
3: Already our university, the funding has been done 80% by the central government, 20% from the state government. So it is already 80% central university only. But I am not going into that detail. What I am going to do is, his genuine grievance is that all the latest scientific subject should be included in our university.
1: ఢిల్లీలో మంగళవారం జరిగిన 4వ ఇండో జర్మన్ పర్యావరణ ఫోరం సమావేశంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, జర్మనీ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులు, కాలుష్యం, వనరుల క్షీణత వంటి పర్యావరణ సవాళ్లకు సమగ్రమైన సహకార పరిష్కారాలు అవసరమని అన్నారు. పర్యావరణ పరిరక్షణ, ఆర్థికాభివృద్ది అనేవి పరస్పరం పోటీపడే లక్ష్యాలు కానవసరం లేదని భారతదేశ అభివృద్ది నిరూపించిందని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల పరిరక్షణ, వినియోగంపై భారత్, జర్మనీ దేశాలు ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేశాయి.
2: ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపి 7.8% వృద్ది నమోదు చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల సంకల్ప బలం, సమిష్టి కృషితోనే ఈ వృద్ది సాధ్యమైందని పేర్కొంటూ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో సందేశాన్ని మంగళవారం ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులతో సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ భారత్ వేగంగా ఆర్థిక అభివృద్ది సాధిస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
4: దేశవాసియో కో బహుత్ బహుత్ బధాయి, 7.8% గ్రోత్, దేశ్ ఖుషియో సే భర్ గయా. దేశవాసియో కో మే బధాయి దేతా హూం, ఉన్కే సంకల్ప శక్తి కే లియే, ఉన్కే పురుషార్థ కే లియే, ఏక్ సామూహిక శక్తి కా ఏక్ ప్రతిబింబ హై. దునియా యుద్ధ మే డుబీ హుయి, చారో తరఫ్ యుద్ధ కీ ఖబరే ఆ రహీ, విశ్వ సంకటో సే గిరా హువా హై, సప్లై చైన్ పూరీ తరహ డిస్టర్బ్ హై. 2020 మే కోవిడ్ కాల్ సే లేకర్ అబ్ తక్ కహీ పర్ భీ స్థిరతా నజర్ నహీ ఆ రహీ, ఉస్కే బావజూద్ భీ భారత్ తేజ్ గతి సే ప్రగతి.
1: ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన ఒక కార్యక్రమంలో నిస్తార్ తరగతికి చెందిన 2వ డైవింగ్ సపోర్ట్ వెసెల్ ఐఎన్ఎస్ నిపుణ్ సోమవారం జలప్రవేశం చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నౌకాదళాధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మాట్లాడుతూ, వ్యూహాత్మకంగా కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సముద్రంలో బహుళ రంగాల్లో కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన సామర్థ్యాలకు ఐఎన్ఎస్ నిపుణ్ మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి నిర్మించిన ఐఎన్ఎస్ నిపుణ్లో ఆధునిక డైవింగ్ వ్యవస్థలు, నీటి అడుగు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు ఉన్నాయి. సముద్రంలో క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే డ్రైవర్లకు నిరంతర సహాయాన్ని అందించే విధంగా ఈ నౌకను రూపొందించారు.
2: దేశంలో

0: చిప్ తయారీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేసేందుకు 127,000 కోట్ల రూపాయల వ్యయంతో సెమికాన్ 2.0 పథకాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని ఢిల్లీలో సోమవారం పాత్రికేయులకు వెల్లడించారు. 4 ఏళ్లలో 85,000 మంది సెమీ కండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్న లక్ష్యాన్ని భారత్ ఇప్పటికే సాధించిందని తెలిపారు. ఈ లక్ష్యం 10 ఏళ్ల కాలానికి నిర్దేశించిందని, ఇప్పుడు మరో 100,000 మంది ఇంజనీర్లను తయారు చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: The global semiconductor industry majors had a serious doubt about whether this can really happen in our country. That doubt is no longer there. That doubt is now replaced by confidence. There is a significant level of confidence among the global semiconductor industry stakeholders that India is definitely the right place for making major investments in the coming decades.
2: 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు శుక్రవారం ఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే వివిధ దేశాల్లో అమల్లో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం పైన ప్రతినిధులు చర్చలు జరిపారు.
0: భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహం ఈవోఎస్ 5ను భారత అంతరిక్ష సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున GSLV-F17 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలనా ఉపగ్రహం ఈవోఎస్-5ను సబ్ జియో సింక్రోనస్ కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగంతో భారతదేశ భూ పరిశీలనా సామర్థ్యాలు మరింత బలోపేతం అవుతాయని, భూ పరిశీలన మరింత మెరుగుపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తెలుపుతూ,
3: I am very happy to announce that GSLV-F17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the Geo Imaging Star Satellite, in the intended and required orbit. Today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized in the orbit, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
2: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు సంబంధించి నిరసనలు చేపట్టిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా నమోదైన ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ కేసులను కొనసాగించరాదని, దర్యాప్తు చేయకూడదని, అన్ని విధాలుగా వాటిని మూసివేయాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు, బీహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట, అసోం ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్న విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో పాటు ఈ ఆదేశాన్ని దేశవ్యాప్తంగా వర్తింపజేసింది. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశం జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే జంతర్మంతర్ నిరసనల్లో పాల్గొన్న 2,873 మంది తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నమోదైన ఒక ఎఫ్ఐఆర్ను మాత్రం కొనసాగించడానికి ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.
0: ముంబై సీఎస్ఎంటీ నుండి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమ విధానంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆటోమేటిక్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు నుండి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
4: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100%

0: कंप्लीट हो गया है। आगामी कुछ ही दिनों के बाद में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे।
1: రక్షణ రంగ దౌత్యంపై సమగ్ర రక్షా పత్రాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో గురువారం విడుదల చేశారు. రాబోయే పదేళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్ మ్యాప్తో పాటు దార్శనికతను ఈ పత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయడం వంటివి ఈ రక్షాపత్రంలో ఉన్నాయని తెలిపింది.
2: ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్టంలో మరో 2 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ల ఏర్పాటుకు సహాయం అందించాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం వినతి పత్రం సమర్పించారు. గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు నవోదయ విద్యాలయాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్టంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 2 ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి ద్వారా అత్యున్నత వైద్య సేవలు, వైద్య విద్య, పరిశోధన మరింత అందుబాటులోకి వస్తాయని లింగమనేని రమేష్ తెలిపారు. విద్యార్థుల కలలను సాకారం చేయడంలో, వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ఉపాధ్యాయులతో ప్రధానమంత్రి ఈరోజు ఆత్మీయంగా ముచ్చటించారు. విద్యార్థులను క్రీడల్లో చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. అలాగే మొబైల్ ఫోన్లు, ఇతర గాడ్జెట్లను అధికంగా వినియోగించకుండా విద్యార్థులు స్క్రీన్ టైంను సమర్థవంతంగా నియంత్రించుకునేలా చూడాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है, खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा, मैदान में वो खेलना तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता है। आज के जो आप टीचर्स हैं, क्या अवेयरनेस, क्या भय है, क्या माइन्यूटली ऑब्जर्व करने में कोई किसी बच्चे में बदलाव तो नहीं आ रहा। पूरे शिक्षा जगत से ये कहना चाहता हूं कि हमें बहुत पहले से ज्यादा किताबों से बाहर निकल करके बच्चों की जिंदगी में घुसना पड़े, बचपन मरने नहीं देना चाहिए। टीचर का काम है कि उसके भीतर का बचपन बना रहे।
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:15. ఇప్పుడు విందాం వాట్సప్ మనోరంజని. శ్రోతలు వాట్సప్ ద్వారా కొరిన సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముందుగా మాస్టర్ చిత్రం కోసం హరిహరన్, సుజాత ఆలపించిన గీతం వినిపించమని కోరుతున్న శ్రోత ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి, వీరికోసం ఈ పాట.

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్, దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రెసెంట్ స్టార్ట్ చేసే యూత్కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి. ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతీ యువకుల కార్యక్రమంలో.

వాట్సప్ మనోరంజనలో తర్వాత పాట పవిత్ర బంధ్రం చిత్రం నుండి వినిపించమని ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ శారద మొదలైన శ్రోతలు కోరుతున్నారు. వారి కోసం ఈ పాట

వాట్సప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కడప నగరం నకాష్ నుండి బండారు వేణుగోపాలస్వామి గారు వాట్సప్ ద్వారా కోరుతున్న గీతం, గీతాంజలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

మైదుకూరు మండలం కేశలింగాయపల్లి నుండి భూమిరెడ్డి చంద్రమోహన్, భూమిరెడ్డి అరుణ, భూమిరెడ్డి ధర్మతేజ, భూమిరెడ్డి కార్తీక్లు కోరుతున్న పాట సింహాసనం చిత్రం కోసం రాజ్ సీతారాం సుశీల ఆలపించిన గీతం.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో మధ్యాహ్నం 3 గంటలకు మహాదాత పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ రామనాథ శాస్త్రి, నిర్వహణ పాండురంగ. కార్యక్రమంలో తర్వాత పాట విశ్వరూపం చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతూ వాట్సప్ చేసిన శ్రోతలు జమ్మలమడుగు నుండి హసీనా, సోనీ, షాహీన్ బాబు, జుహేర్, షబ్బీర్, సమీరా, సబ్రీనా, సాదియా వీరి కోసం ఈ పాట.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా యొక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు పుట్టపర్తి నారాయణాచార్యులు, జిల్లా పరిషత్ హై స్కూల్లో అంటే నేను ఆరో తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా అంటే వచ్చేట తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: వాట్సాప్ మనోరంజనిలో తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిత్విక్, పండు వీరందరూ కోరుతున్న పాట స్వర్ణకమలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన సీతారామశాస్త్రి గీతం, సంగీతం ఇళయరాజా. వీరికోసం ఈ పాట

కడప నగరం భరత్ నగర్ నుండి జయశ్రీ లక్ష్మయ్య గారు వినిపించమని కోరుతున్న పాట ప్రేమసాగరం చిత్రం నుండి.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ మన్వితలు కోరుతున్న పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పోస్ట్ బాక్స్ నంబర్ 111 కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు వింటున్నారు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాద్యం వింటున్నారు. తర్వాత రా

మీరింతవరకు ఏ కన్యాకుమారి గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత శాస్త్రీయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ది దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి 3వసారి ఫైనల్కు దూసుకెళ్లారు. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా యువతకు పిలుపునిస్తూ ప్రపంచాన్ని నడిపించే స్థాయి కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలను నిర్మించి మునుపటి తరాల కంటే పెద్ద కలలు కనాలని కోరారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు భారతీయులు నాయకత్వం వహిస్తున్నప్పుడు భారతీయులు స్థాపించిన కంపెనీలు ప్రపంచాన్ని ఎందుకు ఏలకూడదని ఆయన ప్రశ్నించారు.
1: आज भारतीय दुनिया की टॉप कंपनीज को लीड कर रहे हैं. अगर भारतीय दुनिया की टॉप कंपनियों को लीड कर रहे हैं तो भारतीयों की बनाई कंपनियां दुनिया को क्यों लीड न करें.
0: అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడాన్ని ప్రపంచం గమనిస్తోందన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా తొలి ఐ బ్రిక్స్ సదస్సును కూడా నిర్వహించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో 500 మందికి పైగా దిగ్గజ ఇన్వెస్టర్లు, ఆర్థిక మంత్రులు, వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సదస్సు ద్వారా 21 బ్రిక్స్ సభ్యదేశాలు

రాష్టాలు భాగస్వామ్య దేశాల్లోని మౌలిక సదుపాయాలు, ఇంధన, డిజిటల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా పరస్పర సరిహద్దు పెట్టుబడులు, నాన్ డాలర్ చెల్లింపులు, భారత్కు చెందిన యూపీఐ, బ్రెజిల్కు చెందిన పిక్స్ వంటి ఫాస్ట్ పేమెంట్ సిస్టంలను అనుసంధానించడం, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల వినియోగంపై వీరు చర్చిస్తారు. భారత్ వేదికగా న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన 18వ బ్రిక్స్ అధినేతల సదస్సు జరుగుతుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో, మానవత్వమే ప్రథమం అనే భావనతో ఈ సదస్సును భారత్ నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం గోవా చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత బీజేపీ నూతన రాష్ట కార్యాలయం అటల్ భవన్ను ప్రారంభించి పార్టీ రాష్ట కోర్ కమిటీతో సమావేశమవుతారు. రేపు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించడంతో పాటుగా గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని బహూకరిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి సేవియర్ బట్టెల్ రేపటి నుండి ఈ నెల 9వ తేదీ వరకు 3 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. అనంతరం మంగళవారం రోజున ఆయన చెన్నై పర్యటనకు వెళతారు. అక్కడ ఐఐటి మద్రాస్ క్యాంపస్తో పాటు ఐఐటి మద్రాస్ రీసెర్చ్ పార్కును సందర్శిస్తారు. అలాగే లక్సెంబర్గ్ ఉపగ్రహ కమ్యూనికేషన్ల సంస్థ ఎస్ఈఎస్ నూతన క్యాంపస్ను ప్రారంభిస్తారు. బుధవారం తెల్లవారుజామున ఆయన పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమవుతారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ అండమాన్ నికోబార్ దీవుల నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. డాక్టర్ శర్మ రాజ్యసభ పదవీకాలం నవంబర్ 25తో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 8, 2017 నుండి అండమాన్ నికోబార్ దీవుల ఎల్జీగా సేవలందిస్తున్న అడ్మిరల్ డీకే జోషి రిటైర్డ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అస్సోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఉపరాష్టపతి అస్సోంలోని గౌహటిలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరవుతారు. షిల్లాంగ్లోని సోసోథామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి కూడా హాజరవుతారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో గిరిడీలోని మెర్సీ ఆసుపత్రిలో మరణించారు. ఆయన వయసు 56 సంవత్సరాలు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన్ను రాత్రి 2 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో గిరిడీతో పాటు జార్ఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంతాప ఛాయలు అలుముకున్నాయి. పెద్ద సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సుదివ్య కుమార్ సోను మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని పేర్కొన్నారు. జార్ఖండ్ గుర్తింపు, హక్కులు, ఆత్మగౌరవం కోసం సాగించిన పోరాటానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. నేపాల్ టిబెట్ సరిహద్దులో 26 ఆగస్టున మంచు ప్రమాదం కారణంగా సంభవించిన వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వరదల్లో మరణించిన వారి సంఖ్య 1344కు చేరగా దాదాపు 5000 మంది గల్లంతయ్యారు. ఇప్పటి వరకు 13100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నువాకోట్ జిల్లాలో 10 రోజుల పాటు బురద శకలాల కింద చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీశాయి. మృతదేహాలను గుర్తించడం

0: అందుబాటులో ఉంచారు. ఉత్తర మధ్య నేపాల్ వ్యాప్తంగా ఇళ్లు, వాహనాలు, వంతెనలు కొట్టుకుపోగా, జల విద్యుత్ ప్రాజెక్టుల్లో చిక్కుకున్న వారిని కాపాడడానికి భారత్, చైనా సహాయంతో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ప్రధాన నదుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ప్రపంచ ఐదవ ర్యాంక్ జోడీ అయిన సాత్విక్ చిరాగ్ సెమీఫైనల్లో మలేసియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రీన్ అయూబ్, టాన్ వి కియాంగ్ జంటపై 21-15, 18-21, 21-11 తేడాతో విజయం సాధించారు. ఈ సీజన్లో తమ రెండవ టైటిల్ను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న ఆసియా గేమ్స్ ఛాంపియన్లు ఈరోజు మధ్యాహ్నం సుమారు 1:50 జరిగే ఫైనల్ మ్యాచ్లో చైనాకు చెందిన హేజీ టింగ్, రెన్ జియాంగ్ యూ జోడీతో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి దేశ ఆర్థిక పటిష్టతను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. జార్ఖండ్ పట్టణాభివృద్ది, ఉన్నత విద్యాశాఖ మంత్రి సుదివ్య కుమార్ సోను గుండెపోటుతో మరణించారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మూడవసారి ఫైనల్ కు దూసుకెళ్లారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్, ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలను వినిపించే ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో ముందుగా ప్రేమదేశం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఓఎస్ అరుణ ఆలపించిన గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఈ గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుద్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్, వీరందరి కోసం ఈ పాట.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: ఉత్తరాల మనోరంజనిలో తర్వాత ఏలూరు శ్రోతలైన ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాభాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ వీరందరూ కోరుతున్న పాట బావగారు బాగున్నారా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రలు కలిసి ఆలపించిన గీతం. ఈ గీతానికి సంగీతం మణిశర్మ. వీరికోసం ఈ పాట.

మీరు వింటున్నారు ఉత్తరాల మనోరంజని. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీ మనసుకు నచ్చిన పాట రేడియో నోట వినాలనుకుంటే వెంటనే ఉత్తరం రాయండి. మా చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, కడప 516001.

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్. దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రెజెంట్ స్టార్ట్ చేసే యూత్కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో. కార్యక్రమంలో తర్వాత ప్రొద్దుటూరు నుండి వై శివమ్మ, వై సుభాంజనేయరెడ్డి, లక్ష్మి, వినయారెడ్డి, అభినయరెడ్డి, బి జయమ్మ, వెంకట్రెడ్డి, ధరణి, రజిత, నిత్విక్, హర్షవర్ధన్ రెడ్డి వీరందరూ వినిపించమని కోరుతున్న పాట కన్నకొడుకు చిత్రం కోసం ఘంటసాల ఆశాలతలు ఆలపించిన గీతం. ఇది ఆరుద్ర గారి గీతం, సంగీతం టి చలపతిరావు.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఉత్తరాల మనోరంజనిలో తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం ఉప్పలూరు నుండి వసంతసేనుడు, హరి, నవీన్, గోవర్ధన్ వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట చెంచులక్ష్మి చిత్రం కోసం ఘంటసాల జిక్కి ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు. వీరి కోసం ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాత రాము చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన గీతాన్ని వినిపించమని నిజామాబాద్ జిల్లా జాన్కంపేట ఎడపల్లి గ్రామం నుండి చిలుక నారాయణ, అనసూయ, యమునలు కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.
1: ఏనులకా

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 2441119, అలాగే మరొక నంబర్ 2441197.
1: కార్యక్రమంలో తర్వాత అత్తలు కోడళ్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం. నాగేశ్వరరావు, బాబురావు, సుధీర్, రజని, గృహలక్ష్మి, దేవాన్ష్, లక్ష్మణరావు, స్వరూపరాణి, చంద్రగిరి పాపారావు, కోటి రాము, పైడితల్లి, బండారు త్రిమూర్తులు, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, రాజశేఖర్, రవికుమార్, మహమ్మద్ ఇనాయతుల్లా, ఈశ్వర్రావు వీరందరి కోసం ఈ పాట.

ఉత్తరాల మనోరంజనిలో చివరగా జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి ఎలిగేటి సుధీర్, రజిత, మణిదీప్, అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, రాజేష్, లలిత, మహేష్, రజని, హంసిని, హరిణి, నయన, మోక్షిత, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట నువ్వే నువ్వే చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం. ఈ గీతానికి సంగీతం కోటి.

మీరింతవరకు ఉత్తరాల మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో కారణంగా రాష్టవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల గ్రామంలో రైతులకు మంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను ఈరోజు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 98 మందికి 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు 27 నెలల్లో 16.94 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని పేర్కొంటూ
1: 2 నెలల్లోనే దగ్గర దగ్గర 17 కోట్ల రూపాయలు ఒక సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇచ్చామనంటే మీ ఆరోగ్యం పట్ల మానవత్వంతో పనిచేసేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 92 మందికి 62 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. ఈ 2 ఏళ్లలోనే మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 17 కోట్ల రూపాయలు అందజేయడం జరిగింది.
0: రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు రైతులకు మెరుగైన మార్కెట్ గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పొగాకు వేలం ప్రక్రియను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు

0: తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ నెల 4వ తేదీ నాటికి 132,000 రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయాలు జరిగినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుత సీజన్కు అనుమతించబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా ఉత్పత్తి అంచనా సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందన్నారు. విశాఖపట్నం ముంబై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్కు నిడదవోలు జంక్షన్లో నూతనంగా కల్పించిన హాల్ట్ సదుపాయాన్ని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు ఉదయం ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్లో సౌకర్యాల గురించి ప్రయాణికులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మనకు ఏ రకంగా రాష్ట్రానికి సహకరిస్తుందో, అదేవిధంగా ఈ రోజు నిడదవోలు జంక్షన్ లో మన ఎల్టీటీ ఇంజిన్ ముందుకెళ్లినటువంటి సందర్భంలో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే రకమైన కార్యక్రమాలను కొనసాగిస్తూ ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని, ఇప్పటికే జన్మభూమి విషయంలో కూడా ఎంపీ గారు పైన జీఎం గారితో మాట్లాడడం జరిగింది.
0: దసరా ఉత్సవాలకు ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. శ్రీ పరాభావ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 2026 ఏర్పాట్లపై ఇంద్రకీలాద్రి మహామండపంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశా అధ్యక్షతన సమీక్షా సమాపేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, క్యూ లైన్లలో భక్తులకు తాగునీరు, పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని, రద్దీ నియంత్రణకు అవసరమైన చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గిరిజనులకు న్యాయం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ తెలిపారు. తిరుమలలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను స్వామివారి అనుగ్రహంతో పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ,
2: ట్రైబల్ బిడ్డలకు అంతా మంచి జరగాలని, అలాగే ఈ దేవుని సన్నిధిలో ఉన్న ప్రమోషన్ మ్యాటర్లో అయినా కొన్ని న్యూ రిక్రూట్మెంట్ అయినా ఉండొచ్చు, చాలా వరకు అవుట్సోర్సింగ్ జాబ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళకు కూడా కొంచెం పర్మనెంట్ చేసేటట్టు కొత్త రిక్రూట్మెంట్ ఇవ్వాలని, కొంతమందికి కొన్ని గ్రీవెన్సెస్ ఉన్నాయి కానీ అవన్నీ దేవుడి సన్నిధిలో వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటా.
0: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీపల్లి గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థాన అభివృద్ది పనులకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, దేవాదాయ శాఖ నిధులు 1 కోటి రూపాయల వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, తుఫాన్లు, తెగుళ్ల కారణంగా రైతులు పంట నష్టాలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని కృష్ణా జిల్లాలో అధికారులు విజయవంతంగా అమలు చేస్తున్నారు. పంట సాగు ప్రారంభం నుండి కోత అనంతరం వరకు వివిధ దశల్లో సంభవించే నష్టాలకు ఈ పథకం కింద బీమా రక్షణ కల్పిస్తోంది. రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించగా మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భరిస్తున్నాయి. పంట నష్టం జరిగినప్పుడు అర్హులైన రైతులకు పరిహారం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. కృష్ణా జిల్లా గరాలదిబ్బ గ్రామానికి చెందిన రైతు గజేంద్రరావు పంటల బీమా గురించి తన అనుభవాన్ని ఆకాశవాణికి వివరిస్తూ,
3: చిలిపట్నంలో నేను 5 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటాను. కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను లోన్ తీసుకుంటుంగానండి, అలాగే లోన్ తీసుకున్నప్పుడే ఇన్సూరెన్స్ కూడా కట్టడం, అనుకోని విపత్తులు అనేక రకాలుగా వస్తున్నాయి. విపత్తి వచ్చిన రైతుగా నా మనోధైర్యాన్ని కాపాడటానికి ఫసల్ బీమా యోజన చాలా అండగా ఉంటుంది. అలాగే ఏ టైంలో ఏ ఎరువులు వేయాలి, ఏం చేయాలి అనేటువంటివి కూడా మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మరి వ్యవసాయ శాఖ యొక్క అనుబంధంతో మేము వ్యవసాయం చేయగలుగుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చి మా రైతులందరూ కూడా అండదండగా ఉన్నందుకు ప్రధానమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
0: శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవం ఈరోజు

0: వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎం నారాయణ్ పేర్కొన్నారు. రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయస్వామి అధికారులకు సూచించారు. రాష్టంలో పొగాకు క్రయ విక్రయాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి పాటల పల్లకిలో వేణుగానం అన్న అంశం గురించి పాటలు మరియు కొన్ని మాటలు వినవచ్చు. వీటిని మీకు అందిస్తున్నవారు శ్రీమతి వేల్పుల విజయశ్రీ. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం పణిహి అన్నారు. అనగా సంగీతం శిశువులనైనా పశువులనైనా పాములనైనా సరే తన మాధుర్యంలో ఓలలాడించగలదు, బండరాళ్లను సైతం కరిగించగలదు. నేటి ఆధునిక వైద్యంలో చికిత్స కోసం సంగీతంను కూడా వినియోగిస్తున్నారు. రోజూ అరగంటైనా సంగీతం వినేవారిదరికి వృద్ధాప్యం త్వరగా చేరదట. అటువంటి అద్భుత ఔషధమైన సంగీతానికి మచ్చుతునక అయిన ఈ గీతం ఇప్పుడు విందాం.

సంగీత ప్రపంచంలో స్వరాలకు ధీటుగా సంగీత వాయిద్యాలకు స్థానం ఉంది. వాటిలో మొదటిది వేణువు. వేణువు సృష్టిలోని అత్యంత సహజమైన, సుపరిచితమైన, ప్రాచీనమైన స్వరసాధనం. దీని నిర్మాణం ఎంత సరళంగా ఉంటుందో, దీని నుండి వెలువడే నాదం అంత గంభీరంగా, అంతర్ముఖంగా ఉంటుంది. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో మురళికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఇది కేవలం ఒక సంగీత వాయిద్యం మాత్రమే కాదు, ప్రశాంతతకు, మమతానురాగాలకు సంకేతం కూడా. అటువంటి ఆ మురళీగానం గురించిన మరో గీతం ఇప్పుడు వినేద్దాం.

వేణువు తయారీ వెనుక ఒక గొప్ప అంతరార్థం దాగి ఉంది. వెదురు లోపల ఉన్నదంతా తొలిచివేసి దాన్ని పూర్తిగా శూన్యం చేసినప్పుడు మాత్రమే అందులో నుంచి మధురమైన నాదం వెలువడుతుంది. ఇది మానవ జీవితానికి అద్భుతమైన సందేశాన్నిస్తుంది. మనిషి తనలోని అహంకారాన్ని, ఈర్ష్యను, కోపాన్ని వదిలేసి అంతరంగరహితంగా మారినప్పుడే అతని జీవితంలో ప్రశాంతత, దివ్యత్వం నిండుతాయి. తనను తాను నమ్మకంతో దైవానికి సమర్పించుకోవడానికి వేణువు ఒక గొప్ప ఉదాహరణ.

మురళి అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ద్వాపరయుగంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆయన వినిపించిన ఆ మురళీగానం, ఆ నాదం జగత్తును రంజింపజేసే విచిత్రమైన శక్తి కలిగి ఉంది. రేపల్లెలో గోవులు, పక్షులు, గోపికలు మాత్రమే కాకుండా సమస్త ప్రకృతి కూడా ఆ వేణునాదానికి పరవశించిపోయేది. బృందావనంలో రాధాకృష్ణుల ప్రేమతరంగాలు ఆ మురళీరావం రూపంలో మారుమ్రోగేవి. ఆ నవరస మురళీగానం ఈ గీతంలో మనం వినేద్దాం.

సంగీత ప్రపంచంలో ఇతర వాయిద్యాలకు వేణువుకు ఒక ప్రధానమైన తేడా ఉంది. చాలా వాయిద్యాలు తీగలు లేదా చర్మాన్ని తట్టడం ద్వారా శబ్దాన్నిస్తే, వేణువు మాత్రం మనిషి శ్వాస ద్వారానే జీవాన్ని పోసుకుంటుంది. అందుకే వేణుగానం నేరుగా హృదయానికి తాకుతుంది. ఒకరి శ్వాస మరొకరి హృదయాన్ని స్పందించేలా చేసే అద్భుతమైన అనుబంధం ఈ వేణుగానంలో ఉంది. ఈ అనుబంధాల అనురాగ స్వరానికి మనుషులే కాదు, భగవంతుడు కూడా పరవశమవుతాడనడంలో సందేహం లేదు.

వేణువు కేవలం దైవానికో లేక సంగీత కచేరీలకో పరిమితమైంది కాదు. పొలాల్లో పనిచేసే రైతులు, అడవుల్లో పశువులను మేపే కాపరులు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, వీరు వారు అందరూ తమ అలసటను మరచిపోవడానికి ఆ మురళీగానం ఎంతో మేలు చేస్తుంది. ప్రకృతిలో లభించే వెదురుతో తయారై, ప్రకృతి శబ్దాలతో మమేకమై, మనుషుల గుండెల్లోని భావాలను పలికించే సహజమైన సాంస్కృతిక వారసత్వం వేణువు. ఆ వేణునాదం వినగానే మనసు పొందే అనుభూతి, ఆనందపరవశం మాటల కందనిది.

తానికి వేణువుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలాగంటే ఈ శరీరం ఆత్మలేనిదే ఏ విధంగా పనిచేయదో, అలాగే ఆ వేణువు కూడా వాయువులేనిదే పలకదు. ఆ విషయాన్ని వేటూరి మాటల్లో మనమిప్పుడు వినేద్దాం.

మీరింతవరకు వేణుగానాన్ని గురించిన మాటలు పాటలతో కూడిన పాటల పల్లకిని విన్నారు. వచ్చేవారం మరో అంశంతో కలుద్దాం. మరి ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నది మీ విజయశ్రీ.

ఈనాటి మహిళాభారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్, దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలామంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రెసెంట్ స్టార్ట్ చేసే యూత్ కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది.
1: 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారి పరిచయంలోనివి. ఈ పరిచయాన్ని వినండి ఈ రోజు సాయంత్రం 5:15 ప్రసారమయ్యే యువవాణి యువతి యువకుల కార్యక్రమంలో.
2: చిత్రసీమలో తర్వాత విందాం గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ గానం చేసిన సీతారామశాస్త్రి గీతం. సంగీతం చిరంతన్ భట్.

చిత్రసీమలో చివరగా బాజీరావు మస్తానీ చిత్రం కోసం శ్రేయా ఘోషల్, అర్చన, అజీజ్ నజా కలిసి గానం చేసిన రామజోగయ్య శాస్త్రి గీతం. సంగీతం సంజయ్ లీలా బన్సాలీ.

0: ఈనాటి బాలవిహార్ చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ సాయి ప్లే స్కూల్, శ్రీ సాయిబాబా ప్రైమరీ స్కూల్ జమ్మలమడుగువారి బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: ఈనాటి బాలవిహార్ కదంబ కార్యక్రమాన్ని జమ్మలమడుగులోని శ్రీ సాయి ప్లే స్కూల్ అండ్ సాయిబాబా ప్రైమరీ స్కూల్ చిన్నారులు సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ఆలపిస్తున్న చిన్నారులు ఎన్ షణ్ముఖప్రియ 4th క్లాస్, వి లిఖిత 3rd క్లాస్, పి రామసాయి హన్విక 3rd క్లాస్.

0: ప్రార్థనా గీతం విన్నారు కదా. మరి మేము అంటూ వస్తున్నారు ఎల్కేజీ చిన్నారులు ఫోనిక్ సాంగ్తో. హఫ్స, ఆఫియా, జయశ్రీ, హేమశ్రీ అండ్ అఫ్రా.
1: Hey, Father.

ఎల్కేజీ స్టూడెంట్స్ జింగిల్ బెల్స్ అంటూ వస్తున్నారు. అరిఫా, తాహూరా, సహస్ర అండ్ మోక్షిక్.

0: stars. Jingle bells, jingle bells, jingle all the way.
1: Jingle bells, rhyme innaam kada? మరి విజిటబుల్ రైమ్స్ చెప్తామంటూ వస్తున్నారు తపస్వి రామిరెడ్డి, సాత్విక్, గగన్, సుహాస్ రెడ్డి అండ్ అహద్. ఇందాక విజిటబుల్ రైమ్ విన్నారు కదా, మరి మేమేం తక్కువ అంటూ మచ్లీ జల్ కి రాణి హై అంటూ హిందీ సాంగ్ తో వస్తున్నారు వసీం, నిహాన్, సక్లైన్, సఫాన్ అండ్ కుష్. మచ్లీ జల్ కి రాణి హై అని హిందీ సాంగ్ పాడేసరికి రేవతి నేను తెలుగు సాంగ్ పాడతానంటూ వస్తోంది, మరి విందామా? ఇందాక తెలుగు సాంగ్ విన్నాం కదా, మరి మేమేం తక్కువ అంటూ బటర్ఫ్లై బటర్ఫ్లై అంటూ వస్తున్నారండి బి చేతన్, ఓ మోక్షిత్, వసీం అండ్ సుప్రతేజ్.
2: బటర్ఫ్లై బటర్ఫ్లై.

జనవరి జయం జయం అంటూ వస్తున్నారు ధన్య, గగన్, సాజియాంబార్ అండ్ హేత్విక్.

జనవరి జయం జయం అంటూ విన్నాం కదా, మరి వాళ్ళకి మేమేం తక్కువ అంటూ చిట్టి చిట్టి మిరియాలు అంటూ సనా, వసీం, శివ అండ్ మస్తాన్ మీ దగ్గరికి వస్తున్నారండి.

0: గోల్ గోల్ పాని హిందీ రామ్ చెప్పడానికి వస్తున్నారండి. అఫ్సా, ఆఫియా, అర్జు సిద్దిక, జియా అంబర్ అండ్ జాస్మిన్. పటేకేక్ అంటూ వస్తున్నారండి జయశ్రీ, హేమశ్రీ, ధన్య, అఫ్సా అండ్ జాస్మిన్. మంత్స్ అండ్ నేమ్స్ తర్వాత వారాలు పేర్లు చెప్పడానికి వస్తున్నారండి రుబీనా, మోక్షిత్, సుహాస్, హర్ష అండ్ ప్రద్విక్ నాయక్.
1: జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై.

0: ఇందాక మనము ఎల్కేజీ స్టూడెంట్స్ చెప్పినటువంటి రైమ్స్ విన్నాం కదా, మరి వాళ్లే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ చెప్తున్నారండి. జియా అంబర్, అఫ్రా, అఫ్సా అండ్ ధనియా.
1: విచ్ ఈస్ ద రెడ్ కలర్డ్ ఫ్రూట్ యూ ఈట్? వాట్ ఆర్ ద కలర్ఫుల్ ఇన్సెక్ట్ వీ సీ ఆన్ ద ఫ్లవర్స్? వాట్ డూ యూ కట్ ఆన్ యువర్ బర్త్డే పార్టీ? విచ్ బర్డ్ సేస్ క్వాక్ క్వాక్? We can see with our
2: eye.
1: How many colors does our national flag have?
2: Three colors.
1: Name the animal that has a long neck.
2: Giraffe.
1: Name the animal used for riding?
2: Horse.
1: What is an igloo made of?
2: Ice.
1: Who makes us laugh in the circus?
2: Joker.
1: Who rules the kingdom?
2: King.
1: Who is the king of the jungle?
2: Lion.
1: Which animal hangs on the branch?
2: Monkey.
1: With which body part do you smell?
2: Nose.
1: Which fruit is named after its color?
2: Orange.
1: Which bird has a red beak?
2: Parrot.
1: Teacher says, don't make noise, be
2: quiet.
1: Which is your favorite flower?
2: Nose.
1: How do people travel in the sea?
2: Ship.
1: I run on the railway track. Who am I? What do you wear daily to school?
2: Uniform.
1: How many wheels does a van have?
3: Four wheels.
1: Name a big juicy fruit.
2: Watermelon.
1: How can see we see bones?
2: Yesterday.
1: We can wave clothes with say?
2: Yarn.
1: Where do we find lots of animals?
2: Zoo.
0: Very good. ఎల్కేజీ స్టూడెంట్స్ చెప్పిన జీకే విన్నాం కదా, యూకేజీ వాళ్ళు మేమేం తక్కువ అంటూ ఇంగ్లీష్ రైమ్స్ తో మీ ముందుకు వస్తున్నారు. జానుద్యా, నాఫియా, దేవాన్ష్ అండ్ రుబీనా.

ఇందాక యూకేజీ వాళ్ళు చెప్పినటువంటి ఇంగ్లీష్ టైమ్స్ విన్నాం కదా. ఈనాటి బాల విహార్ కదంబ కార్యక్రమాన్ని జమలమడుగులోని శ్రీ సాయి ప్లే స్కూల్ అండ్ సాయిబాబా ప్రైమరీ స్కూల్ చిన్నారులు అందిస్తున్న కార్యక్రమాన్ని వింటున్నారు. మరి ఇప్పుడు ఆకలైన నక్క ఒకటి అంటూ గేయకథను చెప్పడానికి వస్తున్నారు రుబీనా, పరీక్షిత్, హరికీర్తన అండ్ ఎస్ఎస్విని.

0: ఇందాక మనం యూకేజీ వాళ్ళు చెప్పినటువంటి తెలుగు రైమ్స్ విన్నాం కదా, ఇప్పుడు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి చెప్పడానికి అషియా, కెటలియా, పరిణాస్ అండ్ రాణా మీ ముందుకు వస్తున్నారు.
1: హౌ మెనీ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా?
2: 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా.

ఇప్పుడు పూచిన పూలు ఏమన్నాయి అంటూ యూకేజీ విద్యార్థులే వస్తున్నారండి. యూసఫ్, విహాన్, ఫిటోవా అండ్ రంగనిషిత.

పూచిన పూలు ఏమన్నాయంటూ వచ్చి రంగుల గురించి రుచుల గురించి కూడా చెప్పారండి వీళ్ళు. మరి తెలుగు నెలలు వారాలు దిక్కుల గురించి చెప్పడానికి లోకనాథ్, మౌనీష్, అబ్దుల్లా అండ్ ఉజేరా వచ్చారండి. మరి వారేం చెప్తారో విందామా.

0: piccolo maragonago, torpo, parola, potara, doccina.
1: ఇందాక మనము తెలుగు నెలలు, వారాలు, దిక్కుల గురించి యూకేజీ పిల్లలు చాలా బాగా చెప్పారు కదండి. మరి ఇప్పుడు ఆసే అనార్ అంటూ అక్షరమాలతో గేయాన్ని చెప్పడానికి వస్తున్నారు. అలాగని హే భగవాన్ అంటూ ప్రార్థనా గీతం కూడా చెప్తారు. సాత్విక, ప్రద్యుమ్, జైద్ అండ్ హర్షవర్ధన్.

0: జీకే క్వశ్చన్స్ చెప్పడానికి ఇప్పుడు యూకేజీ మోక్షిత్ అండ్ జ్ఞానసిరి మన ముందుకు వచ్చారండి.
1: వాట్ ఈస్ యువర్ నేమ్?
2: మై నేమ్ ఇస్ కృష్ణ మోక్షిత్.
3: మై నేమ్ ఇస్ జ్ఞానసిరి.
1: వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్?
2: స్కూల్ నేమ్ ఇస్ శ్రీ సాయి ప్లే స్కూల్.
1: వాట్ ఈస్ యువర్ ప్రిన్సిపల్ నేమ్?
2: ప్రిన్సిపల్ నేమ్ ఇస్ ఉషాదేవి మేడం.
1: వాట్ ఈస్ యువర్ డైరెక్టర్ నేమ్?
2: డైరెక్టర్ నేమ్ ఇస్ అర్విన్ సార్.
1: వాట్ ఈస్ యువర్ క్లాస్ టీచర్ నేమ్?
2: క్లాస్ టీచర్ నేమ్ ఇస్ స్వర్ణ మేడం.
1: వెన్ డూ యూ గో టు స్కూల్?
2: ఐ గో టు స్కూల్ అట్ 9 o'clock.
1: వేర్ డూ యూ లివ్?
2: I live in Jemmala Madugu.
1: Which animal give us milk?
2: Cow, buffalo and goat.
1: Which birds gives us eggs?
2: Hen and duck.
1: Which animal gives wool and meat?
2: Sheep.
1: Which bird does not sleep during at night?
2: Owl.
1: Which bird has sharp eyes?
2: Eagle.
1: What do we do in a kitchen?
2: Cooking.
1: Where does spider live?
2: Web.
1: With what do you taste?
2: I taste with my tongue.
1: Which flower turns towards on the sun?
2: Sunflower.
1: Which is the biggest flower in the world?
2: Rafflesia.
1: Which flower is the king of flowers?
2: Rose.

0: దిస్ ఫ్లవర్ స్మెల్స్ స్వీట్
1: జాస్మిన్.
0: నేమ్ ద ఫ్లవర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డెకరేషన్స్.
1: మారిగోల్డ్.
0: వేర్ డు వి సేవ్ అవర్ మనీ?
1: బ్యాంక్.
0: వేర్ డు యూ బై వెజిటేబుల్స్?
1: మార్కెట్.
0: వేర్ డు వి గో వెన్ వి ఫాల్ సిక్?
1: హాస్పిటల్.
0: హు క్యాచెస్ థీవ్స్?
1: పోలీస్.
0: వేర్ డు చిల్డ్రన్ ప్లే?
1: పార్క్.
0: వి షుడ్ డ్రింక్ లాట్స్ ఆఫ్
1: వాటర్.
0: విచ్ ఫుడ్ ఐటమ్స్ మస్ట్ బి వాష్డ్ బిఫోర్ ఈటింగ్?
1: ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్.
0: వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద సన్?
1: యెల్లో కలర్.
0: వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద స్కై?
1: బ్లూ కలర్.
0: వేర్ డస్ బర్డ్ లివ్?
1: నెస్ట్.
0: వెరీ గుడ్.
2: హన్విక యుకేజీ, తను ఇంగ్లీష్ లో స్టోరీ చెప్తానంటూ వస్తుందండి.
3: Name of the story is Lalu and Pilu. There was a hen. He had two chicks, Lalu and Pilu. Lalu was red. He loved red things. Pilu was yellow. He loved yellow things. One day, Lalu saw something on a plant. It was red. He ate it up. Oh no, it was a red chili. It was very hot. Lalu's mouth started burning. He screamed. Mother hen came running. Pilu came too. Pilu said, I will get something for you. Pilu brought a yellow laddu. Lalu warmed up the laddu. His mouth stopped burning. Mother hen and Lalu kissed the Pilu.
2: ఇంగ్లీష్ స్టోరీకి మేమేం తక్కువ కాదంటూ మన సమాజాన్ని బాగుపరిచిన దానికోసం ప్రయత్నించినటువంటి వేమన పద్యాలని చెప్పడానికి వస్తున్నారండి నిహాల్ సాయి, దామోదర్ అండ్ కార్తికేయ.

భగవద్గీత శ్లోకాస్తో చిన్మయి థర్డ్ క్లాస్, దేవహర్షిణి థర్డ్ క్లాస్, సాగరిక థర్డ్ క్లాస్, సాయిరీతిక థర్డ్ క్లాస్, తపస్య సెకండ్ క్లాస్. మరి వీరు చెప్పే శ్లోకాలను విందామా?

ఇంతవరకు బాలవిహార కార్యక్రమాన్ని జమ్మలమడుగులోని శ్రీ సాయి ప్లే స్కూల్ అండ్ సాయిబాబా ప్రైమరీ స్కూల్ బాలబాలికలు సమర్పించగా విన్నారు.

ఈనాటి బాలవిహార్ ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు విందాం మహాధాత పౌరాణిక నాటకం. రచన శ్రీధర రామనాథ శాస్త్రి. నిర్వహణ పాండురంగ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: దైత్య రాజచక్ర పరాక్రమ నిర్వక్ర
1: జయ విజయీభవ
0: జయ జయ నిరంతర దాన ధారా జల సంప్లావిత సమస్త భూమండల కీర్తిరున్మండల
1: జయ విజయీభవ
0: జయ జయ నిఖిల దైతేయ రాజ్య పదవి విభ్రాజమాన స్వచ్ఛ తేజో నిధాన
1: జయ

సర్వ దేవదానవ వీరులారా, హెచ్చరిక హెచ్చరిక! ఇది విశ్వ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం, దేవదానవ చరిత్రలో సువర్ణ ఘట్టం. కొద్ది క్షణాలలో దైత్య దైవత వీరులందరూ తమ శక్తియుక్తులను సంఘటితపరిచి క్షీరసాగర మథనానికి సిద్ధపడుతున్నారు. మంధర మహాపర్వతం కవ్వంగా సర్పరాజు వాసుకుని కవపుత్రాడుగా అమర్చాం. మంధర పర్వతం మహాసముద్రంలో మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై కాపాడుతున్నాడు. క్షీరసాగర మథనానికి సర్వము సంసిద్ధమైంది. మథన ఫలితంగా ఎన్నో దివ్య వస్తువులు, శక్తులు, ప్రజ్ఞలు ప్రభవిస్తాయి. వానిని దేవదానవులు గ్రహించి అనుభవించాలి. ముహూర్తం సమీపిస్తున్నది, అందరూ ఆయత్తపడండి.

దేవవీరులారా, మీ అందరకు నా హృదయపూర్వక అభినందనములు. నష్టమైన సమస్త వైభవాన్ని మళ్లీ ఆర్జించుకున్నాం. విజయశ్రీ సముపేతులమై

0: దేవరాజ్య చరిత్రలో సువర్ణాధ్యాయం సృష్టించాం. ఇక తక్షణమే అమరావతికి బయలుదేరి వెళ్ళాలి, ఆయత్తం కండి.
1: ఆగు దేవేంద్ర, ఆగు. అన్యాయార్జితమైన విత్తంతో, అక్రమంగా సాధించిన విజయ గర్వంతో తృళ్ళిపడుతున్నావు. ఎవడబ్బ సొమ్మని దివ్య వస్తువులన్నీ అపహరించావు? నిలు, అడుగు ముందుకు వేశావా, ప్రాణాలు దక్కవు.
0: బలి, అధిక ప్రసంగం చాలించు. వినలేదా రాజ్యము వీరభోజ్యమని?
1: విన్నాను. వీరుడనవలసిన మాట నువ్వంటున్నావని చింతిస్తున్నా.
0: నీ అభిప్రాయం
1: స్పష్టంగా చెప్పాలా? జ్ఞాపకముందా ఆనాడు నా నిండు కొలువులోకి భీత భీతుడవై అతి విరయము నటిస్తూ చేతులు కట్టుకుని ప్రవేశించావు? దుర్వాస శాప ఫలితంగా నీ వైభవమంతా నీళ్లపాలైందని కన్నీళ్లు కాచావు. లేని సౌందర్యము నటించావు. అక్క చెల్లెండ్ర బిడ్డలో ఆప్యాయంగా చేతులు కలిపి క్షీరసాగర మధనం చేయాలని, సంక్రమించిన సమస్త సంపదను మనం సమానంగా పంచుకొని అనుభవించాలని చెప్పావు. మా అండదండలతో కార్యం సానుకూలం చేసుకుని చివరకు మమ్మీలా మోసం చేశావు. నీ విశ్వాసఘాతుకానికి నిష్కృతి లేదు, నిన్ను క్షమించాం.
0: బలి, అధిక ప్రసంగం చేయకు. ఇందులో మోసమేమున్నది? క్షీరసాగర మథన వ్యూహం నిర్ణయించింది, నిర్వహించింది మేము.
1: అండదండలిచ్చి ఆదుకున్నది మేము.
0: మీ అండదండలు అవక్ర పరాక్రమము కనపడుతూనే ఉన్నాయి. మా దేవతల అనుగ్రహం లేనిదే ఒక్క దివ్య వస్తువు కూడా లభించేది కాదు. చూచావుగా, పరమేశ్వరుడు కాలకూట విషాన్ని భక్షించి చతుర్దశ భువనాలను రక్షించాడు.
1: అది ఆయన కృపాకటాక్షం, లోకానుగ్రహ బుద్ధి. ఇందులో నీ గొప్ప ఏముంది?
0: ఏ, శ్రీ మహావిష్ణువు తన వీపు మీద విశాల మందర పర్వతాన్ని నిలపలేదా?
1: ఆహా, నిలిపాడు. ఆ మహావిష్ణువే పరాక్రమం లేక నట్టువరాలి వేషం కట్టి తైతక్కలాడి అమృతం పంచడంలో మాకు తీరని అన్యాయం చేశాడు. నీ బండారము, నీ దేవతల బండారము నా దగ్గరన. అనవసర ప్రసంగం చేయక ఆనుపానులు ఔగాములు ఆలోచించు. ఇప్పటికీ వాసుకు విషాగ్ని జ్వాలలలో ఎందరో అసుర వీరులు అసువులు వాసినారు. న్యాయాన్యాయాలు పరిశీలించు. మన ఒప్పందం మేరకు మాకు దక్కవలసిన సంపద మర్యాదగా అప్పజెప్పు. మా కళ్ళ ముందే ఎన్నో దివ్య వస్తువులను దొంగలాగా అపహరించావు. కామధేనువు
0: కామధేనువు దేవతల హోమధేనువు ఈ మాత్రం గ్రహించలేని నీ అజ్ఞానానికి చింతిస్తున్నాను.
1: మరి కల్పవృక్షం?
0: అది దేవతల త్రిలోకాధిపత్యానికి చిహ్నం. తాపసుల కోరికలు తీరడానికి, దేవతలు ఐశ్వర్యంతో తొలదూకడానికి అది మా దగ్గరే ఉండాలి.
1: ఆహా, మరి ధన్వంతరి?
0: అతడు దేవతల వైద్యుడు.
1: చంద్రుడు?
0: అతని అమృత కిరణాలు దేవతల ఆహారం.
1: ఆహా, ఐరావతం?
0: ఈ మాత్రం తెలియదా, అది దేవరాజ వాహనం.
1: ఓహో, చాలా బాగుంది. అన్ని వస్తువులు మీవే. దేవేంద్ర, ఒక మాట అడుగుతాను. శంకరుడు నాకు ప్రసాదించిన ఉచ్చైశ్రవాన్ని అపహరించావే, దీనికేమి చెబుతావు? నాకు తెలుసు దేవేంద్ర, దీనికి నీ దగ్గర సమాధానం లేదు. మీ దేవతలందరూ ఒక వ్యూహం పన్ని మమ్మల్ని అన్యాయం చేసి సర్వ దివ్య వస్తు సందోహాన్ని అపహరించారు. ఇది దారుణం, దీన్ని కొనసాగనివ్వను. దేవేంద్ర, శ్రద్ధగా విను. దొంగవలే దేవలోకానికి ప్రయాణమవుతున్నావు. సమరంలో ఈ బలి చక్రవర్తిని గెలిస్తేనే నీకు ఆ దివ్య వస్తు సంప్రాప్తి.
0: బలి, ఏమిటి నీ మూర్ఖత్వం? త్రిలోకాధిపతి అయిన ఈ దేవేంద్రునితోనా నీ స్పర్ధ? బుద్ధి తెచ్చుకుని ఇంటి దారి పట్టు. వ్యవహారం పట్ల తన మన వివక్ష ఉండదు, ఇది రాజనీతి.
1: వ్యవహారమా? నీకు వ్యవహారము మాత్రమే తెలుసు, నాకు విశృంఖల వీర విహారం కూడా తెలుసు. కాచుకో.
0: వరీ అసురాధమ, త్రిలోకాధినేతతోనే యుద్ధానికి తలపడ్డావా? నీకు అంచకాలం సమీపించింది.
1: వీరుడెవడు సహాయాన్ని అర్థించి నీవలే చివరకు

0: మోసం చెయ్యడు.
1: వీరత్వం మీద ధర్మ పన్నాలు వల్లించకు, చేతనైతే వీరం చూపు.
2: నీవు తస్కరుడవు,
1: నీవో ముష్కరుడవు. ఈ వజ్రాయుధంతో నీ పని సరి.
2: నీ వజ్రాయుధం సంగతి నా దగ్గరనా? గరుత్మంతునికి చెప్పు, వాని రెక్కలలోని ఒక్క ఈకను కూడా తుంచలేకపోయిన కథ మరచినట్లున్నావు. ఓహో, శ్రీ మహావిష్ణు, అప్పుడే వేషం మార్చుకుని మరీ వచ్చావా? ఇంతకు ముందే కదయ్యా ఆడవేషంలో ఆడి పాడి అమరులకు అమృతం కట్టబెట్టి అసురులకు ఒక్క బొట్టు కూడా దక్కకుండా అన్యాయం చేశావు. ఇంతలో మబ్బు తునకలా ఊడిపడ్డావే. ఇంతకు నీ రాకకు కారణం రణమా లేక దేవేంద్ర రక్షణమా?
3: నువ్వే కోరుకో, నీకు రణం కావాలా నా శరణం కావాలా? రణం కోరుకుంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కోవలో చేరుతావు, శరణం అంటే ప్రహ్లాదుడంతటి వాడవుతావు.
2: ఓహో, ఎంత ఔదార్యం! చావు దెబ్బలు తిని రణరంగం నుండి పలాయనం చిత్తగించడానికి సిద్ధపడుతున్న మీ దేవేంద్రుని కాపాడుకోవడానికే వచ్చి ఉంటాం. ఎలా కాపాడతావో నేను చూస్తాను.
3: బలిచక్రవర్తి, నీ శౌర్య పరాక్రమాలు పరీక్షించాలని, నీతో నిండైన యుద్ధం చేయాలని అనిపిస్తున్నది. కాని నీ మాట తీరు, నీ తేజస్సు నన్ను ఆకర్షిస్తున్నవి. అయిందేదో అయిపోయింది. నీవు వెళ్లి యథాప్రకారం దైత్యరాజ్యాన్ని ఏలుకోవయ్యా, మేలు జరుగుతుంది.
2: ఎవరికి?
3: లోకానికి.
2: ఇప్పటికే మీ మేలు చాలా చూచాను. అక్క చెల్లెళ్ల బిడ్డలం ఆదుకోమంటే ఇంద్రునితో చేయి కలిపాను. దైత్య వీరులు సత్వనిశ్వాసాగ్నిలో దగ్ధమవుతుంటే చూచి ఊరుకున్నాను. ఐరావతం నుండి అమృతం దాకా మా కళ్ళు కప్పి అపహరిస్తుంటే ఆదమరచాను. ఇంకానా, ఇంకానా? నా సర్వస్వాన్ని దోచుకుంటుంటే చూచి సహిస్తాననుకున్నావా? జాగ్రత్త
3: రాక్షసేంద్ర, నీ మాటలు రమ్యంగా ఇంకా వినాలనిపిస్తున్నవయ్యా. కాని నీవు చెప్పిన ఈ అన్ని విషయాలకు అతీతంగా ఒక శాశ్వత ధర్మము, దాని ప్రవర్తన కొన్ని విశ్వజనీయ సార్వకాలిక సూత్రాలకు బద్ధమై నడుస్తుంది. మీ దైతేయులు రజోగుణ విజృంభితులై అప్పుడప్పుడు ప్రళయాన్ని సృష్టిస్తుంటారు. ఆ విజృంభణాన్ని నేను ఎప్పటికప్పుడు దమిస్తుంటాను. అందుకై ఒక్కొక్కప్పుడు కొత్త వేషం కట్టాల్సి వస్తుంది. తప్పదు మరి. ఈ ధర్మాధర్మ వ్యవస్థ నీకు ముందు ముందు తెలుస్తుంది.
2: ఇంతకు మా దోషం ఏమిటో సెలవిచ్చారు కారు.
3: అర్థం కాలేదా? నిరంతరం దేవరాజ్యాన్ని కూలద్రోయడానికి, జగద్ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి మీరు విజృంభిస్తారు, నేను దమిస్తాను.
2: అలాగా? ఈసారి ఎలా దమిస్తారో నేను చూస్తాను.

0: అభివాదముల గురుదేవ శుక్రాచార్య అభివాదములు.
1: ఆయుష్మాన్ భవ బలి చక్రవర్తి, ఈ గాయాలేమిటి? సాగర తీరమంతా ఈ పీనుగుల గుట్టలు, కడలి కరటాల నిండా ఈ రక్తపు చెచ్చలు, ఏమిటిదంతా? ఏం జరిగింది రాజా?
0: గురుదేవ, అంతా సర్వనాశనమైంది. అమరలోకం పొంచి పొంచి నాగుబాములాగా తను చూచి కాటేసింది గురుదేవ.
1: ఆవేశపడకు చిరంజీవి, వివరంగా చెప్పు. అయ్యో, నిన్ను ఈ స్థితిలో చూస్తానని దైత్య సామ్రాజ్యానికి

0: గతి పడుతుందని కలలో కూడా ఊహించలేదు.
1: విచారపడకండి గురుదేవ, మీరేం చేస్తారు అంతా స్వయం కృతం. మీకు జ్ఞాపకం ఉందా ఆచార్య, ఆనాడు మీరు మహాదీక్షకు ఆయత్తులై ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. దేవేంద్రుడు సపరివారంగా నా దగ్గరకు వచ్చి దుర్వాస శాపం చేత సముద్రంలో పడి నశించిన తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందటానికి క్షీరసాగర మథనం చేయాలన్నాడు.
0: అవును,
1: నేను తనతో చేతులు కలపాలని అర్థించాడు.
0: నేను గట్టిగా శాసించాను కదయ్యా దేవతలతో ఎలాంటి పొత్తు వద్దని.
1: శాసించారు, కానీ మీరు తపోవన గమనం చేసిన మరునాడు
0: మళ్ళీ వచ్చాడు. బ్రతిమాలి బామాలి నిన్ను ఒప్పించాడు. నీవు పెద్ద మనసుతో, అంతకన్నా పెద్ద బలగంతో వారితో చేతులు కలిపావు. వాడు నిన్ను మోసం చేశాడు, అవునా?
1: అవును అవును గురుదేవ, సరిగా అలాగే మీరు ఊహించినట్టుగానే జరిగింది.
0: దేవతలు పరమ నీచంగా ప్రవర్తించారన్నమాట. ఏది విషదంగా చెప్పు బలి చక్రవర్తి.
1: ఏం చెప్పను ఆచార్య, అవమానాగ్ని నన్ను దహించి వేస్తున్నది. క్షీరసాగర మథన వ్యూహమంతా అన్యాయం గురుదేవ. దివ్య వస్తువులన్నీ దేవతలే హరించారు. చివరి దశలో లక్ష్మీదేవి ప్రాదుర్భవించి విష్ణుమూర్తిని పెళ్ళాడిందట. నేను దానికి బాధపడలేదు, కానీ అమృతం ఆవిర్భవించినప్పుడు ఆ దేవతలు చేసిన అన్యాయం చిచే తలచుకుంటేనే అసహ్యంగా ఉంది. ఆ శ్రీహరి మోహిని వేషం ధరించి నృత్య గానాలతో కళ్ళు గప్పి ఒక్క బొట్టైనా దైత్యులకు దక్కకుండా దేవతలకు పంచిపెట్టి అదృశ్యుడైనాడు.
0: గౌరా,
1: దివ్య వస్తు సందోహాన్ని అన్యాయంగా దక్కించుకొని విజయమత్తుడై దేవతలు నృత్య గానాలతో సరస సల్లాపాలతో విజృంభించారు. హతశేషులైన వీరులను కూర్చుకొని నేను విజృంభించాను. సమర సంరంభంలో భూన భోంతరాళాలు తత్తరిల్లాయి. తీరా బలాబలాలు తేలే సమయంలో
0: విష్ణుమూర్తి వచ్చాడా?
1: అవును గురుదేవ, రావడమే కాదు కన్ను మూసి తెరిచేంతలో మాయాజాలం కప్పివేసినట్టుగా సర్వరాక్షస వీరులను క్షతగాత్రులను చేసి వెళ్ళిపోయాడు.
0: ఓహో, విష్ణు మాయ ప్రసరించిందన్నమాట. చిరంజీవి, నీవు బాధపడకు, వారు అమృతాన్ని అపహరించి గర్విస్తున్నారు. నా దగ్గర మృత సంజీవిని విద్య ఉన్నది, మన వారికి ఎట్టి భయము అక్కరలేదు. ఈ క్షతగాత్రులందరూ క్షణంలో పునర్జీవితులై అక్షతగాత్రులవుతారు. చూడు,

0: ధన్యోస్మి గురుదేవ, ధన్యోస్మి. ఇంతకు ఏమిటి ఈ విష్ణుమాయ? ఏమిటి ఇతని తత్వం? నా వంటి వీరుణ్ణి ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కొనడానికి బదులు మాయాజాలం కప్పి నన్ను వివశుణ్ణి చేసి వెళ్లిపోయాడు. ఇది కుత్సితమా, ఆశ్రిత పక్షపాతమా? మా ఇక్కట్లకు కారణం హరిభక్తి రాహిత్యమా, అనన్య పరాక్రమమా? ఇప్పుడు భక్తితో శరణంటే దేవతల ముల్లె మాకిస్తాడా? వైరంతో ద్వేషిస్తే మాకోసం అవతరిస్తాడా? శౌర్యంతో విజృంభిస్తే సంగ్రామానికి వస్తాడా? మీరు చెప్పండి గురుదేవ. రాక్షసరాజ్య వైభవమంతా మీ దయాధర్మ భిక్ష, ఇక భవిష్యత్ కర్తవ్యానికి ఆచార్యులే ప్రమాణం.
1: నాకంతా అర్థమైంది బలీంద్ర.
0: ఏమంటున్నారు ఆచార్య?
1: అవును, కావాలని అంటున్నాను. అన్నంత చేసి చూపిస్తాను, నీవు ఇంద్రుడవవుతావు. నేను సమ్ముఖ

0: తాను లేనప్పుడు నిన్ను మోసం చేసిన ఆ దేవతలను మట్టి కనిపిస్తాను. నేను అన్నంతా అవుతుంది చూడు. విశ్వజిత్ యాగం మహావైభవంగా త్రిలోక తోషకంగా జరుగుతుంది. ఆ యాగాంతాన నీకు దివ్య వస్తు సందోహం చిక్కుతుంది.
1: గురుదేవ,
0: అగ్నిదేవుడు ప్రీతుడై స్వర్ణరథాన్ని, సింహధ్వజాన్ని, దివ్య ధనుస్సును, కవచాన్ని, అక్షయ తూణీరాన్ని ప్రసాదిస్తాడు. నేను నీకు మహాశంఖాన్ని ఇస్తాను.
1: ధన్యుడును గురుదేవ.
0: మీ తాత ప్రహ్లాదుడు అమ్రాల పద్మమాలనిస్తాడు. అప్పుడిక నీకు తిరుగే లేదు. లోకోత్తరమైన దేవలోక జయమే తరువాయి. నీ పరిపాలనలో ప్రజలు సుఖపడతారు.

0: ధన్యోస్మి ఆచార్య, ధన్యోస్మి. నా కళ్ళ ముందు ఓ ఉజ్వల స్వప్నం, ఓ బంగారు బాట.
1: అది స్వప్నం కాదు బలీంద్ర, రానున్నది కానున్నది.

0: సాధు సాధు సాధు.
1: జయము జయము దేవేంద్ర. ఒక దుర్వార్త, దేవనగరాన్ని దైత్యులు ముట్టడించారు.
2: మూర్ఖ, ఏమి నీ ప్రలాపం?
1: మన్నించండి మహేంద్ర, ఆనాడు తాము ఓడించిన బలిచక్రవర్తి సమస్త దైతీయ సైన్యాన్ని సంఘటితపరుచుకొని అగ్నిజ్వాలలాగా విజృంభించి అమరావతిని అష్టదిక్కుల నుండి ముట్టడించారు. నగర పాలకులు సైన్యాలు కకావికలైనారు. అనతి కాలంలో నగలను కూడా ఆక్రమించవచ్చు. సైన్యాధిపతులు ఈ వృత్తాంతాన్ని మీకు నివేదించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇక సర్వమునకు దేవర ప్రమాణము.
2: గురుదేవ, బృహస్పతి, ఏమిటి వైపరీత్యము?
3: వైపరీత్యం ఏమున్నది వజ్రి? సర్వము దివ్యచక్షువుతో అవలోకించాను. ఆనాడు నీచే ఓడింపబడిన బలిచక్రవర్తి సామాన్యుడు కాడు, అసహాయ శూరుడు, అనన్య ధీరుడు.
2: గురుదేవ.
3: అవును దేవేంద్ర, దానికి తోడు భార్గవుల ఆధ్వర్యవంలో బ్రహ్మవాదుల ఆశీస్సులతో యజ్ఞయాగాది క్రతువులను ఆచరించి ధన్యుడైనాడు. చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలు చేశాడు, చేస్తున్నాడు. కాలం అనుకూలిస్తే తన సర్వస్వాన్ని దానం చేయగల మహాదాత.
2: ఆచార్య,
3: చిరాకు పడకు దేవేంద్ర, కర్తవ్యం ఆలోచించు. అతడు అజేయుడు, హరిహర బ్రహ్మలు మాత్రమే అతనిని జయించగలరు. నీవు గాని మన వీరులు గాని వాని చెంతకు పోలేరు. శత్రువుతో తలపడి పోరి విజయం సాధించటం, సరిసమానంగా పోరటం, యుద్ధంలో వీరమరణం పొందటం అన్నవి యుద్ధనీతి సూత్రాలే. కానీ
2: ప్రతిహారి, సమస్త సైన్యాన్ని ఆయత్తం చేసి ఎదుర్కోవలసిందిగా మా ఆజ్ఞ. ఇదిగో మేము సమరసన్నద్ధులమవుతున్నాం.
3: దేవరాజా, ఏమిటి తొందరపాటు? నన్ను పూర్తిగా చెప్పని. విజయానికి వీరస్వర్గానికి అతీతంగా ఒక సరసమైన మార్గం ఉంది, ముఖం తప్పించటం. ప్రస్తుతం అదే నీ కర్తవ్యం.
2: ఆచార్య, పలాయనమా? దేవలోక ప్రతిష్టను మంటగలిపి.
3: దేవేంద్ర, అలం అతి విస్తరేణ, అట్టే సమయం లేదు.

0: మీ కామరూప శక్తితో తక్షణం త్రివిష్టపాన్ని త్యజించి అదృశ్యుడు కండి. అటుపైన అన్నిటికీ ఆదినారాయణుడే ప్రమాణం.
1: ఆజ్ఞా.

0: నారాయణ నారాయణ జగన్నాథునకు అభివాదములు.
1: సమస్త సన్మంగళాని భవంతు. నారద, ఏమిటి ఇలా వచ్చావు? విశేషమా?
0: అశేషం ప్రభు. అలా చూడండి, అవాక్కులై అలమటిస్తున్న మునీశ్వర సందోహం, వారి వెనుక యజ్ఞయాగాదులలో ఆవిర్భాగాలు అందక అంగలారుస్తున్న అతిథిమాత సంతానం దేవతలు అంతా మిమ్మల్ని దర్శించి అన్ని విషయాలు చెప్పుకుని అనుగ్రహాన్ని అర్థించాలని వచ్చారు.
1: ఇంతకు ఏమైంది?
0: సర్వాంతర్యామి, నేను చెప్పవలెనా? తమకు తెలియకనా?
1: తెలిసిన దానినే మళ్లీ వినటం ముచ్చట.
0: మీ ముచ్చట మీకే ఎరుకదేవ. బలిచక్రవర్తి త్రిలోకాధిపత్యం వహించి ధర్మోత్తరంగా పరిపాలిస్తున్నాడు.
1: మంచిది, ధర్మోత్తర పరిపాలనమే కదా కావలసినది.
0: చిత్తం. కాని ఆ పరిపాలనలో దేవతలు అష్టకష్టాలు పడుతున్నారు. దేవేంద్ర జయంతాదులు తేజోవిహీనులై పరపంచల ఊడిగం చేసి బ్రతుకుతున్నారు. శచీదేవి ప్రాకృతుల ఇంటి దాసి అయినది. రంభాద్యంగన నట్టువరాండ్రై పొట్టబోసుకుంటున్నారు. దిక్పాలకులు కాందిశీకులయ్యారు.
1: మరి ధర్మోత్తర పరిపాలనమన్నావు?
0: అంతా దైత్యులకే అనుభవం స్వామి. రాజసాహంకారం పెచ్చు పెరిగి మత్సరించిన బలిచక్రవర్తి పాలనలో ఏ దానమైనా ఏ ధర్మమైనా దైత్యులకే. ఆదిదేవులను నేలబెట్టి కాలరాస్తున్నాడు. మునిదేవతలకు మూలమంత్రంగా విశ్వ విడంబనకు విరాట్ రూపంగా తానే ఉండాలనే కక్షతో దీక్షతో విజృంభిస్తున్నాడు.
1: కర్తవ్యం.
0: కర్తవ్యాకర్తవ్యాలకు ధర్మాధర్మాలకు సృష్టి స్థితి లయాలకు తామే ప్రమాణము గదా.
1: మరి తాము
0: దాసోహం.
1: సమస్త సన్మంగళాని భవంతు. ఇంతకు కావలసినదేమిటి?
0: తెలిసిన దానిని మళ్లీ చెప్పిస్తున్నారు. దేవేంద్రుడు సాంగ సపరివారంగా యథాపూర్వ వైభవంతో అమరావతిని ఏలాలి. అహంకరించిన బలి గర్వాన్ని అనచాలి.
1: నీవు తక్షణం కశ్యపాశ్రమానికి వెళ్ళు. శోకతప్తయైన అదితిమాతను ఆశ్వాసించి ప్రబోధించి కశ్యపునితో తన సంతాన దైన్యస్థితిని నివేదించుకునేలా చేయి. ఆ తరువాత కథ అదే నడుస్తుంది.
0: ఆహా, అర్థమైంది జగన్నాథ.
1: అర్థమైన దాన్ని మళ్లీ చెప్పించటం ముచ్చట?
0: ఇచ్చట కాదు ప్రభు, అచ్చట. అనగా అదితిమాత దగ్గర. సెలవు.
1: స్వస్తి.
0: నారాయణ నారాయణ.

సాధు బలీంద్ర సాధు. నీ ఔన్నత్యానికి త్రిలోకాధిపత్యం చాలదయ్యా. ఇంతకన్నా ఉదాత్తమైన పదవి నీకు లభించాలి. నీ పూర్వులెవ్వరూ త్రొక్కని క్రొత్త బాట త్రొక్కుతున్నావు. ఇది నెయ్యమూ కాదు, కయ్యమూ కాదు. నేను నీకోసం ఎప్పుడూ వేయని కొత్త వేషం వెయ్యాలి.

0: ప్రణామాలు మహర్షి. మీ తపోదీక్షకు భంగం కలిగిస్తున్నానేమో, మన్నించండి.
1: పుత్రవతీ భవ అదితి. ఇవాళ

0: ఏదో కొత్తగా సంబోధిస్తున్నావు. నేను నీకు కూడా మహర్షినేనా?
1: కాదా స్వామి, నిరంతర తపోధ్యానమగ్నులై సర్వస్వాన్ని విస్మరించిన మీరు మహర్షులే, జ్ఞానమూర్తులే. ఏటొచ్చి నాకే కన్నీళ్ళు కడగళ్ళును.
0: అదితి, అది ఇంకి ఎందుకలా విలపిస్తావు? నీకేం కష్టం వచ్చింది చెప్పు దేవి, నేను నీ కన్నీటిని చూడలేను.
1: నా కన్నీటిని చూడలేరు, నా కష్టాల్ని వినలేరు, కానీ నా బిడ్డల కన్నీళ్లు కష్టాలు మాత్రం పట్టించుకోరు.
0: బిడ్డల కష్టాలా? ఏమైంది అదితి, సూటిపూటి మాటలు విడిచి అసలు విషయం చెప్పు.
1: త్రికాలజ్ఞులు, తపస్వరూపులు మీకు తెలియందే ఉంది స్వామి, అయినా నా నోటినే వినటం మీకు కుతూహలమా స్వామి?
0: అసలు విషయం చెప్పు దేవి.
1: అవతరించండి, మీ వరప్రసాదం వల్ల నా గర్భాన అసంఖ్యాక దేవతామూర్తులు ఉద్భవించారు. నలుగురిలో మిన్నగా త్రిలోకాధిపత్యం చేస్తూ లోకధర్మస్థితి భాజనులయ్యారు. కానీ
0: దుఃఖించకు దేవి, నీ కష్టం ఎలాంటిదైనా నివారిస్తాను.
1: ఆ ధైర్యంతోనే బతుకుతున్నాను స్వామి. దైతేయుడు బలి విజృంభించి త్రిలోకాధిపత్యం చేపట్టి నా సంతానాన్ని కాంతిశీకులుగా చేశాడు. శచీపురంధరులు, జయంతాదులు దిక్కులేని వారిలాగా పరపంచలలో ఊడిగాలు చేస్తూ జీవిస్తున్నారు. యజ్ఞయాగాది క్రతువుల ఆవిర్భాగం కోల్పోయి దేవతలంతా అనాథల్లాగా అల్లాడుతున్నారు. ఆ బలి విజృంభణకు ముల్లోకాలు తల్లడిల్లుతున్నవి స్వామి. లోక వ్యవస్థ తారుమారైపోయింది.
0: సహజమే అదితి, కాలగతి చక్రనేమి క్రమంగా పరివర్తన చెందుతుంది.
1: అవును స్వామి, మీరే ఈ వ్యవస్థను మళ్ళా పునరుద్ధరించాలి.
0: నేనా? ఓ, అంతా భగవదిచ్చ.

0: మా చిరంజీవి ఉపనయనానికి విచ్చేసిన దేవముని బృందాలకు ఈ కశ్యప ప్రజాపతి స్వాగతం పలుకుతున్నాను. మహనీయులారా, మా అతిథి దీక్షా దక్షత ఫలంగా ఉదయించిన చిరంజీవి ఉపనయనం లోక కళ్యాణాన్ని ఉద్దేశించి మహావైభవంగా జరగాలి. ఆచార్య బృహస్పతి ఆరంభించండి.
1: ధన్యుండి ప్రజాపతి. సవిత, సావిత్రిని ఉపదేశించు.

0: చిరంజీవి, ఈ యజ్ఞోపవీతాన్ని ధరించు.
1: ఆచార్య బృహస్పతులు స్వయంగా అవి చేశారు. ఇంతకు మీ యజ్ఞోపవీతం భద్రంగా ఉందా? దాన్ని కూడా ఆచార్య శుక్రులు అపహరించారా? మీకు ఉండ చూసుకుని మరీ ఇవ్వండి.
0: కశ్యప ప్రజాపతి, తాము చిరంజీవికి మౌంజిని ప్రసాదించండి.
2: చిత్తం.
1: పితృదేవులకు నమస్కారం.
0: అదితిమాత, ఇన్నాళ్లకు నీ ఆశలు ఫలించాయి. చిరంజీవికి కౌపీనాన్ని కట్టబెట్టు.
3: ఇలారా బాబు, ఇలారా. వెలుగు ముద్దలాగా నా ముంగిట పుట్టిందెప్పుడు, పెరిగిందెప్పుడు, అప్పుడే వడుగు చేసుకుని దేవకార్యం నిమిత్తం వెళుతున్నావు. నీకు లాల పోసి పాలిచ్చి లాలించి లాలిపాడి పెంచిన ముచ్చట తీరనే లేదు. అప్పుడే వెళ్ళిపోతున్నావురా, మళ్ళా ఎప్పుడు వస్తావు?

0: తండ్రి, ఎప్పుడు నేను నిన్ను మనసారా మాతృమూర్తినై పెంచుకుంటాను రా నాన్న.
1: బాధపడకమ్మా, దేవమాతవు నీవే మమకారాన్ని గెలవలేకపోతే ఎలా? ఏమో, ఎవరు చూశారు ముందు ముందు జన్మల్లో లీలా బాలుడనై నీంట్లోనే పెద్దవాణ్ణవుతానేమో. అప్పుడైనా దైవ కార్యాలు వియోగ సంయోగాలు తప్పవు కదా. జన్మ పరంపరలో ఎప్పటి అనుభూతి అప్పుడే. సుఖ దుఃఖాలకు అతీతమైన నీ మాతృత్వం లోకాన్ని రక్షించాలమ్మా. త్వరగా కౌపీనం ప్రసాదించు.
0: అలాగే బాబు, అలాగే.
2: అమ్మా భూదేవి, బాలుడికి కృష్ణాజనం.
1: ఓహో భూదేవి, ఎన్నాళ్లకు శ్రీదేవి ఎలాగూ దూరమైంది. ప్రస్తుతం నువ్వే గతి, బ్రహ్మచారికి కృష్ణాజనం చాపే గతి.
3: చాలు ఇండియా, కన్నుగీటులు కొంటి చూపులు సరసాలు, ఎవరైనా నవ్వుతారు.
1: నవ్వకేం చేస్తారు, నువ్వేమో ఎప్పటికప్పుడు పరాధీనం కావటం, నేనేమో నిన్ను విడిపించడానికి నానా కష్టాలు పడటం.
2: సూర్యదేవ, తాము ఛత్రాన్ని సమర్పించండి. బ్రహ్మదేవ, తాము కమండలవును.
1: అబ్బి బ్రహ్మయ్య, సృష్టించక సృష్టించక పిడుగులాటి కొత్త ఇంద్రుని సృష్టించావు, నా చేత కొత్త వేషం కట్టించావు.
2: అంతా తమ దయ. సరస్వతీదేవి, నీవు స్ఫటికాక్షమాలను సప్తర్షులు దర్భలను సమర్పించుకోండి. కుబేర, భిక్షాపాత్ర అందివు.
1: చూడండి ఆచార్య, కాసులు కానుకలు లేని భిక్షాపాత్ర ఇస్తున్నాడు. ఏం కుబేరుడవయ్యా, పేరు గొప్ప. ఓహో, ముల్లే అంతా కొత్త ఇంద్రుని అధీనమైంది కాబోలు.
2: అమ్మా జగన్మాత పార్వతి, తొలి భిక్ష ప్రసాదించు తల్లి.
1: భవతీ భిక్షాందేహి. సోదరి, బావగారి వృత్తినే ఇప్పుడు నేను అవలంబిస్తున్నాను, కానీ తప్పేదే ఉంది?
4: నారాయణ నారాయణ.
1: ఏం మనవడా, ఎలా ఉంది వేషం? ఎవరి జుట్లు ముడిపెడతావో, ఏం జగడాలు కల్పిస్తావో, పసిపిల్లవాణ్ణి కాస్త తేలిగ్గా పోని.
4: నారాయణ నారాయణ. అయితే స్వామి, తామిప్పుడు ఎకాయకి
1: బలిచక్రవర్తి యజ్ఞవేదికకు.
4: ఓహో,
1: భవాన్ భిక్షాందేహి.
5: సమస్త దైత్యేయ పరిషత్తును సాదరంగా ఆహ్వానిస్తూ ఈ శుక్రుడు స్వాగతం పలుకుతున్నాడు. త్రిభువనాధిపత్యం శాశ్వతీకరించడానికి ఈయన శిష్యుడు త్రిలోకాధిపతి బలీంద్రుడు తలపెట్టిన మహాయజ్ఞం నేటితో పరిసమాప్తి కానున్నది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ఆచార్యుని అభిప్రాయాలు మీరు సావధానంగా అవతరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని మన్వంతరాల అనంతరం విశ్వంలో దైత్య సామ్రాజ్యం శాశ్వతం కానున్నది. ఇది చూడలేక దేవతలు మనకు అరిగాపులైనట్టు నటిస్తూనే లోపల కుట్ర పన్నుతున్నారు. ఈ కుట్రలకి కుచితాలకి అధినేత నారాయణుడు. వాని ఆటలు సాగకుండా మనం జాగ్రత్త పడాలి. అతడు ఏ రూపంలో ఎక్కడైనా ఎప్పుడైనా అవతరించవచ్చు, ఎంత నీచానికైనా దిగజారవచ్చు. మీరందరూ అప్రమత్తులై దేవతల ఉద్యమాన్ని ప్రతిఘటించి విధ్యుక్త ధర్మబద్ధ కంకణులై బలిచక్రవర్తి రుణం తీర్చుకోవాలి. మీరంతా సహకరిస్తే ఏ దేవమాయ ఏ విష్ణుమాయ మన జోలికి రాలేదు. జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ, జయ జయ మహాబలీంద్ర సార్వభౌమ. ఋత్విక్కులు శేషయజ్ఞాన్ని నిర్వహించారు.
6: స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలిమ.

0: సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు.
1: స్వస్తి బలీంద్ర, స్వస్తి.
2: బాలక స్వాగతం. నీ రాకతో యజ్ఞవాటిక యావత్తు చిత్రార్పితమూర్తి వలె స్తంభించింది. సర్వ సంచలనాలు మూగబోయాయి. నాకే నిన్ను చూడగానే ఏదో ఆకర్షణ.

0: అనుజ ముద్దొస్తున్నాడు కదూ?
1: అవును ప్రభు, గుండె లోతుల్ని త్రవ్వేస్తున్నాడు. బాబు ఇలారా, నీ పేరు?
2: పుట్టిగా ఉంటానని అందరూ వామనుడు అంటారు. నిజానికి అన్ని పేర్లు నావే.
1: పోనీలే, పేరుదేముంది? ఊరు?
2: అన్ని ఊళ్ళు నావే. మునుపు లక్ష్మి ఉండేది, ఇప్పుడు లేదు. మా అన్న ఒకడు నన్ను వెళ్ళగొట్టి సర్వస్వం హరించాడు. అప్పటి నుండి వాడవాడలా తిరుగుతూ బిచ్చమెత్తుకుంటున్నాను.
1: అయ్యో పాప, పసితనంలోనే ఎన్ని కష్టాలు.
0: బాలక, నీ రూపంలాగే నీ వాక్కు కూడా అమృతమయ్యా. నేను వివసుణ్ణి అవుతున్నాను. జన్మ జన్మాంతర సౌహృదాలు ఒక్కసారిగా పొంగి వచ్చి ఫలోన్ముఖం అవుతున్నట్టు భావిస్తున్నాను. ఏదో నాకు తెలియని ఆనంద కక్షలో విహరిస్తున్నట్లు అనిపిస్తున్నది. అబ్బా, ఏమి అనుభూతి! ఇంకా ఇంకా చెప్పు.
2: ఏం చెప్పను రాజా, మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ నేనుంటాను. సుజనులు, దాతలు, ధర్మోత్తర పరిపాలన చేసే నీ వంటి చక్రవర్తులంటే చాలా ఇష్టం. అసలు మీది పరాక్రమవంతుల వంశం. మాకు మీ తాత ప్రహ్లాదులంటే చాలా ఇష్టం.
3: వటు, ఇక్కడ యజ్ఞ కార్యక్రమానికి నీ అధిక ప్రసంగం వల్ల అభ్యంతరం కలుగుతోంది. అనవసర జల్పనం మాని నీవెవరవో, నీకేం కావాలో విన్నవించుకో.
0: అవును బాలక, నేడు యజ్ఞ పరిసమాప్తి. ఈనాడు ఈ బలి చక్రవర్తి యాచకులు ఏది కోరినా ఇస్తాడు.
1: బ్రహ్మతేజం ఉట్టిపడుతున్న పిల్లాన్ని పట్టుకుని యాచకుడంటారేం ప్రభు?
0: నిజమే వింజ.
1: బాబు, ఏం కావాలో చెప్పు.
0: బాబు, కోరుకో, నీకు కావలసింది ఇస్తాను.
3: బలీంద్ర, తొందర పడకండి. ఆగంతుకులు ఆనుపానులు తెలియకుండా వాగ్దానాలు చేయవద్దు.
0: అభ్యంతరమా ఆచార్య? ఆగండి.

0: ఏమో కాక ఏమడిగదో ధాత్రి సురేంద్రోత్తమ.
1: వటు కోరుకో.
2: అవన్నీ ఎందుకు రాజా?

0: బ్రహ్మకూకటి ముట్టెదా దాన కుతుక సాంద్ర దానవేంద్ర.
1: ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఇది వైష్ణవ మాయ బలీంద్ర. నీ సర్వస్వాన్ని హరించడానికి నారాయణుడే ఈ వేషంలో వచ్చాడు. బాలక, నీకు దానం కాదు, నిన్ను తక్షణం ఇక్కడ నుండి బహిష్కరించి వీరులారా.
2: ఆగండి గురుదేవ, ఆనంద సామ్రాజ్యంలో విహరిస్తున్న నన్ను కిందకు లాగకండి. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైనా ఆది

0: కానీ బాలక, కోరేటప్పుడు దాత స్థాయిని బట్టి కోరాలి. నీవేదో కోరుతున్నావు కదా అని అల్పమైన దానాన్ని ఈ దైతీయ చక్రవర్తి చేయగలడు సుమా.
1: కరులు కన్యామణులు నేనేం చేసుకుంటాను? కాస్తంత ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవటానికి 3 అడుగుల నేల ఇస్తే చాలు. అదే నా పాలి బ్రహ్మాండం. పోనీండి, నాకు కావలసిన దానం మీరు చేయలేకపోతే వెళ్ళి వస్తాను. సెలవు.
2: నీదే ఆలస్యం, తక్షణం వెళ్ళు.
3: ఆగండి ఆచార్య.

0: బాబు, నువ్వు నిరాశతో వెళ్ళటం నేను చూడలేనయ్యా. పోనీ ప్రభువులు చెప్పినట్టు ఉదాత్తమైన దానమే కోరరాదు?
1: నాకెందుకమ్మా, ఇచ్చేవారు ఉన్నారు కదా అని హెచ్చు కోరికలు కోరితే భరించవద్దు.

0: గురుదేవా, చేతులొక్కి వచింప ఈ చిన్ని పాపని త్రోసి పుచ్చగా చిత్తమల్లదు భాగవా.
1: ఆచార్య, ఈ ఉద్వేగాన్ని తట్టుకోలేకపోతున్నాను, కానివ్వండి, దానం చేస్తాను. మనోవాక్కాయ కర్మల ఇతని మక్కువ తీరుస్తాను.
2: బలీంద్ర, వద్దు వద్దు, మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఈ దానం నీకే కాక సర్వ దైత్య సామ్రాజ్యానికి పతనహేతు.
1: ఆచార్య క్షమించండి, అన్నమాట తప్పలేను. నీరయ్య.

0: నా ఆజ్ఞ
1: పాటించలేను.
0: గౌరా బలి, నీవు ఇంత విశ్వాసఘాతకుడు అనుకోలేదు. క్షీరసాగర తీరాన క్షతగాత్రుల వైపడి ఉన్న నిన్ను చేరదీసి నా తపశక్తి ధారవోసి త్రిజగన్యేతను చేసిన మేలును మరచి ద్రోహం చేస్తున్నావు. నీవు అనతి కాలంలోనే రాజ్యభ్రష్టుడవుతావు. ఇదే నా శాపం.
1: కానిండు గురుదేవ, మీ దయ. వింధ్య, సమయం మించకుండా దేశకాల పాత్రలు తెలిసి చేసిన దానం ఫలిస్తుంది. బాలక, రావయ్య, కాళ్ళు కడిగి పాదోదకం నెత్తిన చల్లుకొని దానం చేస్తాను.

0: ఇది ఏమి? కమండలం నుండి నీళ్లు పడటం లేదే, ఏమైంది ఏమైంది?
1: ఎలా పడతాయి రాజా? మీ గురువు గారు సూక్ష్మ రూపంతో పాత్ర ద్వారం దగ్గర పొంచి ఉన్నారు. మీరుండని బలీంద్ర, ఈ దర్భపుల్లతో వాని పరి సరి.
2: అమ్మా
1: శుక్రాచార్య, బయటకురా, ఇక నుండి నీవు ఏకనేత్రుడవు, అదే మంచిది. నీ సంపూర్ణ నేత్ర దృష్టికి నరనారీ సందోహం తట్టుకోలేదు.
0: సంతృష్టి పొందావా మహాత్మా?
1: సాధు బలీంద్ర సాధు. గురువాజ్ఞను సైతం ధిక్కరించి నాకు 3 అడుగుల నేల దానం చేశావు. నీవు మహాదాతవు. మరి నా స్థలం నాకు చూపించి

0: బలీంద్ర, ఈ భూమిస్థలి ఒక పాదానికి సరిపోయింది, గగనస్థలం రెండవ పాదం. మరి నీవు దానమిచ్చిన ఆ మూడవ అడుగు?
1: అహో ఆదినారాయణ, దానం చేసిన వాడను తావు చూపించలేకపోతానా? ఇదిగో నా శిరస్సు, ఇక్కడ మూడవ పాదం మోపు.
2: అన్యాయం, అధర్మం. దానం పరిగ్రహించిందిగాక మా ప్రభు శిరస్సుపై కాలుచ్చుతావా? రాక్షస వీరులారా, విజృంభించండి. యజ్ఞవేదికను రణరంగంగా మార్చి ఈ కపట నాటక సూత్రధారిని పట్టి వధించి వీని రక్త తర్పణంతో యజ్ఞ పరిసమాప్తి చేయండి.
1: ఆచార్య, మీ నిర్ణయం సముచితం కాదు. రాక్షస వీరులారా, ఆగండి. కాలాకాలాలు యోగాయోగాలు తెలిసి వర్తించాలి. ఆనాడు మనం విజృంభిస్తే దేవేంద్రుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనము అంతే. ఇది యుగ సంధ్య. వింధ్య, నీవు మనసులో బాధపడుతున్నావు కదూ?
3: లేదు ప్రభు, దానం ఇచ్చినందుకు బాధపడటం లేదు. స్వామి, ఆదినారాయణ, ఇదేం ధర్మమయ్యా? ముగ్ధ మనోహర బాలరూపంతో ఆకర్షించావు, ముద్దు ముద్దుగా మాట్లాడావు, అడిగింది పొందావు. నీ కళ్ళ ముందే మహాదాత సత్యవంతుడు అజేయ పరాక్రముడైన బలీంద్రుల రాజ్యం గురుశక్తమై నశించింది. ఇంకా ఇంకా ఏం చెయ్యాలని, ఏం సాధించాలని నెత్తిపై కాలు మోపుతున్నావయ్యా.
0: చెబుతాను సుపర్ణ. బలీంద్రుణ్ణి వరుణపాశబద్ధుణ్ణి చెయ్యి.
4: ఆదిదేవ, ఈ బ్రహ్మదేవుని అభ్యర్థన మన్నించు. మళ్లీ వాళ్ళని ఎక్కడో బ్రతికి బట్టకటని
1: విరించి వరుణపాశబద్ధుడనై మీకు నమస్కరించలేని నా దైన్యాన్ని మన్నించండి. చూచారుగా మీ ఆశ్రిత వత్సలుడు ఆడిన నాటకం.
4: స్వామి, ఆదినారాయణ ఆర్తత్రాణ పరాయణ ఏమిటయ్యా నీ లీల?
0: విరించి వింధ్యావళి, అందరూ వినండి. నేను ఎవరిని ఉద్ధరించదలుస్తాను, వాళ్ల సర్వస్వాన్ని అపహరిస్తాను. బలిచక్రవర్తి తన దాన సత్యవ్రతాల ఫలితంగా నాకే దానం చేసే అర్హత పొందాడు. ఇక జరగవలసినది అతని సుతల గమనం.
3: ప్రభు, రక్షమాం పాహిమాం పతిభిక్షాం మమ దేహి కోమలమతే పద్మాపతే. ప్రభు పాహిమాం పాహి.
0: అమ్మా వింధ్యావళి, నీవు మహాపతివ్రతవు. నేను యజ్ఞవాటికలో కాలు మోపింది మొదలు నీ భర్త శిరస్సుపై కాలు మోపే వరకు మంచి గంధం లాంటి మంచిదనంతో, మల్లెపూల వంటి మమకారంతో నన్ను మెప్పించావు. నీవు బహుసంతానవతివై మహారాజ్ఞివై మన్వంతర పర్యంతం వర్ధిల్లుతావు. నీ పుత్రులలో బాణాసురుడు ప్రసిద్ధుడై విశిష్ట నాట్య మార్గ నిర్ణేత అవుతాడు.
3: ధన్యాస్మి. మరి నా స్వామి?
0: ఆయనకేమమ్మా, ఇప్పటి నుండి సావర్ణి మన్వంతరం వరకు సుతలేంద్రుడై ధర్మోత్తర విఖ్యాతి పొందుతాడు. నేను మీ దగ్గర దానం పట్టిన రుణం తీర్చడానికై గదాధరుణ్ణి మీ భవనానికి కాపుంటాను. ప్రతి సంక్రాంతికి మహాదాత బలీంద్రుడు భూలోకం వచ్చి అర్థులను కటాక్షిస్తాడు. పాప దేవేంద్రుడు తాను కోరిన అమరావతిని మాత్రమే మళ్లీ పొందుతాడు. నీ భర్త విశ్వవిఖ్యాతుడై సుతల సమ్రాట్టుగా భావి దేవేంద్రునిగా చరిత్ర సృష్టిస్తాడు. శుక్రాచార్య, శేషయజ్ఞం నిర్వహించండి.
2: స్వామి, ఇదొక పరిహాసమా? యజ్ఞకర్తవు, భర్తవు, భోక్తవు, సాక్షాత్తు సన్నిధి చేశావు, యజ్ఞం పూర్తి అయినట్టు.

మహాదాత పౌరాణిక నాటకం విన్నారు. రచన శ్రీ ధారా రామనాథ శాస్త్రి. ఇందులో బలిచక్రవర్తి శ్రీ ఆచంత భవానీశంకర్, వామనుడు మాస్టర్ చివుకుల రవిశంకర్, శుక్రాచార్యుడు శ్రీ కందుకూరి చిరంజీవిరావు, దేవేంద్రుడు శ్రీ ఈఆర్డి రాముడు, విష్ణువు శ్రీ మందపాటి వెంకట లక్ష్మీ నరసింహారావు, నారదుడు శ్రీ చుండూరి మధుసూదన్ రావు, కశ్యప ప్రజాపతి శ్రీ సి రామ్మోహన్ రావు, బృహస్పతి శ్రీ లొల్లా శ్రీరామ్మూర్తి, బ్రహ్మ శ్రీ దంజాల వెంకట సీతారామ శాస్త్రి, ప్రతిహారి శ్రీ బోయ ప్రభాకర్ రెడ్డి, అదితి శ్రీమతి పద్మజా నిర్మల, వింజావళి శ్రీమతి అమ్మన విజయలక్ష్మి, నిర్వహణ పాండురంగ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.
0: ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 4 గంటలు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, అలాగే 103.6 మెగాహెడ్స్

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ పసుపుల సుధీర్ కుమార్ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం.

చిత్రసీమలో ముందుగా సూరజ్ సంతోష్, రణీనారెడ్డి, ఎంఎల్ఆర్ కార్తికేయన్ గానం చేసిన శ్రీమంతుడు చిత్రంలోని పాట విందాం. స్వరాలు కూర్చిన వారు దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో 5:15 యువవాణి కార్యక్రమంలో 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కడప నగరానికి చెందిన శ్రీ లోమాడ నాగేంద్ర సాయి గారితో పరిచయం ఉంటుంది. చిత్రసీమలో తర్వాత గోదావరి చిత్రం కోసం చిత్ర ఉన్నికృష్ణన్ గానం చేసిన పాట విందాం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో రాత్రి 7:45 చిత్రసీమలో సినిమా పాటలు వినవచ్చు. 5:15 ప్రసారమయ్యే

యువవాణి కార్యక్రమంలో 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కడప నగరానికి చెందిన శ్రీ లోమడ నాగేంద్ర సాయి గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. చిత్రసీమలో చివరిగా మల్లికార్జున సునీత గానం చేసిన ఆది చిత్రంలోని పాట విందాం. స్వరాలు కూర్చున్నవారు మణిశర్మ.

శ్రోతలందరికీ నమస్కారం. నేటి యువవాణి యువతీ యువకుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారితో పరిచయం. మరి కార్యక్రమంలోకి వెళ్లే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.

0: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పెన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: పోలీస్
6: మిస్ సీమా,
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
8: ఆర్బిఐ అంటుంది
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

యువవాణి యువతీ యువకుల కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా. ఈ కార్యక్రమాన్ని మీరు 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎం అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినొచ్చు. ఇప్పుడు 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త బి తన్మయీ.

0: మనం న్యూస్ పేపర్లో చదివే ఉంటాం, ఒక్క ఉద్యోగం సాధించడమే గొప్ప విషయం అనుకునే ఈ రోజుల్లో ఏకంగా 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి తన ప్రతిభను చాటుకున్న లోమడ నాగేంద్ర సాయి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా?
1: నమస్కారం అండి, అందరికి నమస్కారం, బాగున్నాను.
0: సో ముందు మీకు ధన్యవాదాలు. మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించే ఎంతో మందికి సలహాలు సూచనలు అందించడానికి ఇక్కడికి వచ్చినందుకు. సో ముందుగా

0: మా శ్రోతల కోసం మీ గురించి ఒకసారి.
1: అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగేంద్ర సాయి. మా ఫాదర్ పేరు అశ్వనీ కుమార్, మదర్ పేరు రాజరాజేశ్వరి, మా సిస్టర్ పేరు నాగజహ్నవి. మేము కడప నుంచి వచ్చాము.
0: మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎలా సాగింది?
1: నేను ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కడప చదివాను, భారతీ స్కూల్ అండ్ విద్యాధరి కాన్సెప్ట్ స్కూల్. అండ్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఎన్ఆర్ఐ కాలేజ్ ఇంటర్మీడియట్ హైదరాబాద్లో. అండ్ నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ ప్లస్ ఎంటెక్ చేశాను. మా చెల్లి వచ్చి ప్రజెంట్ ఎంఫార్మసీ చేస్తుంది.
0: సో మీరు బీటెక్ ఎంటెక్ చేసి గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని ఎందుకు అనుకున్నారు?
1: అంటే నా ఖరగ్పూర్లో కంప్లీట్ అయ్యేసప్పటికి కోవిడ్ వచ్చేసింది. అప్పుడు లే ఆఫ్స్ చూశాను, చాలా మంది నా సీనియర్స్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి అండ్ కొత్తగా రిక్రూట్మెంట్స్ అప్పుడు లేవు. అప్పుడు నాకేమనిపించింది అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంత భద్రత ఉండదు అనిపించింది. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ నేను నా గోల్ని ఇలా సెట్ చేసుకున్నా. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగానే పడ్డా, అంటే స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో నుంచి చదవడం 2020లో అయిపోయింది అండ్ 22 వరకు అసలు ప్లేస్మెంట్స్ కానీ కొత్తగా రిక్రూట్మెంట్స్ కానీ ఏమీ లేవు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఓకే గవర్నమెంట్ సైడ్ వెళ్ళడం మేలు అనిపించింది. 22 నుంచి నాకు అవగాహన వచ్చింది, ఓకే గవర్నమెంట్ జాబ్స్లో మంచి సేఫ్టీ ఉంటుంది అని. అప్పుడు స్టార్ట్ చేశాను చూడడం, ఏంటి యూపీఎస్సీయా, ఎస్ఎస్సీనా, బ్యాంకింగా, రైల్వేసా. ఇంట్లో నుంచే అన్ని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు ఎస్ఎస్సీ అని కనిపించింది.
0: ఓకే,
1: ఎస్ఎస్సీ అండ్ రైల్వేస్ ఈ రెండు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. సో నా గోల్ అది సెట్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయా. 23 ఇంట్లో నుంచే ప్రిపేర్ అయ్యా, దాదాపు ఒక 5 ఎగ్జామ్స్ రాశాను, ఏది రాలేదు. తర్వాత 24లో నేను జనవరిలో హైదరాబాద్కి వెళ్ళా, ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో జాయిన్ అయ్యా. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఏదో ఒక సమ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆర్ ఏదో ఒక పని వస్తుంటే ఫ్రెండ్స్ ఉంటారు, రిలేటివ్స్ వస్తూ ఉంటారు ఇంటికి, చదవడానికి ఎక్కువ టైం ఉండదు, మనకి మనం టైం ఇచ్చుకోలేం. సో నాకు ఏమర్థమైందంటే ఇంట్లో ఉంటే చదవడం కష్టం, అందుకని ఇంట్లో నుంచే మళ్ళీ రీసెర్చ్ చేసి ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అనే ఒక ఇన్స్టిట్యూట్కి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకుని స్టార్ట్ చేశాను.
0: కోచింగ్ తీసుకోకుండా కూడా మనం సాధించడం సాధ్యమేనా?
1: వస్తాయండి, చాలా మంది ఉన్నారు కదా, చూస్తూ ఉంటాం బయట. యూపీఎస్సీ కూడా కోచింగ్ లేకుండా క్రాక్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అది పర్సనల్ చాయిస్,
0: చిన్నప్పటి నుంచి ఉండాలి మోటివేషన్ అనేది.
1: అవును, అది పర్సనల్ చాయిస్. సో నాకేంటంటే నాకు తెలియదు, అంటే అవగాహన లేదు, అంటే ఏం చదవాలి, కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఏం చదవాలి కన్నా ఏం వదిలేయాలి తెలుసుకున్న వాడే సక్సెస్ సాధిస్తాడు.
0: అదేనండి, అదే నేను మిమ్మల్ని అడగబోతున్నా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి. మరి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తా ఉంటారు వాళ్ళ జర్నీ చదవడము, మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇలా స్టార్ట్ చేయకూడదు, ఇలా చదవకూడదు అనే పాయింట్స్ కొన్ని ఉంటాయి, మరి మీరు చేసిన మిస్టేక్స్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు?
1: అదే కాంపిటేటివ్ అంటే ఒక అదొక ఓషన్, చాలా ఉంటాయి సిలబస్. బేసిక్ గా ఉండేటువంటి మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్, రీజనింగ్ ఈ 4 అన్ని ఎగ్జామ్స్ లో ఉంటాయి, ఎస్ఎస్సీ అండ్ ఆర్ఆర్బి. ఏంటంటే చాలా మంది మల్టిపుల్ సోర్సెస్ ని రివైజ్ చేస్తారు, మల్టిపుల్ సోర్సెస్ ఫాలో అవుతారు, లైక్ హిందీ ఛానల్స్, తెలుగు ఛానల్స్, ఏది పడితే ఏది. బట్ అది అలా చేయకూడదు. మనం వన్ బుక్ మల్టిపుల్ టైమ్స్ గ్రేటర్ దాన్ మల్టిపుల్ బుక్స్ వన్ టైం. మనం ఒకటే సోర్స్ పెట్టుకోవాలి, ఆ సోర్స్ ని మనం గుడ్డిగా నమ్మేసేయాలి. ఒకటే బుక్ పెట్టుకోవాలి, దాన్ని మనం నమ్ముతూ వెళ్ళాలి. ఒకటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మనకి వచ్చే రిజల్ట్ అనేది వేరేలా ఉంటుంది.
0: టైం టేబుల్ ఎలా మెయింటైన్ చేసుకునేవాళ్ళు? అన్నిటికీ ఒకే రకమైనటువంటి సిలబస్ ఉండేదా? ఎలా మీకు ఇది సాధ్యమైంది అంటే మీరేం చెప్తారు?
1: టైం టేబుల్ కూడా మంచి కీ రోల్ అండి. రోజు 4 సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా చూసుకోవాలి, ఇంగ్లీష్, మ్యాథ్స్, జిఎస్, రీజనింగ్. దాంతో పాటుగా మాక్ టెస్ట్ కూడా రాస్తూ ఉండాలి. చాలా మంది మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ ని స్కిప్ చేసేస్తారు. మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, రియల్ టైమ్ ఎగ్జామ్ ప్రెషర్ వేరు, మాక్ టెస్ట్ వేరు. ఆ రియల్ టైమ్ ప్రెషర్ ని మనం మాక్ టెస్ట్ నుంచి ఓవర్కమ్ చేయగలం. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్ రాయాలి, దానికి తగ్గట్టు అనాలిసిస్ చేసుకోవాలి. అలా చేసుకుంటూ పోతే ప్రజెంట్ స్టార్ట్ చేసే యూత్ కి అదొక బేసిక్ స్టెప్, ఫౌండేషన్ లాంటిది. కొంతమంది ఏమనుకుంటారు అంటే ఎగ్జామ్ సిలబస్ మొత్తం అయిపోయాక మాక్ టెస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ అది రాంగ్. స్టార్టింగ్ నుంచే, డే 1 నుంచే మనం మాక్ టెస్ట్ రాస్తూ ఉంటే మనకి ఎగ్జామ్స్ రాయడం అలవాటు అవుతుంది. నేను 3 ఇయర్స్ లో ఒక 400-500 మాక్ టెస్ట్ రాసింటా, 30-40 మెయిన్ ఎగ్జామ్ రాసింటా. ఏంటంటే మనం ఓవర్కమ్ చేస్తాం, మా ఫ్యూచర్ మన ఫియర్ ని ఓవర్కమ్ చేస్తాం మాక్ ద్వారా.
0: మీరు ఎన్ని గంటలు చదువుతారు రోజుకి?
1: అవరేజ్ చేసుకుంటే ఒక 12 అవర్స్ చదివేవాడిని 3 ఇయర్స్.
0: 12 అవర్స్ ఇనఫ్. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పారు కదా, ఎవరు ఎక్కువ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు?
1: సపోర్ట్ 3 బాగా చేసేవాళ్ళండి.
0: ఓకే,
1: నేను లక్కీ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ ప్రెషర్స్

0: లేవు. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నా జర్నీ కొంచెం స్మూత్ గానే సాగింది. ఫైనాన్షియల్ ప్రెషర్స్ వల్ల ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోవడం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ఎగ్జామ్ ప్రెజెంట్ నేను చేసిన జాబ్ ఎగ్జామ్ ఫీజ్ 3000 రూపీస్, అది నేను కొంచెం ఆలోచించా అప్లై చేద్దామా వద్దా. 3000 రూపీస్ ప్లస్ పైగా తక్కువ పోస్టులు ఉన్నాయి, 240-250 పోస్ట్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఇంట్లో అడిగిన చేయొచ్చా అంటే చేయాలా వద్దా 3000 ఫీజ్ ఎగ్జామ్ అని. చేసేమన్నారు, కళ్ళు మూసుకొని చేసేయి ఏం పర్లేదు మేము ఉన్నామని ధైర్యం ఇచ్చారు. ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్.
1: మరి కొంతమందిని మనం చూస్తే టెన్త్ లో, ఇంటర్ లో, లేదా వాళ్ళు చేసిన డిగ్రీలో అంత బాగా చదివి ఉండరు, తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ లో కొంచెం పోటీ చూపిస్తూ చదవడం వల్ల జాబ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి మీ పరిస్థితి ఎలా ఉండేది చిన్నప్పటి నుంచి? మీరు బాగా చదువుతుండే వాళ్ళ?
0: చిన్నప్పటి నుంచి మెరిట్ స్టూడెంట్ అండి. టెన్త్ 9.7 వచ్చినాయి, ఇంటర్మీడియట్ 974,
1: ఓకే,
0: అండ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ రాశాను, ఐఐటి సీట్ వచ్చింది. ఏంటంటే నాకు గవర్నమెంట్ సైడ్ రావాలని ఇంట్రెస్ట్ చెప్పాలంటే బీటెక్ అయిపోయాక వచ్చింది. ఎంటెక్ కంప్లీట్ అయిపోయాక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది, లేదంటే ఇంటర్మీడియట్ లో వచ్చింటే డిగ్రీ చేసి ఇట్ సైడ్ వచ్చింటాను.
1: ఓకే, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదండి?
0: సోషల్.
1: సోషల్ చాలా ఇష్టం. ఓకే, మ్యాథమెటిక్స్ అని చెప్తారేమో అనుకున్నా నేను,
0: ఎందుకంటే మా మదర్ సోషల్ టీచర్.
1: ఓకే,
0: చిన్నప్పటి నుంచి సోషల్ అంటే ఇష్టం. హిస్టరీ, పాలిటీ, ప్లస్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో సోషల్ చాలా ఇంపార్టెంట్ అండి. జిఎస్ సబ్జెక్ట్ లో సోషలే ఉంటది మొత్తం. హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, మనకి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంటో సోషల్ అంతే ఇంపార్టెంట్. జిఎస్ ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, బట్ అది కింగ్ మేకర్.
1: ఓకే, సో కరెంట్ అఫైర్స్ అనే మాట అన్నారు కాబట్టి అక్కడ నుంచి ఒక ప్రశ్న. కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చదువుకోవాలనుకుంటే వాళ్ళకి సోర్సెస్ ఎక్కడ? ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ వైడ్ గా ఉంటాయి, ఎలా చదువుకోవాలి? అసలు మీరు ఎలా చదివేవాళ్ళు?
0: పర్మర్ ఎస్ఎస్సి అని ఒక ఛానల్ ఉంది, అందులో అతను జిఎస్ మొత్తం చెప్తాడు. ఎవ్రీ టాపిక్, హిస్టరీ గాని, సివిక్స్, పాలిటీ, ఎకనామీ, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే, అన్ని కవర్ చేస్తారు అతను. నేను అతన్ని మాత్రం ఫాలో అయ్యా. కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒకటే సోర్స్ పెట్టుకోండి, సో దట్ మీకు అది ఎఫెక్టివ్ గా రివిజన్ చేయండి. ఒకటే ప్రింట్అవుట్, ఒకటే బుక్ కొని దాన్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది.
1: ఓకే, మీకు ఇంట్లో చెప్పే వాళ్ళు ఉన్నారు కాబట్టి సోర్స్ కూడా ఏది అనేది మీరు ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, ఏది బెటర్, ఏది బెస్ట్ అని.
0: ఈజీ ఏం లేదండి, నాకు 3 ఇయర్స్ టైమ్ లో నేను ఫస్ట్ 1 ఇయర్ అసలు నాకు తెలియదు అసలు ఏం ఫాలో అవ్వాలి, ఏం చేయాలి. నాకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో చెప్తారు గానీ కాంపిటేటివ్ సైడ్ నాకు ఎవరు తెలియదు. ఇప్పుడు నాకు నన్ను అందరూ అడుగుతున్నారు, అన్న ఏం చదవాలి, ఏం చదవాలి, నేను చెప్తున్నా. అలా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. నేను సొంతంగా మొత్తం అనలైజ్ చేసి ఏ ఛానల్ బాగుంటుందా, అడ్డా, టెక్స్ట్ బుక్, టెలిగ్రామ్ అన్ని ఫాలో అయ్యి లాస్ట్ కి ఒకటే ఫిక్స్ అయ్యా సోర్స్, అది మనకు హెల్ప్ అవుతుంది.
1: మీరు సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక పాయింట్ మనకి ఇక్కడ స్ట్రైక్ అవుతుంది, డైవర్షన్స్. చదువుకునేటప్పుడు మనకు చాలా డైవర్ట్ అయిపోతా ఉంటాం, మరి అలాంటి డైవర్షన్స్ మీకేం రాలేదా? ఒక్క విషయంలో కూడా డైవర్ట్ కాకుండా చదువుకోవడం అంటే మోస్ట్లీ ఇంపాసిబుల్ కదా, మరి మిమ్మల్ని డైవర్ట్ చేసిన విషయం ఏంటి?
0: ప్రెసెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్, డైవర్షన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. దాన్ని మనం ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే మనకు ఎంత లాభం ఉంటుంది. నేను రీల్స్ చూసేవాడిని, బట్ ఓన్లీ మోటివేషన్ రీల్స్ చూస్తా, లైక్ జాబ్ వచ్చాక పేరెంట్స్ రియాక్షన్స్, ఫ్యామిలీ హ్యాపీనెస్, ఇలాంటి రీల్స్ చూసేవాడిని ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ షార్ట్స్. అది కూడా మనకి ఒక వన్ టైప్ ఆఫ్ మోటివేషన్ లాగా పనికొచ్చింది నాకు.
1: ఓకే, సో నాగేంద్ర గారు ఏం చెప్తున్నారంటే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ మొత్తాన్ని కూడా చదువుకే ఉండేటట్లుగా క్లోజ్ గా దానికి దగ్గరగా పెట్టుకుంటే ఫోకస్ కూడా దాని మీదే ఉంటుంది అంటారు. ఓకే అండి, మరి మీరు రోజుకి 12-13 గంటలు చదువుకుంటాను అన్నారు. కొంతమంది రిలీఫ్ కోసము ఎంతసేపు అండి చదువుతాం, ఇంత లాంగ్ అవర్స్ ఉంటాయి, రిలీఫ్ కోసం ఏదైనా ఒక వర్క్ చేస్తారు ఖచ్చితంగా, పాటలు వినడమో లేదా డాన్స్ చేయడమో, మరి మీరేం చేసేవాళ్ళు అలాగా?
0: రిలీఫ్ అంటే నాకేం లేదండి, అంటే చదువే మొత్తం అయిపోయింది. రిలీఫ్ టైమ్ లో కూడా చదువు గురించి రివైజ్ చేసుకుంటూ ఉండేవాడిని.
1: ఓకే, స్టడీయింగ్ ఇస్ ఫన్ అన్నమాట మీకు.
0: అవునండి,
1: మీరు దాంట్లోనే ఫన్ ఎత్తుక్కున్నారు కాబట్టి ఎక్స్ట్రా ఫన్ ఏం అవసరం లేదు. ఇంకా
0: ఏదైనా మెస్ లో తినేటప్పుడు గానీ, బయట ఫ్రెండ్స్ తో టీ తాగడేటప్పుడు గానీ నా మైండ్ లో బ్యాక్ ఎండ్ లో రివైజ్ అవుతూనే ఉంటాయి, ఏదో ఒక టాపిక్, ఏదో ఒక సబ్జెక్ట్, ఏదో ఒక పేపర్.
1: పొద్దున్నే మీరు ఎన్ని గంటలకు లేచి చదివేవాళ్ళు? అంటే ఇప్పుడు మనకు కొంచెం ఐడియాస్ ఉంటాయి, పొద్దున్నే ఈ టైం కి చదివితే మనకు బుర్రలోకి బాగా ఎక్కుతుంది అనే పాయింట్స్ కొంతమంది నమ్ముతారు కదా, దీని గురించి మీరేం చెప్తారు?
0: పర్సనల్ గా నా ఒపీనియన్ అంటే నేను టైం నమ్మను, ఎందుకంటే నేను మార్నింగ్ 7 కి లేచేవాడిని.
1: ఓకే,
0: 7 to 8 అంతా ఫ్రెష్ అప్ అయి 8

0: కల్లా స్టడీ హాల్లో కూర్చునేవాడిని. మార్నింగ్ 8 నుంచి నైట్ 1 వరకు చదివేవాడిని. రూమ్కి వచ్చి 2కి పడుకునేవాడిని. మళ్ళీ మార్నింగ్ 7. నేను 3 ఇయర్స్ ఆఫ్ మై జర్నీలో నేను హార్డ్లీ 5 to 6 hours పడుకునేవాడిని.
1: ఓకే.
0: అంటే కొంతమంది పర్స్పెక్టివ్ మార్నింగ్ 4 o'clock లేచి చదవడం బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది నైట్ స్టడీ, నైట్ అవుల్స్ అంటారు కొంతమందిని, అంటే వాళ్ళకి రాత్రి చదివితేనే ఎక్కుతుంది. అలా టైం అనేది మన ఇష్టం, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది.
1: ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నించే ప్రాసెస్ లో, ఎగ్జామ్స్ రాసే ప్రాసెస్ లో లక్ అనే ఫ్యాక్టర్ గురించి మీరేం చెప్తారు?
0: లక్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు ఒక స్టోరీ ఉంది. 2024 సీజీఎల్ నోటిఫికేషన్ అప్లై చేశాను. అప్పుడు నాకంతా మంచిగానే ఉంది. 2 ఇయర్స్ అప్పటికి ఎక్స్పీరియన్స్ ఉండింది, మంచిగానే నాలెడ్జ్ ఉండింది, గెయిన్ చేశా. 25 జనవరి ఎగ్జామ్ రాసా మెయిన్స్. మంచి స్కోర్ వచ్చింది, 325 స్కోర్ వచ్చింది అవుట్ ఆఫ్ 390 సీజీఎల్. చూసుకుంటే సీజీఎల్ లో అది చాలా మంచి స్కోర్, ఒక లెవెల్ 7 పోస్ట్ వచ్చే స్కోర్ అది. జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఇలాంటి జాబ్స్ రావాలి. లక్ లేకపోవడం వల్ల ఆ ఇయర్ ఎగ్జామ్స్ 2 shifts జరిగింది, 18th and 20th. ఒక షిఫ్ట్ పేపర్ కొంచెం ఈజీగా వచ్చింది, ఒక షిఫ్ట్ పేపర్ హార్డ్గా వచ్చింది. నా లక్ బలగా నేను ఈజీ పేపర్ లో పడ్డా. దానివల్ల నార్మలైజేషన్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో నార్మలైజేషన్ లో నా స్కోర్ పడిపోయింది. 325 నుంచి నా స్కోర్ 314 పడిపోయింది. 11 marks తగ్గిపోయాయి. 11 marks అనేది చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ కట్ ఆఫ్ వాస్ 320. అదే నాకు లక్ ఉండింటే నార్మలైజేషన్ లో నేను 20 shifts పడింటే నా స్కోర్ 345-350 పోయేది. నేను చూసాను నా ఫ్రెండ్స్ ని, సేమ్ నా వచ్చిన స్కోరే వేరే షిఫ్ట్ వాళ్ళకి 340 అయింది, నా స్కోర్ పడిపోయింది. కాబట్టి లక్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో. మనం ఎంత చదివినా, మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎగ్జామ్ డే రోజు చేసే పర్ఫార్మెన్స్ అంటే మన లక్ మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తాయి.
1: ఓకే. మీరు ఈ ప్రాసెస్ లో ఎప్పుడు డిమోటివేట్ అవ్వలేదా?
0: డిమోటివ్ ఒక్కసారి అనిపించింది, ఇదే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. రిజల్ట్ వచ్చి చూస్తే నా పేరు లేదు, అప్పుడు కొంచెం డిమోటివేట్ అనిపించింది. బట్ నాకు తప్ప వేరే ప్లాన్ బి లేదు. అసలు గవర్నమెంట్ జాబ్ కాకుండా నెక్స్ట్ ఏం చేద్దామని నాకు ఐడియా లేదు. అప్పుడు ఒక 1 month కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. తర్వాత మళ్ళీ ఏం కాదు, చూసుకుందాం, పద చూసుకుందాం అన్నట్లు మళ్ళీ రీస్టార్ట్ చేస్తా డే 1 నుంచి.
1: సో గవర్నమెంట్ జాబ్స్ లో సక్సెస్ సాధించాలంటే ఏది ఎక్కువ ముఖ్యం అంటే మీరేం చెప్తారు?
0: ఫస్ట్ పేషెంట్స్ అండి, చాలా ఇంపార్టెంట్. 1 or 2 attempts చేసి గివప్ చేయకూడదు. వచ్చే వరకు టిల్ ఎండ్, టిల్ మన ఏజ్ ఉన్నంత వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. గవర్నమెంట్ జాబ్ కి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి 27 ఏజ్ లిమిట్. ఆ ఏజ్ ఉన్నంత రోజులు, ఉన్నంత సేపు మనం ట్రై చేస్తూనే ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ అనేది వరిస్తుంది.
1: ఫ్యామిలీ కూడా మీకు చాలా సపోర్ట్ చేసింది, లక్ కూడా దీంతో పాటు మీరు సహకరించాలి అని చెప్పారు. సో ఇప్పుడు ఉన్న యువత చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు డైవర్ట్ అయిపోతారు ఈజీగా. కాన్సన్ట్రేషన్ అనేది ఒకే దాని మీద ఉండాలి అంటే వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ఏది ఫాలో అవుతే మంచిదని మీ ఉద్దేశం?
0: నా ప్రకారం డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒకటే, కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ అయిపోయాక స్టడీ హాల్ తీసుకోవాలి. హోమ్ ప్రిపరేషన్ మాత్రం చేయకూడదు. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 90% అందరూ కాదు, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది. హోమ్ ప్రిపరేషన్ అయితే ఎస్పెషల్లీ అబౌట్ మెన్, ఏదో ఒక వర్క్ అనేది వస్తుంటది, డైవర్ట్ అయిపోతాం. ఫ్రెండ్స్ వస్తారు ఇంటికి, అరే పదరాటి తాగొద్దాం అంటారు, ఇట్లాంటి చాలా ఉంటాయి.
1: సో అదొక తపస్సు లాగా చేయాలంటారు, సెపరేట్
0: మన ఫోకస్ మొత్తం దానిపైన ఉండాలి. అలా ఉండాలంటే మనం మన హోమ్ టౌన్ లో ఉండకూడదు.
1: సో అనుకున్న ఉద్యోగం సాధించలేకపోతున్నాము అని కొంతమంది డిప్రెస్ అయిపోయి ఆరోగ్యం మీదకి తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఉంటారు.
0: అవును, నేను చూసాను చాలా మంది హైదరాబాద్ లో కోచింగ్ తీసుకునేటప్పుడు హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. అది వన్ ఆఫ్ ది బ్యాక్లాగ్స్ అని చెప్పాలి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి తప్పదు, వేరే ఆప్షన్ లేదు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇంట్లో నుంచే చదవాలి.
1: సో మీరు కోచింగ్ వెళ్తున్నప్పుడు అక్కడ చాలా మందిని చూస్తారు, చూసినప్పుడు వాళ్ళు ఇదేదో చదివేస్తున్నారు, నేను అది చదవలేదే, భయం ఇస్తూ ఉంటది కదా మనకి.
0: ఇందా అదే చెప్పానండి, ఒకటే సోర్స్ ఫాలో అవ్వాలి. నేను అక్కడికి కోచింగ్ కి వెళ్ళక ముందే నా మైండ్ ట్యూన్ చేసుకున్నా. ఏంటంటే అక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. మన స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతున్నాడు అని మనం అది చదవకూడదు. మన స్ట్రాటజీ, మన సోర్సెస్, మన నాలెడ్జ్ మనకుంటది.
1: ఓకే, మనం ఇలా ఒక టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు 4 subjects మనం ఈరోజు చదువుకోవాలనుకున్నాం అనుకోండి, కొంతమంది స్ట్రాటజీ ఎలా ఉంటది అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు ఒక సబ్జెక్టు, ఇక్కడ నుంచి ఇక్కటి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే 4 రోజులు ఒకే సబ్జెక్ట్ చదువుతారు. ఏది బెస్ట్ మెథడ్ అంటారు?
0: లేదండి, ఫస్ట్ ది బెస్ట్. ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ కవర్ కావాలి. ఇప్పుడు

0: ఇప్పుడు 4 డేస్ ఒకటే చదివితే తర్వాత 5th డే మర్చిపోతాం,
1: మన
0: మన మైండ్ గెయిన్ రివైజ్ చేయలేదు, రిమైండ్ చేసుకోలేదు. రోజు 4 సబ్జెక్ట్స్ ని, అంటే ఎన్ని ఉంటాయి సబ్జెక్ట్స్ ని మనం చదువుతూ ఉండాలి, టచ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఎఫెక్టివ్ గా మనకి లాంగ్ టర్మ్ లో గుర్తుంటది. కాంపిటేటివ్ అంటే ఏ 1 డేనో 1 మంత్ో కాదండి, 1 ఇయర్ 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు, కొంతమంది 5 ఇయర్స్ పట్టచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఫ్రేమ్ అనేది ఉంటది. సో మనకి లాంగ్ టైమ్ లో మైండ్ గెయిన్ అవ్వాలి, మన రిటైన్ చేసుకోవాలి అంటే రోజు ఎవ్రీ సబ్జెక్ట్ అనేది కవర్ చేయాలి.
1: రివిజన్ ఎలా చేసేవాళ్ళు?
0: రివిజన్ ఇది కూడా ఇంపార్టెంట్. రివిజన్ ఏంటంటే నేను ఒకటే పేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీలో అక్బర్ గురించి చదివానుకోండి, అదే పేజ్ ని 3 డేస్ రివైజ్ చేసేవాడిని. ఇప్పుడు 1st డే నేను దాని నేర్చుకుంటున్నా, సో నాకు ఆ పేజ్ చదవడానికి ఒక 2 అవర్స్ పడుతుంది. డే 2 ఆల్రెడీ నేర్చుకున్నా, ఒకసారి రివైజ్ చేస్తున్నా, సో నాకు 1 అవర్ పడుతుంది. డే 3 నేర్చుకున్నా, రివైజ్ చేసుకున్నా, జస్ట్ క్విక్ గ్లాన్స్, ఒక 10 మినిట్స్ లో అయిపోతుంది. సో ఇలా ఒకటే పేజ్ ని 3 టైమ్స్ 3 డే రివిజన్ రూల్ అంటారు. ఇది ఫాలో అయితే చాలా మందికి ప్లస్ పాయింట్ అవుతుంది.
1: ఓకే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత, ఐ మీన్ తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉన్నింది? ఆ మూమెంట్ లో మీరు ఏం ఫీల్ అయ్యారు?
0: అప్పుడు నేను లేను ఇంట్లో, అన్ఫార్చునేట్లీ. రిజల్ట్ వచ్చినప్పుడు నేను హైదరాబాద్ లో నిన్నా వీడియో కాల్ చేసి చెప్పా ఫాదర్ మదర్ అంటే సిస్టర్ కి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. దేవర్ ఆన్ క్లౌడ్ 9, చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా అప్పుడు ఇంట్లో ఉంటే బాగుండు అనిపించింది.
1: సో 14 ఉద్యోగాలు అంటే మీరు అనుకున్నారా అసలు సాధించగలిగినానా అన్న క్వశ్చన్ వచ్చిందా, లేకపోతే మనకు కాకపోతే ఇంకెవరికి వస్తాదిలే అని అనుకున్నారా?
0: మనకు కాకుంటే అని అనుకోలేదు.
1: ఓకే,
0: అండ్ 14 కూడా వస్తాయని అనుకోలేదు. 24 లో మిస్టేక్ ఏం చేశానంటే ఒకటే ఎగ్జామ్ అప్లై చేశా సిజిఎల్ మాత్రం. తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఒకటి చేస్తే అవ్వదు, మనకి మన సిలబస్, మన ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అయ్యే ప్రతిదీ రాయాలనుకున్నా. అందుకే 25 లో అన్ని అప్లై చేశాను, మోర్ దాన్ 30 ఎగ్జామ్స్ రాశాను. 30 రాశాయి కాబట్టి నాకు 14 వచ్చాయి. ఏదో రాకపోదా అని రాస్తే ఆల్మోస్ట్ అన్ని వచ్చాయి. అండ్ ఇంకొకటి నావీ కూడా రాశాను, 9 ఎగ్జామ్స్, అది ఇంకా రిజల్ట్ అవైటెడ్, అది కూడా ఒక 4-5 యాడ్ అవ్వచ్చు.
1: మీకు ఇప్పుడు 14 జాబ్స్ వచ్చాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మరి ఒకటి చూస్ చేసుకోవాలన్నప్పుడు ఎలా చూస్ చేసుకున్నారు?
0: మనకి అంటే ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ క్రైటీరియా ఉండదు. నాకు హోమ్ టౌన్ కి దగ్గరలో ఉండాలి, మంచి పే లెవెల్ ఉండాలి, అన్ని చూసి ఈఎస్ఐ చూస్ చేసుకున్నా. ఈఎస్ఐసి అయితే మన తెలుగు స్టేట్స్, తెలంగాణ ఏపీలో ఉండొచ్చు. మిగతా అన్ని జాబ్స్ నార్త్ ఇండియాలో వచ్చే ఛాన్స్ ఉంది.
1: ఫ్యామిలీతో మీకు బాండింగ్ ఎక్కువ ఉందా?
0: చాలా చాలా ఉంటుంది.
1: మరి ఇప్పుడు మీరు మా ఆకాశవాణి శ్రోతలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి, అలాగే వాళ్ళు డిమోటివేట్ అవ్వకుండా ఏవైనా కొన్ని మాటలు మీ దగ్గర నుంచి.
0: డోంట్ స్టిక్ ఆన్ టు, డోంట్ కన్ఫైన్ టు ఓన్లీ సమ్ సార్ట్ ఆఫ్ జాబ్స్. మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ అనేవి మల్టిపుల్ ఉన్నాయి. మనం గ్యాలం వేయాలి, మన క్రైటీరియా, మన ఏజ్, మన సిలబస్ ఏంటి అని చూడాలి. ఫ్రీ జాబ్ అలర్ట్, ఒక పాయింట్ మర్చిపోయా, freejobalert.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లో గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, బ్యాంకింగ్స్, రైల్వే, ఎవ్రీ గవర్నమెంట్ జాబ్, ఎవ్రీ స్టేట్ గురించి సంబంధించిన నోటిఫికేషన్స్ ఆ వెబ్సైట్ లో ఉంటాయి. నేను డైలీ లేస్తూనే చదివేవాడిని, ఏమన్నా జాబ్స్ కొత్తగా పడ్డాయా నోటిఫికేషన్స్, దానికి నేను ఎలిజిబులా, నాకున్న సిలబస్, నాకున్న ప్రిపరేషన్ సరిపోద్దా, రోజు చూసుకునేవాడిని. సో ఇప్పుడు ప్రజెంట్ యూత్ కూడా మనం చాలా చూస్తూ ఉండాలి, వెతుకుతూ ఉండాలి, బయట చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం చెప్పలేము మనకి ఏది రావచ్చు. నేను చదివింది సిజిఎల్, ఎస్ఎస్సి వాస్ మై డ్రీమ్, బట్ నేను ప్రజెంట్ చేస్తుంది వేరేది. మనకి ఎక్కడ రాసిందో మనకి తెలియదు. సో అన్ని రాస్తూ ఉంటే మనకి ఏదో ఒకటి వస్తుంది.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్.

0: మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో ఎలా ఉండేవాళ్ళు? ఎక్కువగా ఏం చెప్తుంటారంటే, బయట చదువుకునే వాళ్ళు రిలేషన్స్ కొంచెం తక్కువ మెయింటైన్ చేయాలి, ఫ్రెండ్షిప్ నుంచి కొంచెం దూరం ఉండాలి అంటారు కదా, మరి దానికి మీరేం చెప్తారు?
1: అది కరెక్టే అండి. నేను కూడా నా ఫ్రెండ్షిప్ కూడా మొత్తం కట్ చేశాను చాలా మందిని. ఈ 3 ఇయర్స్ ఆఫ్ మై ప్రిపరేషన్ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ లో, అంటే ముందు ఉండేవాళ్ళు బిఫోర్ కోవిడ్,
0: ఓకే.
1: బిఫోర్ మై గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్, ఈ 3 ఇయర్స్ నేను కలిసింది చాలా తక్కువ ఫ్రెండ్స్. పిలుస్తూ ఉంటారు హైదరాబాద్ లో ఫ్రెండ్స్ అందరు, నా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ చేస్తూ ఉంటారు, జాబ్స్ పిలుస్తుంటారు, పద వెళ్దాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని. బట్ నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, చదవాలి, ఎగ్జామ్ ఉంది, మాక్ టెస్ట్ ఉంది, ఏదో చెప్పి తప్పించుకునేవాడిని. అంటే ఇది కూడా ఇందాక మీరు క్వశ్చన్, వన్ టైప్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఇది కూడా. సో మనము ఫ్రెండ్స్ అది, ఇది కూడా ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది, బట్ నా పాయింట్ వరకు నేను కట్ చేయడమే మేలని చెప్పి.
0: మీరు సక్సెస్ చాలా ఒడిదొడుకుల తర్వాత రుచి చూశారు అన్నమాట, నిజమే ఒప్పుకుంటారా?
1: కరెక్టే అండి.
0: అవునా? మరి సక్సెస్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో?
1: సక్సెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఇప్పుడు నేనే కాదు, నాకంటే చాలా మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు, చాలా టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు, బట్ నాకెందుకు ఇన్ని వచ్చినాయంటే పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ హార్డ్ వర్క్ ఈక్వల్ టు సక్సెస్.
0: ఓకే. ఎక్కువ విషయాలు గుర్తు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది, దానికి మీరేమన్నా సీక్రెట్ చెప్తారా ఎలా గుర్తు పెట్టుకోవాలనడానికి? మీరే చెప్పారు సోషల్ చాలా ఇంపార్టెంట్, చరిత్ర తీసుకుంటేనే ఎన్నో పేర్లు సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది, మరి మీరెలా గుర్తు పెట్టుకునేవాళ్ళు?
1: రివిజన్ అండి, రివిజన్ చాలా ఇంపార్టెంట్. ఇందాక మీతో డిస్కస్ చేసినట్లే 3 డే రివైజ్ రూల్, ఒక పేజ్ ని 3 డేస్ రివిజన్ చేయాలి. అలా అయితే మనకి లాంగ్ టైమ్ రీటైన్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అంటే మనకి మాక్ టెస్ట్ కూడా ఉంటాయి, అంటే సెక్షనల్ మాక్ టెస్ట్లు ఉంటాయి. లెంగ్దీ మాక్ కాకుండా, 1 అవర్ మాక్ కాకుండా, 15 మినిట్స్, 5 మినిట్స్, 10 మినిట్స్ ఇట్లా మాక్ టెస్ట్ రాస్తూ ఉన్నా కూడా మనకి ఏదో ఒక బిట్ యూస్ అవ్వచ్చు. నాకు 2 ఇయర్స్ బ్యాక్ చదివిన ఒక బిట్ ఈ ఇయర్ ఎస్ఎస్సి సీజియర్ లో యూజ్ అయ్యింది. అలా మన హార్డ్ వర్క్ అనేది ఎప్పటికీ వేస్ట్ అవ్వదు. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
0: సో శ్రోతలు గమనించాలి, ప్రజ్ఞా కార్యక్రమంలో చాలా మంది పాల్గొంటూ ఉన్నారు, దీన్నే సేవింగ్ స్కోర్ అంటారండి. ఒకసారి చదివిన దాన్ని 2-3 సార్లు, అంటే 2-3 రోజులు 5 రోజుల వరకు అలా రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఈజీగా గుర్తు పెట్టుకోగలుగుతాము. ఓకే అండి, మరి మీరు రేడియో వింటూ ఉంటారా?
1: వింటూ ఉంటానండి, ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కూడా చాలా విన్నాను,
0: ఓకే,
1: ఎఫ్ఎం వింటూ ఉంటాను.
0: ఇదే నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, మీ మోటివేషన్ ఎవరు?
1: మా పేరెంట్స్ అండి మోటివేషన్.
0: ఓకే.
1: ఇద్దరు గవర్నమెంట్ జాబ్ కాబట్టి నాకు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని కుతూహలం ఎక్కువైంది. ప్లస్ ఆ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఎక్కువ స్టెబిలిటీ అనేది ఉండదు, కొత్తగా ఏఐ అని వచ్చింది,
0: అవును.
1: ప్రజెంట్ టైంలో చాలా మంది జాబ్స్ పోతున్నాయి. గవర్నమెంట్ సైడ్ అయితే మనకి స్టెబిలిటీ ఉంటుంది, ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు, మంచిగా ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ మై మోటివేషన్.
0: ఓకే, మీరు ఏఐ అన్నారు కాబట్టి దానికి రిలేటెడ్ గా ఒకటి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మనుషుల అవసరం తగ్గిపోతుంది.
1: చాలా మంది నేను చూస్తున్నాను కదా, మనిషి చేయాల్సిన పని అంతా ఏఐ చేస్తుంది. దానివల్ల ప్రజెంట్ మళ్ళీ నేను కోవిడ్ లో ఏదైతే చూసానో ప్రాబ్లమో మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఏఐ వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి, ఆఫ్టర్ 10 ఇయర్స్ మళ్ళీ ఏదో ఒకటి వస్తుంది, దానివల్ల కూడా లే ఆఫ్స్ అవుతాయి. సాఫ్ట్వేర్ అనేది ఇట్లానే అదొక లూప్ లాంటిది, రిక్రూట్మెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ఏఐ రోల్ పెరుగుతుంది, మనుషులు పనిచేయడం ఆపేస్తారు.
0: సో ఇప్పుడు ఎవరైనా బీటెక్ చూస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఇంకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారు?
1: కొంతమంది ఏఐ కూడా అది ఒక కోర్సే కదండి,
0: ఓకే, అది చేసుకుంటారు.
1: ఏఐ చేసుకుంటే బెటర్ ఫ్యూచర్ ఉండొచ్చు అని నా ఒపీనియన్.
0: ఓకే. సో ఇప్పుడు మీకు 14 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి సెంట్రల్ లెవెల్లో, వీటిలో చాలా టఫ్ గా అనిపించిన ఎగ్జామ్ ఏది?
1: వితౌట్ డౌట్ ఎస్ఎస్సి సీజీఎల్.
0: ఓకే,
1: ఒక సీజీఎల్ కి 30 లాక్స్ ఆస్పిరెంట్స్ అప్లై చేస్తారు,
0: అది
1: పోస్టులు ఉండేది 10 to 12,000. అన్ని లాక్స్ మెంబర్స్ లో మీకు జాబ్ రావాలంటే మీరు ఎంత డిజర్వ్డ్ క్యాండిడేట్ అయి ఉండాలి. అది మీకు ఎలా వస్తుంది అంటే హార్డ్ వర్క్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
0: హార్డ్ వర్క్, లక్, ఇవి రెండు ఉండాలంటారు.
1: నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్.
0: ధన్యవాదాలండి, నేడు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా ఆకాశవాణి శ్రోతలకు ఎంతో చక్కని సలహాలు సూచనలు అందించినందుకు. ఇప్పుడు లోమడ నాగేంద్ర సాయి గారి తండ్రి గారి మాటల్లో ఆయన గురించి ఒకసారి మనం తెలుసుకుందాం.
2: ఆకాశవాణి శ్రోతలకు నా నమస్కారం. నా పేరు ఎల్ అశ్వని కుమార్. మా ఆవిడ జి రాజరాజేశ్వరి. నాకు ఒక అబ్బాయి, ఒక కూతురు ఉన్నారు. ఇంతకు ముందు మాట్లాడినవాడు మా కొడుకు నాగేంద్ర సాయి. నా కూతురు ఎం ఫార్మసీ చేస్తుంది కడపలో. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నౌ షీఈస్ గోయింగ్ టు సెకండ్ ఇయర్. తర్వాత మా అబ్బాయి గురించి చెప్పాలంటే, మేమిద్దరం ఉద్యోగస్తులు కావడమే కాకుండా వాడి యొక్క పట్టుదల కృషితో మాక్సిమం టైం అలౌట్ చేసి స్టడీస్ కి, ఇంకా వేరే స్నేహితులంటూ, స్నేహితులు కాదు బంధువులు కాదు ఎవరిని పట్టించుకోకుండా, అసలు పండుగలు కూడా ఇంటికి వచ్చేవాడు కాదమ్మా. పండుగలు కూడా ఇంటికి రాకుండా వాడికి స్టడీ హాల్లో ఎప్పుడు హాలిడేస్ ఉంటాయి అప్పుడు మాత్రం వచ్చేటాడు.

ఒక 6 నెలలకు ఒకసారి దసరాకు, దీపావళికి 2 రోజులు, అంటే కేవలం టోటల్లీ ఈ స్టడీ లాట్ చాలా సమయాన్ని చదువుకు కేటాయించి ఈ 14 ఉద్యోగాలు పొందినాడని నా అభిప్రాయం.

ఇంతవరకు మీరు 14 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన లోమడ నాగేంద్ర సాయి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త బి. తన్మయి.

ఇదండి నేటి యువవాణి యువతి యువకుల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయచ్చు మీ ఉత్తరాలు కార్యక్రమం ద్వారా. మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప. మీరు మెసేజ్ చేయవలసినటువంటి నంబర్ 8562244119. మళ్ళీ రేపటి ప్రజ్ఞా కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకుంటోంది తన్మయి. నమస్తే.

ప్రసారమయ్యే చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. రాత్రి 10 గంటలకు రవి వాసరియ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 11 గంటలకు హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కాబో కార్యక్రమ వివరాలు.

ఇక రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలను చూద్దాం. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, ఇంకా శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తిరత్నావళి, వ్యాఖ్యాత శ్రీ ఆముదాల మురళి. 6:35 పొలం కబుర్లు. రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్ర ఈరోజు, సమాచార వేదిక, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు, చికిత్స గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ఏ మౌనిక గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన ఆస్తుల విషయంలో మైనర్ల హక్కులు అన్న అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:35 చిత్రమంజరి. 9:00 హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు వినవచ్చు. రేపుదయం 10:00 మనోరంజని, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానేలో హిందీ సినిమా పాటలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 కర్ణాటక సంగీతంలో డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి గాత్రం వినవచ్చు. 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి కార్యక్రమంలో మహిళా స్రవంతి, మహిళా సాధికారిక వార్తలు, ఇంకా అందమే ఆనందం వినవచ్చు. రేపు మధ్యాహ్నం 2:15 చిత్రసీమలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారం కావు కొన్ని కార్యక్రమ వివరాలు. మరికొన్ని ప్రసార విశేషాలు ఈ ప్రసారంలో 7:00 తిరిగి 8:40 తెలుసుకోవచ్చు.

0: తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్బంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఇక వార్తల వివరాలు. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 4వ తేదీ నాటికి 86.59 మిలియన్ కిలోల ఎఫ్సివి పొగాకు మార్కెట్ అయిందని చెప్పారు. ప్రస్తుత సీజన్కు అనుమతింపబడిన పంట పరిమాణం 142 మిలియన్ కిలోలు కాగా అంచనా ఉత్పత్తి సుమారు 236 మిలియన్ కిలోలుగా ఉందని వివరించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో అత్యధికంగా కిలోకు 329 రూపాయల వరకు ధర లభించిందన్నారు. ఎస్ఎల్ఎస్లో అత్యధిక బిడ్ 255 రూపాయలు, ఎస్బీఎస్లో 252 రూపాయలుగా నమోదైందని మంత్రి వెల్లడించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో ఎఫ్సీవీ పొగాకు అనుమతింపబడిన పంట పరిమాణాన్ని 142 మిలియన్ కిలోల నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించామని మంత్రి తెలిపారు. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్లో అధిక మార్కెటబుల్ సర్ప్లస్ ఏర్పడకుండా చూడడం ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమన్నారు. పేదలకు బ్యాంకు ఖాతాలు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు వంటివి అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పాలనను అట్టడుగు వర్గాలకు చేరువ చేసిందని కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు, పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే నల్లబోతు గోవిందరాజు కాంస్య విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి కొండ్రుముట్ల గ్రామంలో ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. కనీస సౌకర్యాలను కల్పించడంతో కోట్లాది మంది పేదలకు ఫలితాలు దక్కుతున్నాయని తెలిపారు. రాష్టంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని రాష్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో 8.74 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలకు స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డితో కలిసి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దివ్యపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపడుతున్నామన్నారు. కేంద్ర పర్యాటక శాఖకు చెందిన ప్రసాద్ పథకం ద్వారా కూడా ఆలయ అభివృద్దికి నిధులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. విజయవాడ కనకదుర్గామ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ కోరారు. ఉత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ దసరా ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అవసరమైతే దసరా ఉత్సవాల 10 రోజులు ఉచిత దర్శనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ సమయంలో వీఐపీ దర్శనాలను నియంత్రించడంతో పాటు సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీ పేర్కొంటూ,
1: మేము ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేసి మంచినీళ్లు, ఫ్రీ పాలు అన్నిటికీ ఇస్తాం. అదే కాకుండా హోల్డింగ్ ఏరియాలు పెంచడం, అన్ని డిపార్ట్మెంట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచితంగా అమ్మవారికి సర్వీసులు అన్ని ఇస్తున్నాయి. ఏ దగ్గర కూడా ఛార్జ్ అనేది రూపాయి తీసుకోవట్లేదు. అన్నప్రసాద కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది, లడ్డూ బోర్డు కౌంటర్ ఒకటి ఓపెన్ అయింది. భక్తులకి ఇబ్బంది లేకుండా చేస్తాం.
0: విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలోని మర్రివలసలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆంధ్ర ఆర్ఎండ్బి రోడ్డు నుంచి మర్రివలస వరకు 6.50 కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టబోయే రోడ్డు వంతెన నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 10 లక్షల రూపాయలతో నిర్మించిన మర్రివలస గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మర్రివలస ప్రజల చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. మార్కాపురం జిల్లా వెలుగుండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్లో కటకానిపల్లికి చెందిన 2 యువకుల గల్లంతుపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడినట్లుగా చెప్పారు. యువకుల మృతదేహాల గాలింపు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫీడర్ కెనాల్ నందు నీరు వేగంగా వస్తుంది కాబట్టి ఎవరూ కూడా నీళ్లలో దిగవద్దని మంత్రి కోరారు. ఫీడర్ కెనాల్ నల్లమల సాగర్ దగ్గర పోలీస్ రెవెన్యూ

0: రెవెన్యూ అధికారులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను రామనాయుడు ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కోసం కేంద్ర బలగాలను మోహరించాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లేఖ రాసింది. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుండి ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్ రూముల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లుగా ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి లేల అప్పిరెడ్డి తెలిపారు. సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన విధంగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను రాష్ట ఎన్నికల సంఘం రప్పించాలని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో యల్లాప్రగడ సుబ్బారావు చేసిన సేవలు విలువైనవని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో యల్లాప్రగడ సుబ్బారావు జయంతి ఉత్సవాల కమిటీ సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ మహోన్నత వ్యక్తుల చరిత్ర భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భీమవరంలో పైవంతెనకు యల్లాప్రగడ పేరు పెట్టడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాతావరణం. దక్షిణ తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ప్రస్తుతం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దీని ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నూజివీడు, అగ్రిపల్లి, గన్నవరం, ఏలూరు, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల ఈ రోజు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొగాకు రైతులకు మెరుగైన గిట్టుబాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల ద్వారా అట్టడుగు వర్గాలకు ప్రభుత్వం ప్రయోజనం చేకూర్చిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడ కనకదుర్గాలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ అధికారులను కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్, తర్వాత సిఎంఎస్ పోర్టల్. లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్, తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.

ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో శ్రీ కె సాంబశివారెడ్డి బృందం వారు పాడిన జానపద గీతాలు విందాం.

ఇంతవరకు మీరు శ్రీ కె సాంబశివారెడ్డి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం వారు పాడిన చెక్క భజన గీతాలు వినవచ్చు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: వేరుశనగలో అధిక దిగుబడికి తీసుకోవాల్సిన మేలైన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. నూనె గింజ పంటల్లో అతి ప్రధానమైన పంట వేరుశనగ. సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ రైతులు ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నారు. అధిక దిగుబడులు సాధించడానికి కొన్ని మేలైన సస్యరక్షణ చర్యల్ని పాటించాలి. వేరుశనగను ప్రధానంగా అనేక రకాల పురుగులు తెగుళ్లు ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ఎర్రగొంగళి పురుగు. జూలైలో పడే వర్షాలకి భూమిలోని కోశస్థ దశలో ఉన్న పురుగుల నుంచి వర్షం పడిన రెండో రోజున తల్లి రెక్కల పురుగు బయటికి వస్తుంది. తల్లి పురుగు తెలుపుతో కూడిన లేత గోధుమ రంగులో ఉండి పైరెక్కల అంచున ఎర్రటి చారల్ని కలిగి ఒక్కొక్కటి దాదాపుగా 100 వరకు తెల్లని గుడ్లని గుంపులు గుంపులుగా వేరుశనగ ఆకులపైన, ఏకవార్షిక గడ్డి మొక్కలపైన, మట్టిగడ్డలపైన, రాళ్లపైన పెడతాయి. వీటి నుండి వచ్చిన పిల్ల పురుగులు గట్లపై లేదా పొలంపై ఉన్న గడ్డి మొక్కలపై వేరుశనగ ఆకుల్ని ఆశించి వాటిపై ఉన్నటువంటి పచ్చదనాన్ని గోకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకుల్ని తినేసి రెమ్మల్ని మొదళ్లని మిగులుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వుల్ని కూడా తింటాయి.

నీటి నివారణకి ఏప్రిల్ మే నెలల్లో పడిన వర్షాలకి లోతు దుక్కులు చేయడం వల్ల పురుగు కోశస్థ దశలు బయటపడి సూర్యరశ్మికి లేదా పక్షుల బారిన పడి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన 48 గంటల తర్వాత రాత్రిపూట 8 నుండి 11 గంటల సమయంలో సామూహిక మంటల్ని వేసి లేదా కాంతి ఎర్రలు ఏర్పాటు చేసి ఎర్రగొంగళి రెక్కల పురుగుల్ని ఆకర్షించి అరికట్టచ్చు. గుడ్ల సముదాయాలను పిల్ల పురుగుల్ని గమనించి ఏరేయాలి. మిథైల్ పరాథియాన్ లేదా క్వినాల్ఫాస్ పొడి మందిని ఎకరానికి 10 కిలోల చొప్పున చల్లుకోవాలి. పొలం చుట్టూ లోతు సాలు వేసి మీటర్ పొడవు సాలుకి 250 గ్రాముల ఫాలిడాల్ పొడి మందుని చల్లాలి. అలసంద, ఆముదం పేర్లని ఎర్రపంటలుగా వేయాలి. వెర్రి ఆముదం, జిల్లేడు కొమ్మల్ని పొలంలో అక్కడక్కడా ఎరగవేసి పురుగులు వాటిని ఆశించిన వెంటనే వాటిని గుట్టగా పోసి తగలబెట్టాలి. తల్లి లేదా గుడ్డు లేదా నులుపురుగు దశని గమనించగానే 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి. ఎదిగిన గొంగళి పురుగుల నివారణకి డైమిథియేట్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విషపు ఎర్రని తయారు చేసి చిన్న ఉండలుగా ఎకరం పొలంలో సమానంగా చల్లినట్టయితే ఈ ఎర్ర గొంగళి పురుగుల్ని సమర్థవంతంగా అరికట్టచ్చు. వేరుశనగను ఆశించే మరొక పురుగు వేరుపురుగు. వేరుపురుగు తల్లి పురుగులు తొలకరి వర్షాలు పడ్డ వెంటనే భూమిలో నుంచి బయటకొచ్చి చుట్టుపక్కల ఉన్న వేప చెట్లని, రేగు చెట్లని ఆశిస్తాయి. ఆడపురుగులు భూమిలో గుడ్లు పెడతాయి. గొంగళి పురుగు తెల్లగా ఉండి ఎరుపు రంగు తల కలిగి ఉంటుంది. బాగా ఎదిగిన వేరుపురుగు సి ఆకారంలో ఉండి మొక్క వేర్లను కత్తిరిస్తుంది. తేలికపాటి తువ్వ నేలల్లో ఎక్కువగా ఇది ఆశిస్తూ ఉంటుంది. వేరుపురుగు ఆశించిన మొక్కలు వాడి ఎండి చనిపోతాయి. మొక్కల్ని పీకితే సులువుగా ఊడొస్తాయి. మొక్కలు కూడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. వీటి నివారణకి లోతు దుక్కి చేయడం వల్ల వేరుపురుగు కోశస్థ దశలు బయటపడి పక్షుల బారిన పడతాయి లేదా ఎండవేడికి చనిపోతాయి. 4-8 10% గుళికలు ఎకరానికి 6 కిలోలు గింజలు విత్తేటప్పుడే వేసుకోవాలి. 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ మందిని కలిపి విత్తుకోవాలి. వేరుశనగలో ఆకుముడత పురుగు విత్తిన 15 రోజుల నుండి ఆశించే అవకాశం ఉంటుంది. తల్లి పురుగులు బూడిద రంగులో ఉంటాయి. తొలి దశలో ఆకుల మీద గోధుమ రంగు మచ్చలుంటాయి. వాటి లోపల ఆకుపచ్చ రంగులో నల్లని తల కలిగిన పిల్ల పురుగులుంటాయి. ఇవి 2-3 ఆకుల్ని కలిపి గూడుగా చేసి వాటిలో ఉండి పచ్చదనాన్ని తినేయడం వల్ల ఆకులన్నీ ఎండి దూరం నుండి చూస్తే కాలినట్లుగా కనిపిస్తాయి. దీన్నే రైతులు అగ్గి తెగులు అని కూడా పిలుస్తారు. ఈ ఆకుముడత నివారణకి అంతర పంటలుగా జొన్న లేదా సజ్జ 7:1 నిష్పత్తిలో వేసుకోవాలి. సోయా చిక్కుడు తర్వాత వేరుశనగని వేయకూడదు. ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి ఎర్రపురుగుల ఉనికిని, ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% పైగా ఉంటే క్రిమిసంహారక మందులు వాడాల్సిన అవసరం లేదు. ఫినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిపాస్ 500 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగలో పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. పిల్ల పురుగులు గుంపులుగా ఉండి ఆకులపై పత్రహర్తాన్ని గీకి తినేసి జల్లెడగా మారుస్తాయి. బాగా ఎదిగిన పురుగులు ఆకుల్ని తినేస్తాయి. పగటివేళ ఈ పురుగులు చెట్ల అడుగు భాగాన లేదా మట్టి పెళ్లల కింద దాగి ఉండి రాత్రిపూట మొక్కల్ని ఆశించి ఆకుల్ని పూర్తిగా తినేస్తాయి. పొగాకు లద్దె పురుగుల నివారణకి వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. నత్రజనిని ఎక్కువ మోతాదులో వాడకూడదు. ఎక్కువ నీటి తడులు పెట్టకూడదు. అలాగే ఎకరానికి 4 లింగకర్షక బుట్టల్ని పెట్టి మగ పురుగుల ఉనికిని గమనించాలి. ఎకర వేరుశనగ పొలంలో 30-40 ఆముదం పొద్దుతిరుగుడు మొక్కల్ని ఎర్రపంటలుగా ఉండేలా చూసుకోవాలి. గుడ్ల సముదాయాల్ని, పిల్ల పురుగుల్ని ఏరి నాశనం చేయాలి. లింగాకర్షక బుట్టల ద్వారా తల్లి పురుగుల ఉధృతిని గమనించి టెరినోమస్ రిమ్మస్ అనే గుడ్ల పరాన్నజీవిని 50,000 ఒక ఎకరానికి 7-10 రోజుల వ్యవధిలో 4 సార్లు పొలంలో వదలాలి. 100 పురుగుల ద్వారా వచ్చిన ఎన్పీవీ ద్రావణాన్ని 1 ఎకరాకి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. 5% వేపగించల కషాయాన్ని గుడ్లు, పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. క్వినాల్ఫాస్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు లేదా వేప నూనె 1000 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లకి చప్పున కలిపి ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. ఎకరానికి 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయాలి.

0: తల్లి ఎదిగిన లార్వాలకు థయోడికర్బ్ 200 గ్రాములు లేదా నోవల్యూరన్ 200 మిల్లీలీటర్లు లేదా క్లోరోఫెన్ఫైర్ 400 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. లేదా విషపు ఎర్ర ఉండల్ని తయారు చేసి ఎకరా పొలంలో సాయంత్రం పూట సమానంగా చల్లుకోవాలి. పేరుశనగ పంటకి నష్టం కలిగించే రసం పీల్చే పురుగుల విషయానికి వచ్చినట్టయితే తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ ఇవన్నీ కూడా ఆశించి వేరుశనగని నష్టపరుస్తూ ఉంటాయి. ముందుగా తామర పురుగులు, పిల్ల పెద్ద పురుగులు ఆకుల మీద పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువైనట్టయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడ్సబారిపోతాయి. ఆకులడుగు భాగాన గోధుమ రంగులో మచ్చలు ఏర్పడతాయి. ఈ పురుగు వేరుశనగలో మొవ్వుకుళ్లు, కాండంగుళ్లు వైరస్ తెగుళ్లని సంక్రమింపజేస్తుంది. ఇక పేనుబంక విషయానికి వచ్చినట్టయితే తల్లి పిల్ల పురుగులు మొక్కల కొమ్మల చివర్లపైన లేత ఆకుల అడుగు భాగాన కొన్ని సందర్భాల్లో పూత మీద గుంపులుగా ఏర్పడి రసాన్ని పిలుస్తాయి. దీనివల్ల మొక్కలు గిడ్సబారుతాయి. పూత దశలో ఆశించినప్పుడు పూత రాలిపోతుంది. ఈ పురుగులు తేనెలాంటి జిగురు పదార్థాన్ని స్రవించడం వల్ల దీనిమీద నల్లటి బూజు ఏర్పడుతుంది. ఇక వేరుశనగ నాశించే రసం పిలిచే పురుగుల్లో మరొకటి పచ్చదోమ. వీటి పిల్ల తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. ఆకు పైభాగాన మొదటగా వీయాకారంలో పసుపుపచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపీ ఆకులన్నీ పసుపుపచ్చగా మారిపోతాయి. ఈ తామర పురుగుల నివారణకైతే ఎకరానికి మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లతో పాటు 1 లీటర్ వేప నూనె, 1 కిలో సబ్బు పొడిని 200 లీటర్ల నీళ్లకి కలిపి విత్తిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఇక పేనుబంక పచ్చదోమల నివారణకి డైమిథియట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్ డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్ల మందిని 200 లీటర్ల నీళ్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. వేరుశనగ పంటలో అక్షింతల పురుగులు మొక్కల్లో 1:2 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించాలి. వేరుశనగలో వేరుశనగ కాయ తొలిచే పురుగు ఎక్కువగా కాయలు నిల్వ చేసినప్పుడు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి తల్లి పురుగులు గోధుమ రంగులో ఉండి వేరుశనగ కాయల మీద తెల్లటి గుడ్లను పెడతాయి. పిల్ల పురుగులు కాయలను తొలిచి విత్తనాల్లోకి వెళ్లి పొడిగా మారుస్తాయి. ఎదిగిన పురుగులు కాయలపై రంధ్రాలను చేసి బయటికి వచ్చి కాయలపై సంచులపై గూళ్లు కట్టుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ పురుగు దాదాపుగా 40 రోజుల్లో తన జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. వేరుశనగ కాయ తొలిచే పురుగుల నివారణకి కాయల్లో కానీ విత్తనాల్లో కానీ తేమ శాతం 9% మించి ఉండకూడదు. కిలో కాయలకు 5 మిల్లీలీటర్ల వేప నూనె లేదా కానుగ నూనెను కలిపినట్టయితే దాదాపుగా 5 నెలల వరకు కాయలు కాయ తొలిచే పురుగు బారి నుండి రక్షించవచ్చు.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం. కొన్ని ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పంట సీమలు కార్యక్రమంలో వర్షాకాలం మరియు చలికాలంలో నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు అన్న అంశం గురించి డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం రైతులకు సూచనలు వినవచ్చు. 7:45 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. అలాగే రాత్రి 9:30 చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు.

రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు చికిత్స గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎస్ఏ మౌనిక గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన ఆస్తుల విషయంలో మైనర్ల హక్కుల అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:30

0: 35 నిమిషాలకు చిత్రమంజరి, 9 గంటలకు హలో బ్రిడ్జి. శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నెంబర్ 244197.

0: నేను తయారయ్యి నేను స్టేజ్ మీద ప్రోగ్రాం ఇచ్చాను. మొదటి రోజు ప్రోగ్రామే నాకు అద్భుతంగా, అక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, తర్వాత కాలేజీ లెక్చరర్స్ అయితేనేమి, ప్రిన్సిపాల్ గారు బాగా నన్ను మెచ్చుకొని రెండో రోజు నాకు ఒక మెడల్ ఇచ్చినాడు. నన్ను సాకినటువంటి మా మేనమామ గారు, మా అక్క నాకు తెలియకుండా ప్రదర్శించడం ఇచ్చిన వాళ్ళు, పుట్టపర్తి నారాయణాచార్యులు జిల్లా పరిషత్ హై స్కూల్లో, అంటే నేను 6వ తరగతి చదివేటప్పుడు వచ్చినారు ఆయన. ఆయన మొదటిసారి చూడడం ఆయనే. అంటే నేను చెప్పేది అక్షరాస్యత అంటే అలాంటి వాళ్ళ గొప్ప గ్రంథాలు అవన్నీ కూడా, అంటే వచ్చే తరానికి అవి బాండాగారాలు.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 8వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా అక్షరాస్యత ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ ఏ వీరాస్వామి గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు విందాం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. మునుపటి తరాల వారి కంటే పెద్ద కళ్ళు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణ అన్నారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారతీయులు పెద్ద కలలు కనాలని, ముందుండి దేశాన్ని నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భారతీయ మేధావులు ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీని నడిపిస్తున్నప్పుడు భారతీయ సంస్థలు కూడా ప్రపంచాన్ని నడిపించగలవని ఆయన అన్నారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శత జయంతి వేడుకల్లో మాట్లాడుతూ మోదీ ఈ మాటలన్నారు. 21వ శతాబ్దపు యువత ఉన్నతాశయ స్ఫూర్తిని ప్రోత్సహిస్తూ వారు యూనికార్న్ నిర్మించడంలోనూ, డ్రోన్ టెక్నాలజీలో ఆవిష్కరణలు చేయడంలోనూ, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలు సృష్టించడంలో చూపుతున్న చొరవను ప్రధానమంత్రి కొనియాడారు. మునుపటి తరాల కంటే మరింత పెద్ద కలలు కనాలని యువతను కోరిన ప్రధానమంత్రి, ప్రపంచాన్ని నడిపించగల గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని వారికి చెప్పారు.
1: భారత్కి గ్లోబల్ కన్సల్టింగ్ ఫర్మ్స్ క్యో నహీ హో సక్తి, హమారి అకౌంటింగ్ ఫర్మ్, హమారి లీగల్ ఫర్మ్, హమారి ఫైనాన్షియల్ ఫర్మ్, ఈ సబ్

0: గ్లోబల్ లీడర్స్ క్యో నహీ బన్ సక్తి. హమ్ గర్వ సే కహతే హై కి ఆజ్ భారతీయ దునియా కి టాప్ కంపెనీస్ కో లీడ్ కర్ రహే హై.
1: భారత్ విధానాల గతిశీలతను వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం హోదాను ఇప్పుడు ప్రపంచం ప్రశంసిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. పశ్చిమాసియా యుద్దం ప్రపంచ వాణిజ్య అడ్డంకుల మధ్య 7.8% త్రైమాసిక వృద్ధిని సాధించడం మన దేశ అంతర్గత సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు దేశం నుంచి అగ్రగామి అయిన ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
0: దునియా భారత్ కో ఫ్రజైల్ ఫైవ్ బతా రహీ థీ, ఆజ్ దునియా భారత్ కో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ బన్నే హువే దేఖ్ రహీ. 7.8% క్వార్టర్లీ గ్రోత్ నే దేశ్ కా జోష్ బఢాయా హై. ఆర్ ఇసీ బీచ్ జపనీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నే భారత్ కి రేటింగ్ అప్గ్రేడ్ కర్ ది.
1: స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు మించగా దేశీయ రక్షణ ఉత్పత్తి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల గరిష్ట స్థాయికి చేరుకుందని ఆయన చెప్పారు. 2014-15లో కేవలం 6 నుంచి 700 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు 40,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని కూడా మోదీ చెప్పారు. చిన్న సులభమైన లక్ష్యాలతో నడిచే వ్యక్తిని తాను కానని, దేశం కోసం భారీ లక్ష్యాలు నిర్దేశించడం కోసం, వాటిని సాధించడం కోసం తన మనసు ప్రాణం పెట్టి పనిచేసే వ్యక్తినని మోదీ ఈ సందర్భంగా చెప్పారు. విద్యా సంస్థలు విద్యార్థులను కేవలం ఉద్యోగాల కోసం సిద్దం చేయడానికే పరిమితం కాకుండా ప్రజాస్వామ్యానికి సమాజానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. అసోంలోని గౌహాటీలో గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక వర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో మహిళల పెరుగుతున్న విజయాల గురించి ఉపరాష్టపతి మాట్లాడుతూ, ఇది ఒక స్వాగతించదగిన పరిణామమని, నారీ శక్తికి ప్రతీక అని అభివర్ణించారు.
2: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
1: Madaka dravyala valla yuvata bhavishyattu debbatintundani, కుటుంబం మద్దతుతో యువజనులు మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థానిక జీవ వైవిధ్యం, సంప్రదాయ పరిజ్ఞానాన్ని డాక్యుమెంట్ చేసేందుకు స్థానిక స్థాయిలో ప్రణాళికలు అవసరమని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చెప్పారు. చండీగఢ్లో రాష్ట జీవ వైవిధ్య బోర్డులు, కేంద్ర పాలిత ప్రాంతాల జీవ వైవిధ్య సమితుల 16వ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్లు స్థానిక సంస్థలకు ప్రణాళిక ఉపకరణాలుగా రూపాంతరం చెందాలని, తద్వారా స్థానికంగా ఉన్న జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సంప్రదాయ పరిజ్ఞానంపైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ద్వారా స్థానిక ప్రణాళికలు సుస్థిర అభివృద్దికి దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. 2023 బయోడైవర్సిటీ అమెండ్మెంట్ చట్టం, జీవ వైవిధ్య నిబంధనలు 2024 వల్ల సవరించిన ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ నిబంధనలను, యంత్రాంగాలను కూడా మార్చుకోవాలని పర్యావరణ మంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకా నామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను గురించి ప్రస్తావిస్తూ, భారతదేశం దీర్ఘకాలిక పర్యావరణ నైతికతను అనుసరిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, చికిత్స నిమిత్తం 4 వ్యక్తులను ఆసుపత్రిలో చేర్చారని, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ఒకరిని డిశ్చార్జ్ చేశారని చెప్పారు. ఇంతవరకు 6 వ్యక్తులను భవనం శిథిలాల నుంచి రక్షించి ఆసుపత్రులకు తరలించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఆ భవనం 40 నుంచి 50 సంవత్సరాల నాటిదని, సంఘటన జరిగినప్పుడు భవనంలోని బేస్మెంట్ లో కొన్ని మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలియజేశారు. ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 శకటాలతో సహాయ రక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీ పోలీసులు, ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఢిల్లీ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహా సంబంధిత ఏజెన్సీలన్నీ

0: సమన్వయంతో పనిచేయాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జీత్ సింగ్ సంధు ఆదేశించారు. ప్రభావితమైన ప్రతి ఒక్కరి భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సోషల్ మీడియాలో తెలియజేశారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్లో భవనం కూప్పకూలిన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గోవా నుంచి తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి బయలుదేరి వెళ్లారు. నిన్న గోవాకు చేరుకున్న అమిత్ షా ఈరోజు హోంమంత్రిత్వ శాఖ సమాపేశానికి హాజరై నార్కోటిక్స్ పై మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన ప్రమాదం నేపథ్యంలో గోవా బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగాల్సిన కార్యక్రమాన్ని ఆయన రద్దు చేసుకున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలో ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజకమైన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను ఈ పర్యటన మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఘర్షణల మధ్య ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింతగా తీవ్రతరమవుతున్నాయి. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మాట్లాడుతూ, తమ ఏరోస్పేస్ దళాలు అనేక క్షిపణులతో అమెరికా విమాన వాహక నౌకను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నౌకలను ఆ నౌకలు గతంలో దాడులు నిర్వహించాయని, ఇరాన్పై నౌకాదళ దిగ్బంధంలో పాల్గొన్నాయని ఐఆర్జీసీ ఆరోపించింది. అంతకుముందు రోజు ఇరాన్ ట్యాంకర్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే తాను దాడులు నిర్వహిస్తున్నట్లు ఇరాన్ పేర్కొంది. కాగా అమెరికా బలగాలు 3 ఇరాన్ ముడి చమురు క్యారియర్లపై దాడి చేశాయని అమెరికా సెంట్రల్ కమాండ్ నిన్న తెలియజేసింది. చైనాలోని షెన్జన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. చైనాకు చెందిన హీ జీటింగ్ రన్ జియాంగ్ యూ దంటపై ఫైనల్ పోర్లో 11-21, 21-13, 21-17 తేడాతో భారత్ జోడి విజయం సాధించింది. చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో భారత్కు మొట్టమొదటిసారిగా టైటిల్ను గెలిపించిపెట్టింది. మునుపటి తరాల వారి కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచంలోనే అగ్రగామి కన్సల్టింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఒక పీజీ భవంతి కూలిపోయిన దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు, అనేక మంది గాయపడ్డారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్లో భారత్కు టైటిల్ దక్కడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:15.

ఈనాటి పంటసీమలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కార్యక్రమంలో వర్షాకాలం మరియు చలికాలంలో నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు అన్న అంశం గురించి పశువైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం, రైతులకు సూచనలు,

0: విందాం. కార్యక్రమంలో ముందుగా, వర్షాకాలం మరియు చలికాలంలో నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు అన్న అంశం గురించి డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం విందాం.
1: వర్షాకాలంలో నాటుకోళ్ల పెంపకంలో ఆచరించదగిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల సతమతమైన నాటుకోళ్లపై వర్షాకాలంలో ఉష్ణోగ్రతల మార్పు ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో కోళ్ల ఒత్తిడికి గురై చాలా సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కోళ్ల పెంపకదారులు వర్షాకాలంలోని పరిస్థితులకు అనుగుణంగా మేలైన యాజమాన్య పద్ధతుల్ని ఆచరిస్తూ మాంసం, గుడ్డు ఉత్పత్తి తగ్గకుండా శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఫారాల నిర్వహణ, ఆహారం, వ్యాధులు, మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరణ మొదలగు విషయాల్లో రైతులు శ్రద్ధ వహించాలి. ఫారాల నిర్వహణలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా కోళ్ల ఫారాలను, ఆనుకుని ఉన్న చెట్ల కొమ్మలను, పొదలను, గడ్డి తొలగించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. షెడ్ల యొక్క పైకప్పు పైన ఏమైనా లీకేజీ లాంటివి ఉన్నా కూడా వాటిని సరిచేసుకోవడం, వెంటిలేటర్ల నుండి వర్షపు నీరు లోనికి పడకుండా శ్రద్ధ తీసుకోవాలి. షెడ్లపై ఇరువైపులా పరదాలు కట్టి వర్షపు జల్లులు లోనికి పడకుండా చూసుకోవాలి. షెడ్డు పక్కన ఉన్న మురుగునీరు కాలువల్ని శుభ్రం చేసుకోవాలి. కేజెస్లోని కోడిపెంట మురుగునీటిలో కలవకుండా చూడాలి. షెడ్లలోని మోటార్లు, మీటర్లు, వైరింగ్లు వర్షాలకు తడిసి షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు సంభవించకుండా వర్షాకాలం ఆరంభంలోనే సరిచూసుకోవాలి. కోళ్లను ఈ సీజన్లో కిక్కిరిసి ఉంచకుండా మామూలుగాలల్లో కంటే కొద్దిగా ఎక్కువ స్థలం ఇవ్వాల్సి ఉంటుంది. లిట్టర్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వర్షపు జల్లులు లిట్టర్ తడవకుండా ఉండాలి. ఒకవేళ తడిస్తే బ్రూడర్ నిమోనియా, నెక్రోటిక్ ఎంటిరైటిస్, కొలిబాసిల్లోసిస్, కాక్సీడియా, సిఆర్డి వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి లిట్టర్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. లిట్టర్ను రెగ్యులర్గా కలుపుతూ ఉండాలి. లిట్టర్లో సూపర్ లేదా సూపర్ ఫాస్ఫేట్ కలిపి అమ్మోనియా వాయువు శాతం పెరగకుండా జాగ్రత్త వహించాలి. నీటి పాత్రల లీకేజీ వల్ల లిట్టర్ తడిసిపోకుండా నీటి పాత్రలు లీకేజీని అరికట్టాల్సి ఉంటుంది. ప్రమాదం సాత్తు లిట్టర్ తడిసిపోతే 400 చదరపు అడుగుల విస్తీర్ణంకు 20 నుంచి 30 కిలోల సున్నము, 24 కిలోల సూపర్ ఫాస్ఫేటు కలపాలి. లిట్టర్లో తేమ నివారించి పొడిగా ఉంచడానికి అమ్మోనియం సల్ఫేట్ కూడా కలపవచ్చును. వర్షాకాలంలో వరిపొట్టు లభ్యత కష్టమైనందువలన ముందే నాణ్యమైన వరిపొట్టుని కొని నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే బ్రూడింగ్ విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బ్రూడింగ్లో లోపం ఉంటే పిల్లలు చలికాటుకు గురయ్యి మరణిస్తాయి. కాబట్టి బ్రూడింగ్ సక్రమంగా ఉండాలి. విద్యుత్ అంతరాయాల వల్ల వర్షాకాలంలో బ్రూడింగ్ ఉష్ణోగ్రతలు పడిపోతాయి. కాబట్టి విద్యుత్ అంతరాయం ఏర్పడే సందర్భాల్లో వాడటానికి ప్రత్యామ్నాయంగా జనరేటర్ వంటివి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వర్షపు జల్లులు బ్రూడర్ షెడ్లో పడకుండా షెడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టాలి. ఇప్పుడు దాణా విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. వర్షాకాలంలో దాణా, ముడి పదార్థాలు రవాణా నిల్వ సమయాల్లో తడవకుండా, తేమ స్వీకరించకుండా జాగ్రత్త వహించాలి. వర్షాకాలంలో నాణ్యమైన షెల్గ్రిట్, చేపపొడి, మొక్కజొన్న, వేరుశనగ చెక్క లాంటివి లభించడం కష్టం కనుక వర్షాకాలానికంటే ముందే వాటిని కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. తడిసిన దాణా వినియోగం వల్ల అఫ్లోటాక్సిన్, ఆస్పర్జిల్లోసిస్, మైకోప్లాస్మా వంటి సమస్యలు ఎదురవుతాయి. కావున దాణా బస్తాలను నేల నుండి 24 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తులో కర్రల ప్లాట్ఫారంపై గొడుగు 24 సెంటీమీటర్ల దూరంలో భద్రపరచాలి. దానాలో అవసరాన్ని బట్టి యాంటీ

యాక్సిడెంట్స్ మందుల్ని కలిపి వాడాలి. తడిచిన దానాను వినియోగించకూడదు. వారానికి సరిపోను దానాను ముందే నిల్వ చేసుకోవాలి. విటమిన్లు, ఖనిజ లవణ సీసాలు, ప్యాకెట్లు తేమ స్వీకరించకుండా సరిగ్గా మూతలు బిగించి జాగ్రత్త పరుచుకోవాలి. వర్షాకాలంలో దానా శాంపిళ్లను పరీక్షకు పంపిస్తూ ఉండాలి. ఎందుకంటే వర్షాకాలంలో మైకోటాక్సిన్ కానీ అఫ్లోటాక్సిన్స్ కానీ ఎక్కువగా దానాలో ఉత్పత్తి అయ్యే ఆస్కారం ఉంటుంది. వాటి వల్ల మనము పెట్టిన కోళ్లకు రోగాల బారిన పడడానికి కూడా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి, తాగే నీళ్ళల్లో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటగా ఏంటంటే, ఈ మనకు వరద నీటితో కలుషితమైన నీటి వనరుల ద్వారా ఈకొలై, కొలిబాసిలోసిస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి 1000 లీటర్ల నీటిలో 10 గ్రాముల బ్లీచింగ్ పౌడరు 33% కలిపి క్లోరినేషన్ చేసిన నీటినే త్రాగేందుకు వినియోగించాలి. లేదా మనకు బయట లభ్యమయ్యే వాటర్ శానిటైజర్స్ అని అంటాము, ఆ వాటర్ శానిటైజర్స్ ఉదాహరణకు సొక్రీనా అని ఒక మందు ఉంటుంది, అది కూడా మనం తెచ్చుకొని నీటిలో కలిపి ఆ నీటిని మనము పక్షులకు ఇచ్చినట్లయితే రోగం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో నీళ్ల శాంపుళ్లను కూడా పరీక్షకు చేయిస్తూ ఉండాలి. వాటర్ ట్యాంకులను, పైప్ లైన్లను వారానికోసారి శుభ్రం చేసుకోవడము, నీళ్లల్లో శానిటైజర్స్ ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పాను కదా, సోక్రీనా అనే మందు ఉంటుంది, అలాంటి వాటర్ శానిటైజర్స్ ఎక్కువ వాడడము కూడా చేయకూడదు. ఇప్పుడు ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పిల్లల్లో బ్రూడర్ నిమోనియా లేదా ఆస్పర్జిల్లోసిస్ సమస్య ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఎదురవుతుంది. అలాగే కాక్సిడియోసిస్, మసూచి, ఈకోలై, మైకోసిస్ వంటి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. ఈగలు, దోమల బిడద ఈ కాలంలో ఉధృతమవుతుంది, తద్వారా పరాన్నజీవుల సమస్య సంభవిస్తుంది. అందువల్ల బాహ్య పరాన్నజీవులు, అంతర్పరాన్నజీవులు మందుల్ని వాడాల్సి ఉంటుంది. దానాలో కాక్సిడియోస్టాట్స్, యాంటీఫంగలు, యాంటీబయోటిక్ మందులు తగు మోతాదులో కలిపి వాడాలి. నెలలో వారం రోజులు విటమిన్లు, ఖనిజ లవణాలను దానా ద్వారా లేదా తాగునీటి ద్వారా అందించాలి. ఒత్తిడి నివారణకు వైటమిన్ సి మరియు బీలను 200 నుంచి 400 ppm మోతాదులో వాడాలి. చనిపోయిన కోళ్లను కాల్చివేయాలి, లేదా లోతైన గొయ్యిల్లో పాతిపెట్టి అంటువ్యాధులు వ్యాప్తించకుండా అరికట్టాల్సి ఉంటుంది. వరదలు తరచుగా సంభవించే ప్రాంతాల్లో కోళ్లకు బీమా చేయించుకోవడం ఉత్తమమైన పని. ఇక యాజమాన్య పద్ధతుల్లో ఆచరించవలసిన విషయాలు ఏంటంటే, తడిచిన దానా, లిట్టరు, బ్రూడర్ పరికరం ద్వారా శిలీంధ్రాలు వృద్ధి చెంది నిమోనియా, శ్వాసకోశ సమస్యలు, తద్వారా 30-50% మరణాలు సంభవిస్తాయి. కాబట్టి పరికరాలు శుభ్రంగా ఉంచాలి, దానా నాణ్యంగా ఉండాలి, లిట్టరు పొడిగా ఉండాల్సి ఉంటుంది. వర్షాకాలంలో పగటి సమయంలో రాత్రి సమయం కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి దానా తక్కువ తింటాయి. అలాగే వెలుతురు కూడా మబ్బుల వల్ల అంతంత మాత్రమే ఉంటుంది, కాబట్టి వెలుతురు సరిగ్గా ఉంచితే దానా సంగ్రహిస్తాయి, ఉత్పత్తి బాగుంటుంది. కాబట్టి కోళ్ల పెంపకదారులు వర్షాకాలంలో పైన చెప్పినటువంటి అన్ని మెలకువల్ని పాటించి ఉత్పత్తి తగ్గకుండా లాభదాయకంగా నాటుకోళ్ల పెంపకం సాగించాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు చలికాలంలో మనం ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. చలికాల ప్రభావం వేసవిలో ఉన్నంత తీవ్రంగా ఉండనప్పటికీ కొంతవరకు ఆరోగ్యం, ఉత్పత్తిపై ప్రభావం ఉంటుంది. కాబట్టి చలికాలంలో కూడా మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించడం చాలా అవసరం. సాధారణంగా కోడి శరీర ఉష్ణోగ్రత 107 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటున్నందున వాతావరణ ఉష్ణోగ్రత 55 డిగ్రీల ఫారెన్హీట్ తగ్గడం వల్ల
చిన్నపిల్లలు చలితో చనిపోయే ప్రమాదం.

ప్రమాదం ఉంటుంది. కోడి ఉష్ణోగ్రత కంటే బయట వాతావరణ ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా ఉండడం వల్ల ఈ చిన్నపిల్లల మరణాలు మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి 50 నుంచి 60% మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. బ్రూడింగ్ ఉష్ణోగ్రతలతో లోపం వల్ల కూడా పిల్లల్లో దుష్ప్రభావం ఉంటుంది. చలి ప్రభావం వల్ల కోళ్లల్లో నిర్దిష్ట సమయంలో అధిక గుడ్ల ఉత్పత్తి పొందడం కష్టమవుతుంది. కాబట్టి చలికాలంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటగా కోళ్ళు చలిగాలులకు గురి కాకుండా ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి ఫారాలకు ఇరువైపులా పరదాలు కట్టాలి. ఈ సమయంలో ఉత్పత్తి తగ్గకుండా లైటింగ్ ఖచ్చితంగా 16 గంటలు సమకూర్చాల్సి ఉంటుంది. షెడ్స్ చుట్టూ 10 అడుగుల దూరం వరకు పిచ్చి మొక్కలు పొదలు తొలగించాలి. ఫారాలు 100 అడుగుల కంటే ఎక్కువ పొడుగు ఉన్న సందర్భాల్లో ఫారంలోని ఉష్ణోగ్రత అలాగే ఉండటానికి గాలి ప్రసరణకు తాత్కాలికంగా పార్టిషన్లు చేస్తే బాగా ఉంటుంది. పిల్లలను కిక్కిరిసి ఉంచితే శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కాబట్టి సరిపోను స్థలము కేటాయించి పిల్లలను వయసు బట్టి ఈ స్థలము కేటాయించడం జరగాలి. లిట్టర్ నిర్వహణలో కొన్ని ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, లిట్టర్లో సాధారణంగా ఉండే తేమ 20 నుంచి 30% ఉంటుంది. చలికాలంలో ఆవిరి కావడం తక్కువగా ఉంటున్నందున తేమ అలాగే ఉండిపోయి లిట్టరు గట్టిపడుతుంది. ఈకొలై వంటి వ్యాధులు సోకుతాయి. కాబట్టి లిట్టర్లో ప్రతి 100 చదరపు అడుగుల స్థలానికి 5 నుంచి 8 కిలోల పొడిసున్నం లేదా అమ్మోనియం సల్ఫేట్ లేదా 6 కిలోల సూపర్ ఫాస్ఫేట్లను కలపాల్సి ఉంటుంది. లిట్టర్ను తరచుగా కదిలిస్తూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. వర్షాకాలంలో ఎలాగైతే మనము లిట్టర్ను కదిలించాలి అని చెప్తామో, ఈ చలికాలంలో కూడా లిట్టర్ను అలాగే కదిలిస్తూ ఉండాలి. చలి వాతావరణం వల్ల కోళ్ళు ఎక్కువ మేత నీళ్లు తాగి పలుచటి రెట్ట వేస్తాయి. తద్వారా లిట్టర్ తడిగా ఉంటుంది, అమ్మోనియా శాతం పెరుగుతుంది. కాబట్టి తడి లిట్టర్ను తొలగిస్తుండాలి. ఫారంలో అమ్మోనియా పాలు 10 ppm మాత్రమే ఉండేలా జాగ్రత్తలు వహించాలి. ఆహార విషయంలో శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవటానికి ఈ కాలంలో కోళ్ళు దానాకు ఎక్కువగా సంగ్రహిస్తాయి. 21.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గితే మేత వినియోగం 1.5% పెరుగుతుంది. అంటే మనకు 21 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు తగ్గుతూ పోతూ ఉంటే ప్రతి 1 డిగ్రీకి మనకు 1.5% దానా తినడం అనేది చాలా పెరుగుతుందన్నమాట. ఈ సమయంలో మనం దానా తగ్గిస్తే ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి దానా తగ్గించకుండా దానాలో పోషకాలను సరిచేయాలి. దానాలో ఎక్కువ శక్తి తక్కువ క్రూడ్ ప్రోటీన్ ఉండేలా రూపొందించాల్సి ఉంటుంది. అంటే 3000 నుంచి 3100 కిలోకాలరీస్ ఉండేలా చూసుకోవాలి. క్రూడ్ ప్రోటీన్ అయితే 22 నుంచి 26% ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. అందుకుగాను మొక్కజొన్న 40 నుండి 50% పెంచి 1% మాంసకృతులను తగ్గిస్తే మేత ఎక్కువగా సంగ్రహించిన దిగుబడి తగ్గకుండా ఉంటుంది. దానా ముడి పదార్థాలు నిల్వ సందర్భంలో తేమ వర్షపు జల్లుల బారిన పడితే శిలీంధ్రాలు వృద్ధి చెందుతాయి. తేమ 9% కంటే మించితే అఫ్లోటాక్సిన్ సమస్య ఎదురవుతుంది. అఫ్లోటాక్సిన్ సమస్య నివారణకు దానాలో ఈస్ట్ కల్చర్ను టన్ను దానాకు 1 కిలో చొప్పున, టాక్సిన్ బైండర్ను 2 కిలోల చొప్పున కలపాలి. వాతావరణ ఉష్ణోగ్రత పెరిగితే దానా వినియోగం తగ్గుతుంది, తాగునీటి వినియోగం పెరుగుతుంది. ఇక బ్రూడింగ్ విషయంలో, చలికాలంలో బ్రూడర్ నిర్వహించడం పట్ల అత్యంత శ్రద్ధ కనబరచాలి. పిల్లలు మొదటి వారంలో 90 నుంచి 95 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత ప్రతి వారానికి 5 డిగ్రీ ఫారెన్హీట్ చొప్పున తగ్గిస్తూ 6వ వారానికి 70 డిగ్రీల ఫారెన్హీట్ చేరేలా చూసుకోవాలి. బ్రూడర్ క్రింద ఉష్ణోగ్రత సరిసమానంగా ప్రసరించేలా చూసుకోవాలి. కేజ్ సిస్టంలో అయితే బ్రూడింగ్ షెడ్ ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారెన్హీట్, తేమ 25% ఉండే విధంగా చూడాలి. డైరెక్ట్గా గాలి ప్రసరించకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి
ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ విషయంలో చలికాలంలో

0: జాగ్రత్తలు ఏంటంటే, చలికాలంలో కోళ్లకు ఆర్డి అంటే రానికేట్స్ డిసీజ్, లేదా మనము ఇంకా కొక్కెర తెగులు అని కూడా తెలుగులో పిలుచుకుంటాము. దీనికి ఇంకో పేరు న్యూకాస్టిల్ డిసీజ్ అని కూడా చెప్పుకుంటారు. అది లేదా సిఆర్డి లేదా ఇన్ఫ్లుయెంజా లేదా సాల్మొనెల్లోసిస్, కొరైజా, ఎగ్ డ్రాప్ సిండ్రోము, బ్రూడర్ నిమోనియా, ఆస్పర్జిల్లోసిస్, కాక్సిడియోసిస్, నెక్రోటిక్ ఎంటిరైటిస్, బ్రాయిలర్స్లో ఎసిటైటిస్ మొదలగు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అపరిశుభ్ర పరిస్థితులుంటే కీటకాలు వృద్ధి చెంది బాహ్య పరాన్న జీవుల సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి ఫారం బయట లోపల పరిశుభ్ర వాతావరణం కల్పించాల్సి ఉంటుంది. ఈ బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మందులు పిచికారీ చేయాలి, టీకాలు క్రమ పద్ధతిలో వేయించడం, యాంటీబయాటిక్స్ ను నీటి ద్వారా అందించడం చేయాలి. సిఆర్డి వంటి సమస్యలు నివారణకు థయామిటిన్ లేదా థైలోసిస్ వాడాల్సి ఉంటుంది. చలికాలంలో గ్రుడ్లు ఎక్కువగా పగులుతాయి, కాబట్టి నివారణకు డైకాల్షియం ఫాస్ఫేట్, విటమిన్లు, ఖనిజ లవణాలు అందించాల్సి ఉంటుంది. ఈ సీజన్లో క్లోరినేషన్ చేసిన తాగునీటినే అందించాల్సి ఉంటుంది. ఈ క్లోరినేషన్ కూడా 1000 లీటర్ల నీటిలో 10 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ 33% కలిపి క్లోరినేషన్ వాటర్ని నీళ్ళని తాగేందుకు వినియోగించాలి.
1: ఇంతవరకు మీరు వర్షాకాలం మరియు చలికాలంలో నాటుకోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు అన్న అంశం గురించి పశువైద్య నిపుణులు డాక్టర్ సురేష్ కుమార్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు. పంటసీమలు కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: వాణిజ్య ప్రకటన విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: చిత్రగీతం విన్నారు. పంటసీమలు కార్యక్రమంలో చివరిగా రైతులకు సూచనలు విందాం.
1: ఈరోజు మనం చెరుకు పంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో చెరుకు పంటను సుమారు 86,000 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ఈ సాగు నుండి 67 లక్షల టన్నుల వరకు చెరుకు ఉత్పత్తి అవుతోంది. ఈ చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, మొలాసిస్, ఫిల్టర్ మడ్డి మొదలైనవి తయారు చేస్తూ ఉన్నారు. అధిక చెరుకు దిగుబడితో పాటు ఎక్కువ పంచదార పొందటానికి అనువైన శీతోష్ణ స్థితి ఉండాలి, అనువైన రకాన్ని మనం ఎంచుకోవాలి, సాగు భూమి బాగా ఉండాలి, అలాగే సాగు పద్ధతులు కూడా మనకు తెలిసి ఉండాలి. వీటన్నిటితో పాటు సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనేవి కూడా అధిక దిగుబడి అలాగే ఎక్కువ పంచదార పొందటం అన్న అంశాలపై ప్రభావితం చూపిస్తాయి. సూర్యరశ్మి, వర్షపాతం, గాలిలో తేమ హెచ్చుగా ఉన్నప్పుడు ఈ చెరుకు పంట ఏపుగా పెరుగుతుంది. రాత్రికన్నా పగటి వేళలో అధికంగా ఉండే జూన్, జూలై మాసాలు పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. గాలిలో తక్కువ తేమ, చల్లటి పొడి వాతావరణం ఉంటే రసంలో పంచదార పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం హెచ్చుగా ఉంటే పంచదార శాతం అధికంగా ఉంటుంది. ఇది నవంబర్ నెల నుండి మొదలవుతుంది. ఈ చెరుకు పంటను నీటిపారుదల క్రింద అయితే ఏ రకాలను సాగు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 81A 99, 83A 30, 84A 125, 85A 261, 86V 96, 2001A 63, 87A 298, 97A 85, 2003V 46, 2002V 48, 2000V 59, 91V 83, 93A 145, 2003A 255, 2005A 128, 2009V 127, 2009A 107, 2005T 16. ఇది స్వల్పకాలిక రకం. కోఏ 76-02, కోటి 82-01, కో 78-05, 83V 15, 98A 163, 2000A 225, 2009A 252. ఇది మధ్యకాలిక రకం. ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ నీటిపారుదల కింద సాగు చేసుకోవచ్చు. ఇక వర్షాధార పరిస్థితులకు అనువైన రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి, ఫిబ్రవరిలను నాటడానికి అనువైన రకాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోటి 82-01, కోఏ 76-02, కో 72-19, 81A 99, 85A 261, 84A 125, 90A 272, 87A 298, 83V 15, 93A 145, 97A 85, 2001A 63, 2003A 225, 2005A 128, 2009A 107. ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ వర్షాధార పరిస్థితులకు అనువైన రకాలు. వీటిని జనవరి, ఫిబ్రవరిలో నాటడానికి వీలుగా ఉంటుంది.

0: 7A85, 2001A63, 2003A25, 2005A128, 2009A107. ఇప్పుడు చెప్పిన ఈ రకాలన్నీ మే జూన్ నెలల్లో నాటటానికి అనువుగా ఉంటాయి. చౌడు భూముల్లో చెరుకు సాగు చేయటానికి ఇప్పుడు చెప్పబోయే రకాలను మాత్రమే ఎంచుకోవాలి. అవేంటంటే 81A99, 87A298, 2000V59, 99V30, 1082/01, 93A145, 2009A107, 2009V127, 2005T16. ఈ రకాలన్నీ చౌడు భూములలో మాత్రమే సాగు చేసుకోవాలి. నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అంటే తోట భూములు ఈ చెరుకు పంటను పండించటానికి చాలా అనుకూలంగా ఉంటాయి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తేలిక నేలలు అంటే ఇసుక నేలలు, సేంద్రియ పదార్థాలు, ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, అది లేకుంటే 5 టన్నుల ఫిల్టర్ మడ్డి వేసి నేలను సారవంతం చేసి ఈ ఇసుక నేలల్లో కూడా చెరుకును నాటుకోవచ్చు. సారహీనమైన లోతు తక్కువ కలిగి నేల పైపొర గట్టిపడే భూములను లోతైన దుక్కి చేసి ఎకరాకు 1 టన్ను పొడిగా చేసిన వేరుశనగ తొక్కలను వరి ఊక వేసి చెరుకు పంట సాగు చేసుకునే భూములను మనం అభివృద్ధి చేసుకోవాలి. పాలచౌడు భూముల్లో చెరుకు నాటేటప్పుడు ముందుగా లవణాలను మురికినీటి కాలువల ద్వారా తీసివేయాలి. లవణ పరిమితి నేలలో సెంటీమీటరుకు 2 మిల్లీమోస్ల కన్నా ఎక్కువ ఉండకూడదు. క్షారభూములకు జిప్సం వేసి అభివృద్ధిపరచి తర్వాతనే ఈ చెరకు పంటను మనం సాగు చేసుకోవాలి.
1: రైతులకు సూచనలు విన్నారు. ఈనాటి పంట సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ అన్న అంశం గురించి నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివగారి ప్రసంగం వినవచ్చు.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45. ఇది చిత్రసీమ సినిమా పాటల సమయం. కార్యక్రమంలో ముందుగా శ్రీనివాస్ చక్రవర్తి గానం చేసిన చంద్రలేఖ చిత్రంలోని పాట విందాం.
1: తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ తగ్గడ

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం చేసిన లైలా చిత్రంలోని పాట విందాం. సాహిత్యం సి నారాయణరెడ్డి, స్వరాలు కూర్చిన వారు ఎంఎస్ విశ్వనాథన్.

0: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి.
1: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

చిత్రసీమలో. తర్వాత చిత్ర, విజయ్ యేసుదాస్ గానం చేసిన లెజెండ్ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం రామజోగయ్య శాస్త్రి, స్వరాలు కూర్చినవారు దేవిశ్రీప్రసాద్.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో రాత్రి 9:30 ప్రసారమయ్యే చిత్రసీమలో అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. తర్వాత బాంబే జయశ్రీ గానం చేసిన చెలి చిత్రంలోని పాట విందాం. సాహిత్యం భువనచంద్ర, స్వరాలు కూర్చినవారు హరీష్ జయరాజ్.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టీడీ కోడ్ 08562, దీనికి జతగా 244119, అలాగే మరొక నంబర్ 244197.
1: చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత చంద్రముఖి చిత్రం కోసం టిప్పు, రాజేశ్వరి, గంగా బృందం గానం చేసిన పాట విందాం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో రాత్రి 9:30 అలనాటి చిత్రగీతాలు వినవచ్చు. చిత్రసీమ కార్యక్రమంలో తరువాత శ్రీరామచంద్ర గానం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలోని పాట విందాం. సాహిత్యం అనంత శ్రీరామ్, స్వరాలు కూర్చినవారు మిక్కీ జే మేయర్.

0: సినిమా పాటలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి.
1: దానిని ఆక్వస్ హ్యూమర్ అని అంటాము. ఆ ద్రవం కంటి లోపల ఉన్న భాగాలకి పోషకాహారాలు అందిస్తుంది. ఆ పని పూర్తయ్యాక అది కంటి లోపల నుంచే మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ బయటికి వెళ్ళిపోవడం అంటే మనకి కన్ను బయటికి వచ్చే నీరు కాదు, ఈ నీరు వేరు, కంటి లోపల ఉన్న నీరు వేరు.
0: మీరు విన్న ఆ మాటలు రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు, చికిత్స అన్న అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమంలోనిది. చిత్రసీమల తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత గానం చేసిన రాధాగోపాలం చిత్రంలోని పాట విందాం.

0: సందమామ లాంటి మోము, నువ్వు పువ్వు లాంటి ముక్కు, దొండపండు లాంటి పెదవి, కలుపు పూల వంటి కళ్ళు, జామపండు లాంటి బుగ్గ, బెల్ల ముక్క లాంటి గడ్డం, వలపు శంఖమంటి కంఠం, ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివి వెనక నిందుకున్నావే జడా.
1: ఆ బుగ్గలు సాగదీస్తావు, ముక్కుని పిండుతావు, పెదవులు చుర్రుకుంటావు, గడ్డాన్ని కొరుకుతావు, ముద్దులు గుత్తులు గిచ్చుళ్ళు నొక్కుళ్ళు అదేమిటంటే ఆరళ్ళు గీరళ్ళు, శృంగారం పేరుతో కింగిరాలు తిప్పుతావని ఇలా వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్కా కనిపెడుతున్నా. అవసరమైతే పని పడు.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ఈ ప్రసారంలో 9:30 అలనాటి చిత్రగీతాలు వినవచ్చు చిత్రసీమ కార్యక్రమంలో. ఇప్పుడు కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం గానం చేసిన గీతాంజలి చిత్రంలోని పాట విందాం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30. జాతీయ వార్తలు విందాం. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది అడకట్ల సన్యాసిరావు. ముందుగా ముఖ్యాంశాలు. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక వార్తల వివరాలు. పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచ వాణిజ్యపరమైన అడ్డంకులున్నప్పటికీ త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశాన్ని భారీ దిగుమతిదారు స్థాయి నుండి అగ్రగామి ఎగుమతిదారుగా మార్చడంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సాధించిన విజయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్మార్ట్ ఫోన్ ఎగుమతులు ఇప్పుడు 250,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయని, అదే సమయంలో దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి దాదాపు 2,00,000 కోట్ల రూపాయలతో అత్యధిక స్థాయికి చేరుకుందని వెల్లడించారు. వివిధ దేశాలతో చేసుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. 1925లోనే భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు నడిచినప్పటికీ 2014 నాటికి 30% కంటే తక్కువ రైల్వే లైన్లు మాత్రమే విద్యుద్దీకరణకు నోచుకున్నాయని వివరించారు. కేవలం 12 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 100% రైల్వే లైన్ల విద్యుద్దీకరణ సాధించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. కేవలం విద్యార్థులను వృత్తిపరమైన నైపుణ్యం సాధించేందుకు మాత్రమే పరిమితం చేయవద్దని సూచించారు. అసోం రాష్ట్రం గువాహటిలోని

0: గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఉన్నత విద్యలో మహిళలు సాధిస్తున్న విజయాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా అభివర్ణిస్తూ
1: ambitious goals should be fixed and it should be achieved. Infrastructure creates possibilities, but it is the quality of the teaching that is what only your teachers and professors can shape the student in the right way. Learning, research and character building within those spaces that ultimately creates excellence. The real excellence is the efficiency of the students.
0: దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గోవా పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో అమిత్ షా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు జరిపే పోరాటాన్ని జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన అంశంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిధుల సమీకరణ నుంచి పునరావాసం వరకు మొత్తం నిర్మూలించడానికి సమగ్ర వ్యూహాన్ని అవలంబిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు. 2029 మార్చి నాటికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాదక ద్రవ్య రవాణా నెట్వర్క్లను ధ్వంసం చేయడం, పరారీలో ఉన్న నేరస్తులను దేశానికి తిరిగి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని అమిత్ షా పేర్కొంటూ
2: 2019 జూలై 26 తక్ 36 దేశో మే 274 భగోడే जो आर्थिक अपराध हो, टेररिज्म के साथ लिप्त हो या नार्कोटिक्स के अपराधों में लिप्त हो या यहाँ गैंग वॉर चलाते हो, हमने भारत की अदालतों के सामने उनको लाने का काम किया है. पिछले 3 वर्ष में 401 रेड कॉर्नर नोटिस इश्यू हुए हैं और जुलाई 26 तक रेड कॉर्नर नोटिस इश्यू करने में हमने सारी प्रक्रिया को समाप्त करने में सफलता प्राप्त करी.
0: భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వివిధ దేశాలు ఖండాల విస్తీర్ణాన్ని మరింత ఖచ్చితంగా తెలిపేలా ఐక్యరాజ్యసమితి రూపొందించిన ప్రపంచ పటానికి సంబంధించి ఈ మేరకు భారత్ కీలక ప్రకటన చేసింది. సరికొత్త ప్రపంచపటంలో కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్లను భారత అధికారిక మ్యాప్ ప్రకారమే చూపించాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ సహా భారత సార్వభౌమ భూభాగాన్ని దేశ అధికార పటం ప్రకారమే చూపాల్సి ఉంటుందని చెప్పారు. భారత సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతపై దేశ వైఖరి దృఢమైనది, స్థిరమైనది, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది కాదని రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం ఈరోజు కూలిపోయిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ భవనం 40 నుండి 50 ఏళ్ల నాటిదని, ప్రమాదం జరిగిన సమయంలో భవనం బేస్మెంట్లో మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక రక్షణ చర్యల కోసం ఢిల్లీ అగ్నిమాపక శాఖ 18 అగ్నిమాపక వాహనాలను రంగంలోకి దించింది. ముందు జాగ్రత్త చర్యగా పక్కనే ఉన్న భవనాన్ని కూడా ఖాళీ చేయించామని, చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా రక్షించడానికి, బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. అల్పపీడనం ప్రభావం కారణంగా రానున్న 3 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. అదేవిధంగా పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడులలో కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని IMD శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ వెల్లడిస్తూ,
3: అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా దట్ ఇస్ ఓవర్ సౌత్ వెస్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ ఇట్స్ నెబర్హుడ్ హెవీ టు వెరీ హెవీ రెయిన్ ఫాల్, ఇట్ ఐసోలేటెడ్ పాకెట్స్ వెరీ లైక్లీ ఓవర్ ఉత్తరప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ ఉత్తరాఖండ్. లుకింగ్ టు దిస్ ఆస్పెక్ట్ ఆరెంజ్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ ఫర్ దిస్ సబ్ రీజన్స్ అండ్ హెవీ రెయిన్ ఫాల్ పాసిబిలిటీస్ దేర్ పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఈస్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆల్సో ఓవర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. సో ఎల్ అలర్ట్ హెస్ బిన్ ఇష్యూడ్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ కండిషన్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ కేరళ అండ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ డ్యూరింగ్ 6th, 7th and 8th of September.
0: చైనాలోని షెంజెన్లో ఈరోజు జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంగిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. చైనాకు చెందిన హిజిటింగ్ రెన్ జియాంగ్ యూ జంటపై ఫైనల్ పోరులో 11-21, 21-13, 21-17 తేడాతో విజయం సాధించిన భారత్ జోడి చైనా మాస్టర్స్లో దేశానికి

మొట్టమొదటి టైటిల్ను అందించింది. అంతరిక్షం, అణుశక్తితో సహా పలు వ్యూహాత్మక శాస్త్రీయ రంగాలకు ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక భూవిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతాలో 2 రోజుల పాటు జరుగుతున్న రైస్ కాంక్లేవ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి, శాస్త్రీయ పరిశోధనలు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటానికి ఈ సహకారాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, అంకుర పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కోరారు. స్థానిక జీవవైవిధ్యం, సంప్రదాయ జ్ఞానాన్ని నమోదు చేయడానికి స్థానికంగానే ప్రణాళిక తప్పనిసరి అని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కోరారు. చండీగఢ్లో ఈరోజు జరిగిన రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డులు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్ల 16వ జాతీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక జీవ వైవిధ్యం, దానికి సంబంధించిన సాంప్రదాయ జ్ఞానంపైన రూపొందించిన సమగ్ర సమాచారంతో కూడిన ప్రణాళిక స్థానిక సుస్థిర అభివృద్ధికి దోహదపడేలా ఉండాలన్నారు. భారతదేశపు సుదీర్ఘకాల పర్యావరణ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ మిషన్ లైఫ్, ఏక్ పేడ్ మాకేనామ్, అమృత్ సరోవర్, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం వంటి కార్యక్రమాలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ నెల 8 నుండి 10వ తేదీ వరకు శ్రీలంకలో అధికారిక పర్యటన జరపనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో చర్చలు జరపడంతో పాటు కొలంబోలోని భారతీయ ప్రవాసులతో ఆయన సమావేశమవుతారని రక్షణ శాఖ తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి కూడా ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంకతో బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో ఇప్పటికే ఉన్న బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను రాజ్నాథ్ సింగ్ పర్యటన మరింత బలోపేతం చేస్తుందని ఆ శాఖ పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రైమాసిక వృద్ధి రేటులో 7.8% సాధించడం భారతదేశ అంతర్గత సామర్థ్యాన్ని రుజువు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంపై విద్యాసంస్థలు దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కోరారు. దేశాన్ని 2029 నాటికి మాదక ద్రవ్యరహితంగా మార్చేందుకు స్పష్టమైన కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసిందని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆమోదించిన ప్రపంచ పటానికి సంబంధించి భారతదేశ భూభాగాన్ని తప్పుగా చిత్రీకరిస్తే అంగీకరించే ప్రసక్తి లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం. రేపటి ప్రభాత ప్రసారంలో 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు, చికిత్స అన్న అంశం గురించి కంటి వైద్య నిపుణులు డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం న్యాయ సలహాలు శీర్షికన ఆస్తుల విషయంలో మైనర్ల హక్కులు అన్న అంశం గురించి న్యాయవాది శ్రీ డి శ్యామసుందర్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ఏ శుభాన్.

మీరు విన్న ఆ గీతాలు రేపు సాయంత్రం 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం వారు పాడిన చెక్క భజన గీతాలు. రేపు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వరిలో సమగ్ర సస్యరక్షణ అన్న అంశం గురించి నెల్లూరులోని వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఐ పరమశివ గారి ప్రసంగం వినవచ్చు.

డాక్టర్ గారి సలహాలు. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం, ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు. ప్రభుత్వ

0: 1997.
1: సాంకేతికత పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల వాడకం వల్ల యువత పుస్తకాలకు క్రమంగా దూరమవుతోంది. అయితే పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు యువత భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం. ఈ అంశంపై ఈ బుధవారం సాయంత్రం యువవాణి అభిప్రాయ వేదిక కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, పుస్తక పఠనం అలవాటు యువతకు అవసరం.

ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 8:45 వస్తోంది. ముందుగా సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 9:30 ప్రసారమవుతున్న డాక్టర్ గారి సలహాలు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో దీర్ఘకాలిక వ్యాధులకు కూడా హోమియో వైద్యం ఈ అంశం గురించి శ్రోతలు ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు అందించనున్నారు ప్రభుత్వ హోమియోపతి వైద్యాధికారి డాక్టర్ పి. షాకిర్ హుసేన్ గారు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలంటే ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు కడప ఎస్టిడి కోడ్ 08 5 6 2, దీనికి జతగా 2 4 4 1 1 9, అలాగే మరొక నంబర్ 2 4 4 1 9 7.
1: అలనాటి చిత్రగీతాల్లో తర్వాత అంతా మన మంచికే చిత్రం కోసం పి. భానుమతి గానం చేసిన పాట విందాం. సాహిత్యం దాశరథి.

శ్రోతలు అలనాటి చిత్రగీతాలు ఆస్వాదిస్తూ ఉంటారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారమవుతున్న చిత్రగీతాలతో కార్యక్రమంలో తరువాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిఠాపురం బృందం గానం చేసిన గీతా సంగీత చిత్రంలోని పాట విందాం. సాహిత్యం కోసరాజు, స్వరాలు కూర్చిన వారు శంకర్ గణేష్.

0: గ్లాకోమా వల్ల చూపు తగ్గడం ఒకటైతే, రెండోది ఈ గ్లాకోమా నియోవాస్కులర్ గ్లాకోమా వచ్చింది అంటే కంట్లో షుగర్ వల్ల నరం దెబ్బతిన్న స్టేజ్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది.
1: మీరు విన్న ఆ మాటలు రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు, చికిత్స గురించి నేత్రవైద్య నిపుణులు డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమంలోనిది. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమారెడ్డి. అలనాటి చిత్రగీతాల్లో తరువాత అనురాగాలు చిత్రం కోసం సుశీల గానం చేసిన దాశరథి సాహిత్యం విందాం. స్వరాలకొచ్చిన వారు సత్యం.

మీరు విన్న ఆ గీతాలు రేపు సాయంత్రం 6:30 ప్రసారమయ్యే పల్లె ప్రాంతాలు కార్యక్రమంలోనివి. గాయకులు శ్రీ కె భజన లక్ష్మయ్య బృందం వారు. తప్పక వినండి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చెక్క భజన గీతాలు. అలనాటి చిత్ర గీతాల్లో తరువాత అంతస్తులు చిత్రం కోసం పి సుశీల గానం చేసిన పాట విందాం. స్వరాలు కూర్చున్నవారు కెవి మహాదేవన్.

అలనాటి చిత్రగీతాలు వింటూ ఉన్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో చివరిగా భక్త తుకారం చిత్రం కోసం వి రామకృష్ణ బృందం గానం చేసిన దాశరథి సాహిత్యం విందాం. స్వరాలు కూర్చిన వారు పి ఆదినారాయణరావు.

అలనాటి చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు, ప్రకటించిన రవివాసరీయ అఖిల భారతీయ సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: మైసూరు వాసుదేవాచార్యకి కృతి దేవి రమే మామవాబ్ది తనయే జురాగ్ వసంత్ తథా ఆది తాల్మి నిబద్ధే.
1: యు విల్ నౌ లిసన్ టు అ కంపోజిషన్ ఆఫ్ మైసూరు వాసుదేవాచార్య, దేవి రమే మామవాబ్ది తనయే, ఇందిరాగ్ వసంత, సెట్ టు ఆదితాళ్.

0: ప్రస్తుత్ కర్ రహే హే రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ కి ఏక్ రచన పరమ పావన రామ జొరాక్ పూర్వి కళ్యాణి ఆది తాల్ మే నిబద్ధ హే.
1: కంటిన్యూయింగ్ హిస్ వోకల్ రిసైటల్ శ్రీ ఎన్ఆర్ ప్రశాంత్ విల్ నౌ ప్రెజెంట్ అ కంపోజిషన్ ఆఫ్ రామనాథపురం శ్రీనివాస అయ్యంగార్ పరమ పావన రామ ఇందిరాక్ పూర్వి కళ్యాణి సెట్ టు ఆది తాళ్.

0: Dr. Jitendra Singh has called for taking country's rapidly expanding startup ecosystem beyond the metropolitan centres. He also stressed on creating stronger linkages between sciences, startups and industry to accelerate the journey of indigenous technologies from laboratories to the marketplace. In badminton, Indian men's doubles pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched their maiden title at the China Masters in Shenzhen today. The Indian duo defeated China's He Ji Ting and Ren Xiang Yu by 11-21, 21-13, 21-17 in the summit clash to secure country's first ever title at the tournament. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం. రేపు ప్రసారం కాబో కొన్ని కార్యక్రమ వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో కాశీ విశ్వనాథ సుప్రభాతం, ఇంకా శివభక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి రత్నావళి, వ్యాఖ్యాత శ్రీ ఆముదాల మురళి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఆరోగ్య సౌభాగ్యం శీర్షికన గ్లాకోమా కారణాలు, చికిత్స గురించి నేత్రవైద్య నిపుణులు డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం వినవచ్చు. న్యాయ సలహాలు శీర్షికన ఆస్తుల విషయంలో మైనర్ల హక్కుల అంశం గురించి న్యాయవాది శ్రీ డిడి శ్యామసుందర్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది కాంతిరేఖలు కార్యక్రమంలో. 9:00 హలో బ్రిచి శ్రోతలు ఫోన్ ద్వారా ప్రత్యక్షంగా కోరుకునే చిత్రగీతాలు వినవచ్చు. రేపు 11:30 ఫిల్మీగానే హిందీ సినిమా పాటలు ప్రసారం.